ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆశ్వీజమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026, సెప్టెంబర్ నెల 25వ తారీఖు శుక్రవారం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటల 58 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శుభోదయం.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సర్వదేవతాస్తుతి రెండవ భాగం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట నేటి వ్యాఖ్యాత శ్రీ బి శ్యామసుందరరావు.
1: ప్రపంచంలో దాన ధర్మాలకు మించిన ధర్మం మరొకటి మానవులకు లేదు. ఎట్టి ప్రతిఫలం ఆశించకుండా చేసే వితరణే దానం అనబడుతుంది. ప్రాచీన కాలంలో ప్రజలకు దానం చేయడమే కానీ పరాయి సొమ్ము మీద ఎవరికీ ఆశ ఉండేది కాదు. అలాంటి సంస్కృతి మనది. ఉపార్జితాం విత్తం త్యాగయేవ హి రక్షతి. సంపాదించిన ధనానికి త్యాగం ఒక్కటే రక్షణ అని పెద్దలన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర భావనతో దానం చేస్తే నువ్వు ఆశించకపోయినను పుణ్యఫలం చేకూరుతుంది. ధ్యానంలో దైవాన్ని, దానంతో విప్రుణ్ణి, ప్రేమతో భర్తను వశం చేసుకోవచ్చునని పెద్దల మాట. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యజ్ఞం ఏ విధంగా ఉత్తమమైనదో కలియుగంలో దానానికి మించిన సత్కర్మ మరొకటి లేదు. అదాన దోషేన భవేద్ దరిద్రం, దరిద్ర దోషేన కరోతి పాపం, పాపవశ్యం నరకం ప్రయాతి, పునః దరిద్ర పునరేవ పాపి అన్నట్లు దానం చేయకపోవడం వల్ల దరిద్రం, దానిచే పాపం, పాపంచే నరకప్రాప్తి, దానిచే మరలా పాపిగా మారడం తథ్యమని మన శాస్త్రాలు పేర్కొన్నాయి. ప్రపంచంలో దానం, భోగం, నాశ్యం అనే మూడు మార్గాలు ఉన్నాయి. దానం చేయడం ఉత్తమం, తానే అనుభవించడం మధ్యమం. ఈ రెండూ చేయకపోతే తొదకు నాశనం మాత్రం తప్పదు. దానం చేయగా మిగిలినదే తాను అనుభవించాలి. మమకార వ్యామోహములను తొలగించుకున్నటకు దానమే ముఖ్య ఆధారం. దానం చేయటలో ఎంతమందికి ఎలాంటి వారికి ఇచ్చామన్నదే ప్రధానం. అపాత్రధానం వ్యర్థం. దానం అనేది నిత్యం, నైమిత్తికం, కామ్

0: కామ్యం అనే మూడు విధాలు. విమలం అనే నాలుగవది అన్ని దానాలలో ఉత్తమమైనది. మనకు ఉపకారం చేయని వారికి ఇచ్చేదానం నిత్యం, మనకు చేకూరిన పాపం పోవాలనిచ్చేదాన్ని నైమిత్తికం, పుణ్యం కోసం చేసేదానం కామ్యం, బ్రహ్మజ్ఞానులకు మహనీయులకు ఇచ్చే దానం విమలం. మరి మనం దానం అంటే ధనమివ్వడమే అని భావిస్తాం. శ్రమదానం, జ్ఞానదానం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం, రక్తదానం, నేత్రదానం ఇవన్నీ దానాలే. వాటిని కూడా పాత్రత ఎరిగి దానం చేయాలి. ఎవరికి ఏ సమయంలో ఏది చాలా అవసరమో దానిని దానమిచ్చినని సత్ఫలితం చేకూరుతుంది. ఆకలికున్న వారికి అన్నం, విద్య లేని వారికి విద్య, రోగార్తునికి ఔషధం, కష్టాల్లో ఉన్నవారికి ధనం ఇవ్వడం పుణ్యప్రదం. దుర్మార్గులకు, త్రాగుబోతులకు, జూదరులకు ఇచ్చే దానం వ్యర్థమొకటేగాక పాపహేతువు కూడా. అలాగే ఇచ్చినచో వాని వ్యసనాలను మనము ప్రోత్సహించడమే అవుతుంది. దాత తన దోషం పోగొట్టుకున్నట్టు చేసే వితరణ దానం. మన బాధలు, కష్టాలు, దుష్టగ్రహ బాధలు తొలగించుకున్నట్టుకు ఇచ్చేది దానం. కానీ అవతలి వారి అవసరం కొద్దీ అడిగితే ఇచ్చేది, వారి ఆత్మని తెచ్చేది భిక్ష. దాన విషయంలో దాత గొప్పతనం కన్నా తీసుకునే వారివే కొన్ని విషయంలో మిన్న. మనం ఇచ్చే దానంతో కూడా మన దోషాలు, పాపాలు వారు గ్రహిస్తారు. దానాలు సాత్వికం, రాజసం, తామసాలని మూడు విధాలు. కేవలం కర్తవ్య బుద్ధితో అది నా ధర్మం అనుకుని నిస్వార్థంగా ఇచ్చేదానం సాత్వికం. ప్రత్యుపకార బుద్ధితో ఏదైనా ఆశించి కీర్తి ప్రతిష్టలు లేక ధనాశ చేతనో, తన గొప్పతనం చాటుకోవాలనో స్వార్థ చింతనతో చేసేదానం రాజసం. దారిద్రగీత పట్ల గౌరవ మర్యాదలు లేకుండా అయిష్టంగా ఇచ్చేది తామసం. ఎవరైనా కానీ న్యాయార్జనతో సంపాదించిన వస్తువులను దానం చేయుటచే పుణ్యం చేకూరుతుంది. అన్యాయార్జన దానం చేయుటచే పుణ్యం రావడం అటుంచి కేవలం పాపమే చేకూరుతుంది. ఈనాడు చాలామంది పేరు ప్రఖ్యాతుల కోసం, రాజకీయ పరిపతి కోసం దానాలు చేసి పత్రికలలో ఎక్కడం చూస్తున్నాం. దీనిచే ఎట్టి ఫలితము ఉండదు. సద్బుద్ధితో, నిస్వార్థ భావనతో తృణమో పానమో తనకున్నది పేరును ఆశించక ఇచ్చేదే నిజమైన దానం. మన ప్రాచీన కావ్యాలలో ఎందరో దానధాతలు గురించి మనం తెలుసుకున్నాం. కర్ణుడు, శిబి, సక్తుప్రస్థుడు ఇంకా అనేకులు ఎవరు ఏమడిగినా తనకు నష్టం కలిగినా వెనక ముందు ఆలోచించక దాన ధర్మాలు చేసి ప్రఖ్యాతిగాంచినారు. ఈనాడు ఇవ్వడం కంటే తీసుకున్నటే ప్రధాన ధ్యేయంగా భావించేవారు ఉన్నారు. ప్రస్తుతం దానం చేసేవారు లేదనను అలాంటి వారిని వ్రేళ్లపై లెక్కించవచ్చును. దానము చేయుట ఇహమునందును పరమునందును పుణ్యప్రదమైన కార్యమని భావించి జీవించుటే జీవితమునకు సార్థక్యమని మనం తెలుసుకోవాలి.
1: శ్రీ బి శ్యామసుందరరావు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు శుద్ధులు. ఉలిలో అధికోత్పత్తి, బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం, ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియచేస్తారు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు ఉల్లి పంటలో అధిక దిగుబడులు ఏ విధంగా సాధించాలో చూద్దాం. సరైన యాజమాన్య పద్ధతుల్లో సాగు చేస్తే ఉల్లిలో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో కూడా సాగు చేసుకోవచ్చు. రకాలు: అగ్రిపాండ్ డార్క్ రెడ్, అగ్రిపాండ్ లైట్ రెడ్, అగ్రిపాండ్ వైట్, బసంత్ 780, NHRDF రెడ్ రకాలు అనుకూలంగా ఉంటాయి. ఎకరాకు 3 కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకం: ఉల్లి విత్తనాన్ని నారు మడల్లో చల్లాలి. ఇసుక నేలలైతే ఎత్తైన నారుమడలు అవసరం లేదు. సాధారణ భూముల్లో భూమి నుండి 15 నుంచి 20 సెంటీమీటర్లు ఎత్తు నారుమడలను తయారు చేసుకోవాలి. మడి చుట్టూరా 30 సెంటీమీటర్ల వెడల్పైన కాలువలను తయారు చేసుకోవాలి. ఎత్తు నారుమడి వెడల్పు కనీసం 60 నుంచి 70 సెంటీమీటర్లు, అవకాశాన్ని బట్టి 3 నుండి 5 మీటర్ల పొడవు ఉండేలా ఎత్తు నారుమడలు చేసుకోవాలి. నారుమడి పైన 1 అంగుళం మందాన చివికిన పశువుల ఎరువును కలపాలి. నారుమడిలో విత్తనాన్ని వరుసలో

5 నుంచి 6 సెంటీమీటర్లు, ఎడంగా 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వరుసల్లో విత్తుకోవాలి. కిలో విత్తనానికి థైరం 3 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. లీటర్ నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాములు కాపరాక్సిక్లోరైడ్ కలిపిన ద్రావణాన్ని ప్రతి చదరపు మీటర్ విస్తీర్ణానికి నారుమడిపై చల్లి శుద్ధి చేసుకోవాలి. ఎకరాకు 2 కిలోల చొప్పున టైకోడెర్మా విరిడి పొడికి 100 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు కలిపి వారం 10 రోజుల పాటు చెట్టు నీడన ఉంచి రోజు నీరు చల్లితే ట్రైకోడెర్మా విరిడి బాగా పెరుగుతుంది. దీన్ని నారుమడిలో కలయబెడితే నారుకు బూజు తెగుళ్ళు రావు. విత్తనం వేసిన తర్వాత నారుమడలపై మొలక వచ్చేదాకా ఎండుగడ్డిని కానీ ఎండిన ఆకులు కానీ కప్పితే తగిన తేమ ఉష్ణోగ్రతలు ఉండి మొలక బాగా వస్తుంది. మొలక వచ్చే నారుమడిపై రోజ్ కాన్తో నీరు చల్లాలి. విత్తిన 15 రోజులకు 30 రోజులకు 2 సార్లు 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ కలిపి నారు బాగా తడిచేలా మందు పిచికారీ చేయాలి. ఖరీఫ్లో 6 నుంచి 7 వారాల్లో, రబీలో 8 వారాల్లో నారు నాటడానికి వస్తుంది. పొలాన్ని సిద్ధం చేయడం. 2 నుంచి 3 సార్లు దున్ని పొలాన్ని చదును చేసుకోవాలి. కాలువలు కయ్యలుగా విభజించాలి. కయ్యలు 1.5 నుంచి 1.8 మీటర్ల కన్నా ఎడం ఉండకూడదు. ఖరీఫ్ సీజన్లో ఎత్తు కయ్యలు చేస్తారు. నాటు వేయడానికి వారం రోజుల ముందు ఎకరాకు 80 కిలోల కాల్షియం అమ్మోనియా నైట్రేట్ లేదా 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 4 కిలోల PSB భాస్వరం జీవన ఎరువు చల్లి కయ్యలను చదును చేసుకోవాలి. ఇక అంతర్కృషి విషయానికి వస్తే, మొక్క వేర్లు చాలా తక్కువ లోతుకు వెళతాయి, అందువల్ల లోతుగా తవ్వరాదు. 2 నుంచి 3 సార్లు కలుపు తీయటం వల్ల మంచి దిగుబడి వస్తుంది. కలుపు నాశనీ మందులు కూడా వాడవచ్చు. నారు నాటిన 3 రోజుల్లోపు ఎకరా విస్తీర్ణంలో లీటర్ స్టంపు 200 లీటర్ల నీటిలో కలిపి తడి నేలపై పిచికారీ చేస్తే కలుపు నశించే అవకాశం ఉంది. కలుపు నాశని మందు చల్లిన అనంతరం 40 నుంచి 45 రోజుల తర్వాత వచ్చిన కలుపును కూడా తీసేసుకోవాలి. నారు నాటిన 4 నుంచి 7 వారాలకు ప్రతి ఎకరాకు 40 కిలోల యూరియా కానీ 80 కిలోల CAN కానీ చల్లాలి. CAN చల్లిన తర్వాత నీళ్లు కట్టాలి. యూరియాను నీరు కట్టిన తర్వాత చల్లుకోవాలి. యూరియా చల్లే ముందు పొలంలో పూర్తిగా తేమ ఉండాలి. అప్పుడే మంచి దిగుబడి, నాణ్యమైన గడ్డలు వస్తాయి. ఎకరాకు 10 కిలోల గంధకం వేస్తే నాణ్యమైన ఉల్లి దిగుబడి వస్తుంది. ఉల్లి పంటలో సస్యరక్షణ చర్యలను అవసరాన్ని బట్టి చేపట్టాలి. ఉల్లిలో పురుగు తెగుళ్ల మందులతో పాటు ప్రతి లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున సాండోవిట్ కానీ ట్రైటాన్ లాంటి జిగురు కలిపితేనే మందు ఉల్లి ఆకులపై నిలుస్తుంది. గడ్డలు పీకిన తర్వాత 5 రోజులు చేళ్ళలోనూ, మరో 5 రోజులు నీడలోనూ ఆరబెట్టాలి. ఇప్పుడు బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి చూద్దాం. నత్రజనిని 50% సేంద్రియ పదార్థాల రూపంలో ఇవ్వాలి. పశువుల ఎరువు ఆముదం లేదా కానుగా వేపపిండి రూపంలో అందించాలి. 7 వయసున్న చెట్టుకు 25 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల ఆముదం లేదా కానుగా లేదా వేపపిండి, యూరియా 400 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 600 గ్రాములు, మ్యూరేట్

0: సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 250 గ్రాములు వేసుకోవాలి. రెండేళ్ల చెట్లకు పశువుల ఎరువు 50 కిలోలు, 3 ఏళ్ల వయసు చెట్లకు ఆముదం, కానుగ కానీ వేపపిండి కానీ ఏదో ఒకటి 5 కిలోలు కలపాలి. యూరియా 400 గ్రాములు లేదా 800 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 180 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందించాలి. ఎరువులను 2 దఫాలుగా సమపాళ్ళలో వేసుకోవాలి. కాయ అభివృద్ధి చెందే దశలో ఈ ఎరువులను వేసుకుంటే పంట దిగుబడి బాగా వస్తుంది. లేత తోటల్లో 3 నుంచి 4 దఫాలుగా విభజించి ఎరువులను వేసుకోవాలి. ఎరువులను బత్తాయి చెట్టు మొదలకు 4 అడుగుల దూరంలో 10 సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి. గుండ్రంగా తవ్వి ఎరువులను వేసి మట్టితో కప్పాలి. బత్తాయికి పీచు వేరు వ్యవస్థ 20 సెంటీమీటర్ల లోతులోనే ఉంటుంది కాబట్టి ఎరువులను నిర్దేశించిన విధంగా వేసుకోవాలి.
1: సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో ఉల్లిలో అధికోత్పత్తి, బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి శ్రీ ఏ హేమంతరాజు తెలియజేసిన సమాచారం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈరోజు జరగనున్నాయి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాయలసీమ సమీకృత ఉద్యాన కేంద్రంపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ప్రకాశం జిల్లాతో కలిపి రాయలసీమలోని 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేయాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమలో ప్రస్తుతం సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉద్యాన రంగం ద్వారా తదుపరి స్థాయి ఆర్థిక అభివృద్ది సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి తెలంగాణను పేదరిక రహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట దీర్ఘకాలిక ఆర్థిక సామాజిక అభివృద్ది లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆర్థిక ప్రణాళిక శాఖల కార్యదర్శులతో హైదరాబాద్లో నిన్న ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట అభివృద్ది ప్రణాళిక అమలు వ్యవస్థలను బలోపేతం చేయడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచడం, అభివృద్ది కార్యక్రమాల పురోగతిని నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించడంపై సమావేశంలో చర్చించారు. పేద కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను సమన్వయంతో అందించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. షెడ్యూల్ కులాలు, తెగలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి

0: కర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జిల్లాస్థాయి ఎస్సీ ఎస్టీ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, అందుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ అటాస్టిక్ కేసెస్ ఎక్కువగా నమోదు అవుతున్నాయి, ఆ పోలీస్ స్టేషన్స్ మనం మ్యాపింగ్ చేసుకుని అందులో కూడా ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ వస్తున్నాయో వాటిని మనం నోటీస్ చేసుకుని కేసెస్ బర్డన్ బట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సహా సందర్భాన్ని బట్టి అక్కడికి వెళ్లేసి సివిల్ రైట్స్ డేలో పార్టిసిపేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా విద్య ఒకటే, వాళ్ళ యొక్క జీవితాల్లో మార్పు తీసిన ప్రగాఢంగా విషయం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దాదాపుగా 380 వరకు ఉన్నాయి. వీటిల్లో కొత్తగా మనం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ తీసుకురావడం జరిగింది. పిల్లలకి ప్రఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారా ఇంటర్మీడియట్ కార్పొరేట్ విద్యను ఇవ్వడం జరుగుతూ ఉంది.
0: పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని 5 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పార్ట్నర్షిప్ సమ్మిట్ సన్నాహక ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, అనంతపురం, తిరుపతిలో నిర్వహించే సదస్సుల ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలను ప్రోత్సహించేలా 7వ తరగతి నుంచే పారిశ్రామికతకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గాంధీనగర్లో నిన్న సమావేశమయ్యారు. తీర ప్రాంత రాష్ట్రాల అభివృద్ది, పారిశ్రామిక నియంత్రణల సడలింపు, ఆర్థిక సంస్కరణలు వంటి కీలక జాతీయ విధాన అంశాల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కలిసి పనిచేయాల్సిన అవసరముందని లోకేష్ పేర్కొన్నారు. పశ్చిమ తీరంలో గుజరాత్, తూర్పు తీర ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో ముందుకు సాగితే సముద్ర రవాణా, పోర్టుల ఆధారిత పరిశ్రమలు మరింత అభివృద్ది చెందుతాయని అన్నారు. గుజరాత్లో సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూముల ఈవేలం 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. విజయవాడలో ఈవేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు నిన్న అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ సాహు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వాములకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను ఈవేలం ద్వారా విక్రయించనున్నట్లు తెలియజేస్తూ,
3: National Land Monetization is a company created in 2022 by the government of India. An investor meet in Vijayawada for our properties of Rashtriya Ispat Nigam Limited, to which we are the transaction advisor from government of India. So for this property, there are 459 plots in Vishakhapatnam, and these plots are being auctioned on 12th of October and 16th of October. Many people have showed a lot of interest in this property because individual dream home, it is an investment opportunity available at competitive price.
0: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. నిమజ్జన వేడుకలకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. నిమజ్జనం జరిగే ప్రధాన మార్గాల్లో 24 గంటల పాటు గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద నిమజ్జనానికి విగ్రహాలు తరలిరానున్నాయని, దీంతో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార

0: రూపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణీలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వైద్యుల సూచనల మేరకు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. వాతావరణం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎస్ కరుణాకర్ తెలియజేస్తూ,
1: ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో అలాగే ఎన్టీఆర్ జిల్లా ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒకట్లేదు రెండు చోట్ల మనకు తేలికపాటిన ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడంతో పాటుగా భారీ వర్షాలు ఒకట్లేదు రెండు చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక గాలులు చూసినట్లయితే కోస్తాంధ్రప్రదేశ్లో 50 నుండి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. కాబట్టి తీరప్రాంతం బట్టి కూడా మత్స్యకారులు ఎవరు కూడా చేపకు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం.
0: మరోవైపు తెలంగాణలోనూ ఈరోజు కూడా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముండగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి ఉద్యాన పంటల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి సూచించారు. గుజరాత్ సముద్ర రవాణా అభివృద్ది తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో పోర్టులను అభివృద్ది చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన వేడుకలు ఈ రోజు జరగనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం నేటి ప్రసార విశేషాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి. ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాతియా కలాం, ఆ తర్వాత హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మెడనొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తదితర సమస్యలకు సంబంధించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు 2255533 లేదా 2968990 నెంబర్లకు కాల్ కలిపి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక, అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ సినీ గీతాలు, 9:00 సభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి ఆలయం రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలో, 2:15 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఏం జరిగినా అంత

మన మంచికే కథానిక ప్రసారమవుతుంది. రచన కుమారి సి పద్మావతి. ఆ తర్వాత పెద్దల మాట సర్వదా శిరోధార్యం, శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినీ గీతాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన ఎరుకుల సాని ఘట్టం చెంచు నాటకం వినిపిస్తారు శ్రీ కె నారాయణస్వామి బృందం. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:15 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చలనచిత్ర గీతం, 8:45 జానపద గీతాలు వినిపిస్తారు శ్రీమతి నీరుగంటి మారెక్క బృందం వారు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె హనుమేష్ గారి గాత్రం వినవచ్చు. ఈ రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 రోజువారీ నివేదిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి నేటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లలితగీతం. గానం శ్రీమతి మండపాక శారద. నీజాడ కననైతిరా.

డాక్టర్ మండపాక శారద ఆలపించిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్స్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఇక వివరాలు. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపట్టిన వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. యాత్రలో భాగంగా తాము ఎదుర్కొన్న అనుభవాలను, అనుభూతులను ప్రధానమంత్రితో పంచుకునే అవకాశం సేవాయాత్రికులకు కలుగుతుంది. దేశ సేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 15 మొదలైన సేవాయాత్ర 7 అక్టోబర్ ముగుస్తుంది. యాత్ర వల్ల క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల ప్రభావం, ప్రజల స్పందనను జట్లు తెలుసుకోగలుగుతున్నాయి. ఇక వారణాసి వడనగర్ల మధ్య మోటార్ సైకిళ్ల యాత్ర చేపడుతున్న యువ బృందాలు వివిధ రాష్ట్రాలు, జిల్లాల గుండా ప్రయాణిస్తూ స్థానికులతో మమేకమవుతున్నారు. పరిశుభ్రత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. నిన్న సేవా బృందాలతో ముచ్చటించిన సందర్భంగా ప్రధానమంత్రి సేవాయాత్రికులు దేశ నిర్మాణంలోని కీలక ప్రయాణంలో పాలు పంచుకుంటున్నారని ప్రశంసలు తెలియజేశారు. విపరీత వాతావరణం, మారుతున్న స్థానిక పరిస్థితులను తట్టుకుంటూ సేవాయాత్రికులు మొక్కవూరి నిశ్చయంతో తమ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమం ద్వారా యువత దేశ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారని వ్యాఖ్యానించారు. 2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత చేపట్టిన సేవాయాత్ర కీలకంగా మారుతుందని అన్నారు.
1: 2047 तक विकसित भारत के निर्माण में हमें युवा शक्ति की बहुत बड़ी भूमिका को एकदम से मजबूती के साथ आगे बढ़ाना है. आज की युवा पीढ़ी विकसित भारत की निर्माता भी है और यही पीढ़ी

0: एक बड़ी लाभार्थी भी होगी और इस दायित्व को निभाने के लिए भारत को जमीन पर जानना, समझना, देश की हर बारीकियों को अनुभव करना बहुत जरूरी है और इसमें सेवा संकल्प यात्रा निश्चित रूप से आपके जीवन में अहम भूमिका निभाने वाली।
1: దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ బీసీడీను తగ్గించింది. ఈ చర్య వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయంగా వంట నూనెల ధరలలో వచ్చిన తీవ్ర పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వంట నూనెల సంఘాలకు, పరిశ్రమ వర్గాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దిగుమతి ఖర్చుల తగ్గింపునకు అనుగుణంగా పంపిణీదారులకు నిర్ణయించే ధరను, గరిష్ట చిల్లర ధరను తక్షణమే సవరించాలని పరిశ్రమ భాగస్వాములను కోరినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా పీఏఎఫ్ఐ 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోనున్న బలమైన స్థానం నుంచి భారత్ పాల్గొంటోందని అన్నారు. 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 20 ట్రిలియన్ల కొనుగోలు శక్తి గల దేశంగా ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ 3వ స్థానంలో నిలుస్తోందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో భారత్ సెమీకండక్టర్ రంగం ఏడాదికి 150 బిలియన్ల అభివృద్ది సాధించగలదని భావిస్తున్నామని, 120 యూనికార్న్ సంస్థలతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర సంస్థల పర్యావరణాన్ని కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 8 ఏళ్ల ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, 5 ఏళ్ల ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకాలు విజయవంతంగా అమలవుతున్న సందర్భంగా న్యూఢిల్లీలో ఈరోజు ఏర్పాటైన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ హెల్త్ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చలు జరుగుతాయి. భారత ఆరోగ్య రంగ బలోపేతానికి సంబంధించి నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ, మొబైల్ యాప్ వంటి పలు ఇతర పథకాలను కూడా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం సమాజంలోని సమస్యలను యువత గుర్తించి, పరీక్షించి మెరుగైన పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ప్రోత్సహిస్తుందని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఛాలెంజ్లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యువత పాల్గొంటారు. స్వచ్ఛమైన సుస్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత్ భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై ఛాలెంజ్ దృష్టి సారిస్తుంది. పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఛాలెంజ్ను కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ విదేశీ ప్రజలతో తమ ఆలోచనలు పంచుకుంటారు. నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డీడీ న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. న్యూయార్క్లో ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశం సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ప్రసంగాన్ని ప్రారంభిస్తారనగా, గాజాలో పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు నిరసన తెలియజేస్తూ అనేక మంది ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు వాకౌట్ చేశారు. దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతంలో 2023లో హమాస్ చేసిన దాడి వల్ల 1200 మంది పౌరులు చనిపోగా, ఆ సంస్థ 251 మందిని తన అధీనంలోకి తీసుకుంది. ప్రతిగా ఇజ్రాయెల్ తీసుకున్న సైనిక చర్య వల్ల దాదాపు 74,000 మంది చనిపోయారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. పాఠశాలలో బుర్ఖాలను నిషేధిస్తూ ఇటలీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఒక్కో క్లాస్లో ఇటాలియన్ భాషను పూర్తిగా మాట్లాడలేని వారి సంఖ్యను 30% మించరాదని ప్రకటించింది. ఈ చర్యలు పిల్లలను విడదీసేవి కావని, నిజానికి వారి మధ్య ఐక్యతను పెంచేవని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ అన్నారు. అయితే బుర్ఖాలు, నకాబ్లను నిషేధించగా ముఖం

0: కనపడేలా ధరించే హిజాబ్ను మాత్రం మినహాయించారు. వాతావరణం. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవుల్లో రానున్న 2 రోజుల పాటు ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ ప్రకటన తెలిపింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పేరును వాడరాదని ప్రకటన తెలిపింది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో మన క్రీడాకారులు రజతాన్ని గెలుచుకోదా. 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మిక్స్డ్ రిలే విభాగంలో పూవమ్మరాజు, విశాల్ తెన్నరసు, విత్యా రామరాజ్, మను టీఎస్లతో కూడిన జట్టు 3:14.46 లక్ష్యాన్ని చేరుకుని రజత పతకాన్ని గెలుచుకుంది. ఇక 10,000 మీటర్ల లక్ష్యాన్ని 32.5 పూర్తి చేసిన సీమా కుమారి కాంస్య పతకాన్ని గెలుచుకుని ఈ విభాగంలో తొలిసారిగా దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించారు. షూటింగ్ పోటీలు. మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో అనంత్జిత్ నరుక, పరినాజ్ థడివాళ్ల జోడి కాంస్యాన్ని సొంతం చేసుకుని ఈ విభాగంలో దేశం పేరిట తొలి పతకాన్ని అందించింది. ఈరోజు జరగబోయే పోటీల్లో పురుషుల 100 మీటర్ల సెమీఫైనల్స్లో అనిమేష్ కుజూర్, గురిందేర్ వీర్ సింగ్ పోటీ పడతారు. భారత పురుషుల, మహిళల కబడ్డీ జట్టు కూడా సెమీఫైనల్స్కు చేరాయి. ముఖ్యాంశాలు మరోసారి. సేవా సంకల్ప్ అభియాన్ కింద గుజరాత్లోని వడనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేపడుతున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ రిలే విభాగంలో రజతాన్ని గెలుచుకున్న భారత జట్టు 10,000 మీటర్ల విభాగంలో సీమా కుమారి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలను వినవచ్చు.
1: ఆకాశవాణి, ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. సమయం 7:15.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మంగు మరుసూధన కృష్ణ. నేటి కార్యక్రమంలో సమాచార వేదిక, తరువాత నాతియా కలాం, ఇంకా హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో మెడనొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తదితర సమస్యలకు సంబంధించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే సమస్యలకు, సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు 7:45 2255533 అలాగే 2968890 ఎస్టీడీ కోడ్ 0855 నెంబర్లకు కాల్ కలిపి మీ సందేహాలను డాక్టర్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక, అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
4: ఇప్పుడు ఒక పాట విందాం.

0: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
2: సమాచార వేదిక. అనంతపురం జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు కార్యక్రమం ఈ నెల 26న ఘనంగా నిర్వహించనున్నారు. నగరంలోని పోలీస్ శిక్షణ కళాశాల పీటీసీ మైదానంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని డీటీసీ పీటీసీల్లో శిక్షణ పొందుతున్న 683 మంది కానిస్టేబుళ్లను శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుని పీఓపీకి సిద్ధమయ్యారు. కాగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్, పీటీసీ ప్రిన్సిపాల్ సుప్రజ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు జిల్లా అంతటా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ 4 రోజులు అధిక వర్షాలు తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ ఆన్ పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దని జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి ఉద్యోగి వారు విధులు నిర్వర్తించే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 25న చలో కలెక్టరేట్, 28న చలో విజయవాడ కార్యక్రమాలకు అనుమతులు లేవని, ఈ కార్యక్రమాలకు వెళ్లే స్వర్ణ వార్డు గ్రామ ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దని ఆయన అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ఆదేశాలను ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు తప్పవని ఆయన పేర్కొన్నారు. స్వర్ణ వార్డు గ్రామ ఉద్యోగుల హాజరుపై తమ కార్యాలయానికి నివేదిక పంపాలని కోరారు. ఎక్కడికక్కడ ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లు తగిన నిఘా ఉంచాలని సూచించారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలు రద్దీ ప్రాంతాలను కొందరు మహిళా దొంగలు అడ్డాగా మార్చుకుంటున్నారు. ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లోకి ఎక్కి తోటి ప్రయాణికుల దృష్టి మరల్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను అపహరిస్తున్నారు. ఇలాంటి చోరీలు ఇటీవల అనంతపురం జిల్లాలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత 2 నెలలుగా ఈ తరహా చోరీలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో చికిత్సలు పొందే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆసుపత్రికి అత్యాధునిక 3D 4K లాప్రోస్కోపీ విత్ నియర్ IR IC జీ ఫ్లోర్ సెన్స్ ఇమేజింగ్ సిస్టమ్ విత్ యాక్సెసరీస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ యంత్రాన్ని 2,28,60,000 రూపాయలు వెచ్చించి తీసుకొచ్చింది. పీడియాట్రిక్ సర్జరీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో, ఎంట్రాలజీ, యూరాలజీ విభాగాలలో చికిత్సలు పొందే రోగులకు శస్త్రచికిత్సలు చేసే సమయంలో యంత్రాన్ని వినియోగించనున్నారు. వారం రోజుల్లో యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని, శుక్రవారమే నగరంలోని అన్ని పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని కమిషనర్ జస్వంత్రావు సూచించారు. గురువారం నగరపాలక కార్యాలయంలో నగర ఎన్నికలకు సంబంధించి నియమించిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరానికి ఆర్వోలు, ఏఆర్ఓలు 36 మందిని నియమించినట్లు తెలియజేశారు. జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో వ్యవసాయం, తాగునీరు, పంటల సంరక్షణ పురోగతిని వివరించారు. జిల్లాలో 27% లోటు వర్షపాతం ఉన్నప్పటికీ గత 3 రోజుల్లో కురిసిన వర్షాలు 40 రోజుల నిరీక్షణకు ఉపశమనం కలిగించాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన AI స్కిల్లింగ్ కాన్ఫరెన్స్లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జ్యోతికుమార్ హాజరయ్యారు. ఒకే ఏడాదిలో 50 లక్షల మందికి కృత్రిమ మేధ నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరిగింది.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఎనభై సంవత్సరాలుగా

ఈసీ సదస్సులో మాట్లాడుతూ ఏఐ ఆధార బోధన, పరిశోధన, విద్యార్థులకు ఉపాధి అవకాశాల పెంపు కోసం సమగ్ర కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గురువారం ఎన్ఎస్ఎస్ దినోత్సవం నిర్వహించారు. ఎస్కేయు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఆచార్య సదాశివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు.

0: ఆచార్య సదాశివరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఎన్ఎస్ఎస్ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. పిల్లల్లో తలెత్తే కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే నులిపురుగులను నులిమి వేసేందుకు ఏడాది నుంచే 19 ఏళ్ల వయసున్న పిల్లలతో అల్బెండజోల్ మాత్రలు ఖచ్చితంగా మింగించాలని ఎన్డీడి నోడల్ అధికారి అనిల్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నిర్వహించిన సమీక్షలో వారు మాట్లాడారు. శుక్రవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆరోగ్య సిబ్బంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయించే కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. జిల్లాలో 5,99,852 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు వేయాల్సి ఉందని ఆయన అన్నారు. 2 ఏళ్లలోపు బిడ్డకు సగం మాత్ర, మిగిలిన వారికి ఒక్కో మాత్ర మింగించాలని ఆయన సూచించారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:45 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యేక ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మెడ, వాపు, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కీళ్ల అరుగుదల వల్ల వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె. భానుకిరణ్ గారు సమాధానాలిస్తారు. కావున శ్రోతలు ఈ ఉదయం 7:45 2255333 లేదా 2968990 నంబర్లకు ఫోన్ చేసి తమ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు నాట్య కళం విందాం.

నాథియా కలాం విన్నారు. శ్రోతలకు మరోసారి గుర్తు చేస్తున్నాం, ఈ ప్రసారంలో 7:45 హలో డాక్టర్ ప్రత్యేక ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మెడనొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తదితర సమస్యలకు సంబంధించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్యుల నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానమిస్తారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు 2255533 లేదా మరో నంబర్ 2968990 కాల్ కలిపి డాక్టర్ ద్వారా మీ సందేహాలకు నివృత్తి పొందవచ్చు. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడొక పాట విందాం.

0: పాట విన్నారు. సమయం 7:45 కావస్తోంది. మరి కాసేపట్లో హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఇందులో మెడనొప్పి, భుజం నొప్పి, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపులు తదితర సమస్యలకు సంబంధించి శ్రోతల సందేహాలకు ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు సమాధానమిస్తారు. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక, అనుసంధానం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం మరికాసేపట్లో.
1: శ్రోతలకు నమస్కారం. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి స్వాగతం. మనం నడవాలన్నా, పరిగెత్తాలన్నా, బరువులు ఎత్తాలన్నా కూడా మన శరీరంలో ఈ ఎముకలు అనేది కీలక పాత్ర వహిస్తాయి. దాదాపు 206 పైచిలుకు ఎముకలతో మన దేహం నిర్మితమై ఉంది. మరి ఇటువంటి ప్రాముఖ్యత కలిగిన ఎముకలకు ఎటువంటి సమస్యలు వస్తాయి, చికిత్సా విధానం, ఇవన్నీ తెలియచేయడానికి ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జె భానుకిరణ్ గారు స్టూడియోకి రావడం జరిగింది. మరి సార్ని అడిగి ఈ మోకాళ్ళ నొప్పులు, వెన్నునొప్పి, కీళ్ళ వాపులు, కీళ్ళ అరుగుదలలో వచ్చే సమస్యల గురించి శ్రోతల సందేహాలకు సమాధానం కూడా ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255 33, ఎస్టీడీ కోడ్ 08554, మరో ఫోన్ నంబర్ 2968990. సార్ నమస్తే. సార్
2: నమస్తే అండి.
1: సార్, ఇందాక మనం అనుకున్నట్టు మనం ఏ పని చేయాలన్నా కూడా ఈ ఎముకలు అనేది ప్రధాన పాత్ర వహిస్తాయి.
2: అవునండి.
1: సార్ ఒక ఫోన్ వస్తుంది. హలో హలో
3: హలో నమస్తే.
1: నమస్తే అమ్మా, సార్తో మాట్లాడనమ్మా. మీ పేరమ్మా? సార్తో మాట్లాడండి.
2: చెప్పండి అమ్మా. నమస్తే. చెప్పండి. నమస్తే.
3: సార్, ఎముకలు L4 L5 అట్లా 7 ఎముకలు బోన్స్ లాస్ అయినాయి. తర్వాత రూమటైడ్ ఆర్థరైటిస్ ఉంది సార్. షుగర్ ఉంది.
2: మీ వయసు ఎంతండి? మీరు నడుములో ఎముకలు 5 ఎముకలు ఉంటాయి, వాటిలో L4 L5 లాక్ అయింది అంటున్నారు కదా, లాక్ అయిందా లేకపోతే నడుములో ఎముకల మధ్యలో ఎముక తగలకుండా షాక్ అబ్జర్వర్ లాగా పనిచేసే క్వశ్చన్ ఉంటుంది, డిస్క్ అంటాం, ఆ డిస్క్ అనేది ఏమైనా అరిగిందని చెప్పారా? మీకు MRI స్కాన్ ఏమైనా చేశారా అండి? ఎక్స్రే ఏమన్నా తీసారండి? అదే అంటే ఎక్స్రే పరంగా అరుగుదలు కానీ ఎముకలు క్వశ్చన్స్ కొంచెం అరిగితే సందు తగ్గడాన్నే అరుగుదల అంటూ ఉంటాం మామూలుగా. సో తర్వాత ఇది కాకుండా మీరు రొమటైడ్ ఆర్థరైటిస్ అని ఒక మాట చెప్పారు, దీనికి దానికి యాక్చువల్గా సంబంధం ఉండదు, కానీ ఒక ప్రత్యేకమైన కండిషన్ ఉన్నది, యాంకైలోజింగ్ స్పాండైలోసిస్ అంటాం ఒకటి. దాంట్లో ఒకసారి నడుముల్లో ఎముకలన్నీ ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి. ఆ రకమైన కండిషన్లో నడుము ఫ్రీగా వంగదు, లేయాలన్నా నిలబడాలన్నా కష్టంగా ఉంటుంది. ఒకసారి నడుము లోపల నరాలు ప్రెస్ అవుతుంటే దగ్గినా తుమ్మినా నిద్రలో అటు ఇటు పుల్లినా కూడా నొప్పి వస్తూ ఉంటుంది. మీకు కేవలము నడుములో మాత్రమే సమస్య ఉందా, కాళ్ళు చేతులు కీళ్ళు వేళ్ళు ఇటువంటి వాటిలో కూడా ఏమైనా నొప్పులు ఉన్నాయా? అదే అంటే సో మీకు రెండు ఉన్నాయి, అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఉంది, నడుముకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఉంది. మీ వయసు ఎంతండి?
1: అమ్మా కొద్ది గట్టిగా మాట్లాడండి అమ్మా.
2: 55. సో బరువు ఎంత ఉన్నారమ్మా?

0: సో కొంచెం ఎక్కువ ఉన్నట్టే మీరు, కొంచెం అధిక బరువు ప్లస్ కీళ్ళవాతాలు ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు కొంచెం నొప్పులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మీరు ముఖ్యంగా చేయాల్సిన పని మొట్టమొదటిది వచ్చి పడుకునేటప్పుడు తల కింద దిండు మానేయండి. ఆ తర్వాత రెండవ పాయింట్, నొప్పు ఉందని చెప్పి బోర్లు పడుకుని ఉన్న చిన్నపిల్లలకి తొక్కించడం కానీ ఆయింట్మెంట్లు ఆయిల్స్ ఇట్లాంటి పోయడం కానీ చేయొద్దండి. తర్వాత వద్దండి, నడుముకు ముఖ్యంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్, ఇతర కేళ్లలో కూడా ఆయింట్మెంట్స్ ఇట్లాంటివి పోయటం వల్ల ఎక్కువ పట్టుకుపోతాయి. రోజు వేడి నీళ్ళల్లో చెయ్యి మునిగేలాగా పెట్టి చేతిలో ఒక మెత్తటి బంతి తీసుకొని బాగా బిగించి వదలటం చేయడం వలన కొంత కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అదేవిధంగా కాళ్ళు కూడా కొంత బకెట్లో వేడి నీళ్ళల్లో పెట్టి పాదాలు బాగా కదపడము, మిడిమ కీళ్ళు బాగా కదపడం చేయడంతో కొంతవరకు ఎక్సర్సైజుల ద్వారా నొప్పులు బాగా తగ్గుతాయి తప్ప ఆయింట్మెంట్లు ఇట్లాంటివి పోయడం ముఖ్యంగా కీళ్ళవాతాల్లోనూ నడుము నొప్పుల్లోనూ దానివల్ల పెద్ద ప్రత్యేక ప్రయోజనాలు ఏమి ఉండవు. సో తర్వాత నొప్పులను అనుసరించి ఏదైనా అవసరమైతే మందులు వాడండి. కాళ్ళల్లోకి ఏమైనా జోములు కానీ కాళ్ళలో వేళ్లలో నరాలు సచ్చు కానీ అట్లా ఏమైనా ఉందా?
1: తిమ్మిర్లు వస్తుంది.
0: సో ఆ రకంగా ఉన్నప్పుడు ఒకసారి MRI స్కాన్ చేయించుకోవడం మంచిదండి. ఏమైనా నరాల మీద ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది అంటే అది MRI స్కాన్ ద్వారా మనకు కేవలం ఎముకలే కాకుండా అంతర్గతంగా ఉండేవన్నీ బయటపడతాయి అన్నమాట. దాంట్లో
2: మీరు చూస్తారు
0: సార్, ఎముకలు కీళ్ళు చూస్తామమ్మా, దాంతోపాటు నడుము నరాలకు సంబంధించిన కూడా ఏదైనా ఉంటే చూస్తాము
2: కూడా.
1: నేను మళ్ళీ మీకు చెప్తానమ్మా,
0: మీకు తర్వాత మీకు లాస్ట్లో ఫార్వర్డ్
1: చేస్తాను. మీ నంబర్ ఒకసారి అంటే చివరి నంబర్ ఎంత అమ్మా?
2: 95
1: ఒక్క నిమిషం అమ్మా. అమ్మా అమ్మా మీరు చెప్పొద్దండి, నేను చెప్ నేను నోట్ చేసుకుంటానండి. సరే అమ్మా.
0: అసలు వీలైతే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి MRI అక్కడ చేయించుకోండి, ఖర్చు తగ్గుతుంది మీకు చాలా వరకు. బయట అయితే 5,000 రూపాయల వరకు అవుతుంది, అక్కడైతే 600-700 అయిపోతుంది. రండి చెప్తాను నేను అట్లయితే ఏదో.
1: సరేమ్మా మీకు
0: మళ్ళీ వారం తీసుకోండి రండి ముందు.
1: సరేమ్మా,
2: దేవుళ్ళగా నాకు సహాయం చేయండి. ట్రీట్మెంట్ ఉందంటే మేము తప్పకుండా,
0: ప్రతిదానికి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా, ట్రీట్మెంట్ లేని జబ్బులు అనేవి ఏమి ఉండవు చాలా వరకు.
1: సరేమ్మా మీరు అంటే మళ్ళీ కాల్ చేసి మీకు చెప్తాము, ఇంకా మిగతా శ్రోతలు కూడా ఉన్నారు,
0: మిగతా పేషెంట్స్ ఉంటారమ్మా.
1: సార్ ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ L4-L5 ఈ డిస్క్ బల్జ్ అనేది చిన్న వయసు నుంచే మొదలవుతున్నాయి సార్, ఎందుకు అట్లా? సార్ ఇంకొక కాల్ వస్తుంది. హలో,
3: హలో
1: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్తో మాట్లాడండి.
0: చెప్పండి రామాంజనేయుల గారు.
3: నమస్తే
0: నమస్తే.
3: సార్ నాకు ఈ మెడలను ట్రావెల్ ఇచ్చినా కూడా మెడ ఎట్లా చెప్పి రావడము అలా అట్లా మాట్లాడిన కూడా తలలో ఇట్లా వెనుక భాగం నుంచి నొప్పి, మళ్ళా ఈ కుడి చెయ్యి ఈ భుజం అంతా నేను మగ్గం వేస్తాను లాగడం అట్లా నొప్పింది సార్.
0: మీకు షుగర్ ఏమన్నా ఉందా అండి?
3: లేదు సార్.
0: లేదు, పరీక్ష చేయించుకున్నారా? అది
3: చేయించుకున్నాను సార్.
0: మీరు చెప్పే లక్షణాలన్నింటిని బట్టి మీకు ఉండేటటువంటి సమస్య మెడలో ఎముక మధ్యలో కుషన్లు. ఇంతకుముందు ఒక శ్రోత చెప్పినట్టుగా నడుములో ఉండే కుషన్లు L4-L5 ఉన్నట్టుగా మెడలో కూడా మనకు 7 ఎముకలు ఉంటాయి, C1 నుంచి C7 వరకు. వాటిలో సాధారణంగా 6-7 ఎముకల మధ్యలో ఉండే కుషన్స్ కొద్దిగా ప్రెస్ అయినప్పుడు అక్కడ నరాలు ఒత్తబడి ఆ నరాలు నొప్పి భుజంలోకి చేతిలోకి వేళ్ల వరకు రావచ్చు. ఆ రకమైన నరం నొప్పి సింపుల్గా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే కరెంట్ ఫ్యూజ్ ఎక్కడైనా పోతే దూరంగా ఉండే టీవీ బల్బు ఫ్యాను బాగున్నా పనిచేయవు. అట్లా మెడలో ఎముకలు కుషన్లు ప్రెస్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఆ నరాలు నొప్పి చేతిలోకి రావచ్చు. ఆ రకమైన నరం నొప్పి వస్తుందంటే మొట్టమొదటిగా మెడకు ఎక్స్రే తీయించాలి, రెండవ పాయింట్ తల కింద దిండు మానేయాలి, ఆయింట్మెంట్స్ ఇట్లాంటివి పోయకూడదు, మెడ బాగా రోజు కొంచెం వెనక్కు ముందుకు అదేవిధంగా సైడ్ టు సైడ్ బాగా తిప్పగలిగినంత, మామూలుగా మనకు మెడ ముందుకు వెనక్కు 130 డిగ్రీలు, సైడ్ నుంచి సైడ్కు 180 డిగ్రీల వరకు ఫ్రీగా కదలాలి. ఆ విధంగా కదలకుండా ఉంది అంటే మెడలో ఎముకల్లో కుషన్లు అరిగినట్టు. ఓసారి మెడదలో ఎముకల మధ్యలో ఉండేటటువంటి కుషనే కాకుండా చిన్న లిగమెంట్స్ అని ఉంటాయి, అంటే ఎముకని ఎముకను బైండ్ చేసేటటువంటి కీళ్ళ లాంటివి, అవి కూడా ఫ్యూజ్ అవుతూ ఉంటాయి, దాన్నే స్పాండైలోసిస్ అంటాం. ఆ మార్పులు వచ్చినప్పుడు ఆ రకంగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు పొద్దున్నే నిద్రలేసినప్పుడు తల తిరగొట్టడం కానీ అట్లా ఏమన్నా అవుతుందా? అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఎక్స్రే తీయించుకొని అవసరమైతే మెడకు గట్టి కాలర్ అంటే మెడకేసుకునే బెల్ట్ హార్డ్ కాలర్ అని వస్తుంది.

0: అది వాడి తీరాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని టాబ్లెట్స్ చెప్తాను, ఇవి స్టార్ట్ చేయండి వెంటనే. తర్వాత వీలైతే మీరు ఒక ఎముకల డాక్టర్ని కానీ లేకపోతే నరాల డాక్టర్ని కానీ కలవండి. ఫస్ట్ ఇది రాసుకోండి,
1: చెప్పండి.
0: వెర్టిగాన్, విఈఆర్.
2: లేదు రికార్డింగ్ అని చేసుకోండి,
0: రికార్డ్ చేసుకోండి ఫోన్లో. విఈఆర్
1: చెప్పండి
0: సార్. విఈఆర్ టిఐ జిఓఎన్ వెర్టిగాన్ 25 మిల్లీగ్రాములు రోజుకొక టాబ్లెట్ వేసుకోవాలండి. తర్వాత
2: ఎన్ని రోజులు సార్ ఇది?
0: ఇది ఒక 15 డేస్ వాడండి, 15 రోజులు వాడండి. హలో
2: రామంజీ గారు, హలో కాల్ కట్ అయింది సార్. సార్ ఇందాక మనం
0: ఇంత ముందు మీరు చెప్పినట్టు
2: హలో హలో
3: నమస్కారం సార్.
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: కర్నూలు జిల్లా నుంచి హరినాథ్ రెడ్డి సార్.
2: హరినాథ్ రెడ్డి గారు, సార్తో మాట్లాడండి.
3: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి
3: సార్. మీకు నా వయసు సార్ 66 సార్. నా వయసు
0: ఓకే.
3: నిద్ర మామూలుగా పండుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ చెయ్యి పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్ చెయ్యి వస్తుంది సార్, రైట్ సైడ్ పండుకుంటే రైట్ సైడ్ చెయ్యి వస్తుంది సార్. మామూలుగా ఎలకిల్ల పండుకునేది మంచిదే సార్? అట్లా ఎట్లా సార్? కొద్దిగా నాకు చెయ్యి నొప్పులు ఎక్కువ ఉంటాయి సార్.
0: మీకేమైనా షుగర్ ఉందా అండి?
3: ఏం లేదు సార్, షుగర్ లేదు.
0: సాధారణంగా ఒక సైడ్కి తిరిగి పడుకుంటున్నప్పుడు చేతిలో ఒక నొప్పి వస్తుంది అంటే మెడ దగ్గర నుంచి ఏదైనా మార్పులు ఉండొచ్చు. రెండు ప్రక్కల భుజాల్లో ఒక నొప్పి వస్తుందంటే ఒక్కొక్కసారి భుజాల్లో ఏమన్నా కండరాల్లో కూడా అంతర్గతంగా ఏమైనా మార్పులు ఉంటే ఇట్లా ఈ విధంగా రావచ్చు. సో మెయిన్గా మీరు చేయాల్సిన పని వచ్చి పడుకునేటప్పుడు తల కింద దిండు మానేసి సైడ్కి పడుకున్నప్పుడు చేతిని ముడుచుకొని పడుకోకుండా చేతిని చాచుకొని పడుకోండి. అంటే చేతిని చాపి పడుకుంటే ఆ భుజం ఉంటుంది కదా, మామూలుగా మనకు మెడకు భుజానికి మధ్యలో ఉండేటటువంటి వ్యత్యాసం అనేది చెయ్యి పూర్తిగా చాచి ఆ పక్కకు తిరిగి పడుకోవడం వల్ల అది అడ్జస్ట్ అయ్యి దిండు లేకుండానే మనకు చెయ్యి దిండులాగా వర్క్ చేస్తుంది.
3: దిండు అసలు వాడరాదు కదా సార్?
0: వాడకూడదు.
3: పండుకోవాలి
0: అంటే చేతిని మోచేతిని మొడవకుండా మోచేతిని పూర్తిగా చాచి ఆ పొజిషన్లో పడుకుంటే సాధారణంగా చేతుల్లో పడుకున్నప్పుడు వచ్చేటువంటి నొప్పులు
3: తగ్గిపోతాయి.
0: అది రెండవది వచ్చేసి ఓకే
2: సరే అండి, థ్యాంక్ యూ అండి. హలో
4: నమస్తే
2: అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: అనంతపురం నుంచి సార్.
2: మీ పేరండి?
4: సర్దార్
2: సార్. సర్దార్ గారు, సార్తో మాట్లాడండి.
0: గుడ్ మార్నింగ్ చెప్పండి సర్దార్.
4: సార్ నాకు ఎన్ఎంక ఇరిగింది సార్. సైడ్ పోయిందని ఆపరేషన్ చేసినారు సార్. ఆపరేషన్ చేయడం మా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేసింటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, అది నొప్పి నడాల నొప్పులు ఎన్ని కాళ్ళన్నీ నరాలన్నీ పట్టేస్తున్నాయి సార్.
0: ముందస్తుగా మీకు ఆపరేషన్కు ముందు ఒంటికి బంద్ కావడం కానీ అట్లా ఏమన్నా జరిగిందా ఫ్రాక్చర్ అయ్యాక?
4: ఏం లేదు సార్.
0: ఏం లేదు. తర్వాత కాళ్ళు అప్పుడు ఏమన్నా నరాలు సచ్చి ఉండడము నిలబడలేకపోవడం ఏమన్నా జరిగిందా? అంటే ఆపరేషన్కు ముందు, ఆపరేషన్ ముందు అయితే మీకు కాళ్ళల్లో సచ్చు అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ లోపల రాడ్ వేసి స్క్రూలు ఏమన్నా వేసి బిగించారండి? ఎన్ని సంవత్సరాలు అయింది చేసి?
4: ఇప్పుడు చేసి ఇప్పుడు డిసెంబర్ 12 చేసినారు సార్. ఇప్పుడు డిసెంబర్ 12 సంవత్సరం అయిపోయింది.
0: అంటే ఇప్పుడు 9 నెలలు అయింది.
4: సో
0: అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఆపరేషన్ చేయించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? అంటే ఎందుకు చేయించుకున్నారు ఆపరేషన్? కేవలం నొప్పి కోసమేనా లేకపోతే ఇతర కారణాలతో?
4: సార్ వాళ్ళు ఇప్పుడు ఎన్ఎంకి సైడ్ పోయింది, ఆపరేషన్ చేయాలని చేసినారు సార్.
0: అది నడుములో కింద భాగమా పైభాగమా అండి?
4: నడాల పైభాగం సార్.
0: పైభాగం. సో అంటే ఆపరేషన్ చేసినప్పటి నుంచి కూడా మీకు పూర్తిగా అంటే అంటే నొప్పి తగ్గిపోవడం అనేది జరగలేదు?
4: జరగలేదు సార్. అక్కడ చేసిన దగ్గర ఏం నొప్పి లేదు సార్. కింద నడాలతో నుంచి కింద కాళ్ళు, కాళ్ళ నొప్పులు సార్. కింద మనం మోకాలు కింద నరాలు వస్తాయి సార్, ఆ నరాలు.
0: అదే నాకు అర్థమైంది, అది అర్థమైంది. కానీ కాళ్ళు ఇప్పుడు కూడా సచ్చంటూ ఏమీ లేదు కదండి?
4: ఇప్పుడు నడచలేను సార్, నడచలేను. అంతకుముందు నడుస్తుండే సార్. ఇప్పుడు నా ఆపరేషన్ చేసిన తర్వాత 4 నెలలు ఏం నడచలేదు సార్. నేను
0: అవును
4: మంచంలోనే పండుకున్నాను.
0: అవును.
4: స్టాండ్ పట్టుకుని అట్లా నడుస్తాను సార్.
0: స్టాండ్
4: పట్టుకుని నడుస్తాను. ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు నరాలు అనేది ఇట్లా మోకాలు

0: కాళ్ళు సక్కు పెట్టుకుంటే అట్లే పట్టారు సార్. సార్
1: నిజానికి ఆపరేషన్ చేసిన భాగం దగ్గర నరాలు ఏమన్నా పూర్తిగా మళ్ళీ ఏమన్నా ప్రెస్ అవ్వడం జరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి మీరు చెప్పే లక్షణాలు రావచ్చు. లేదు, పై నడుములో ఆపరేషన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి కింద పక్కన కూడా నడుములో ఎముకలు ఉంటాయి కదా, ఎముకల మధ్యలో కుషన్స్ ఏమైనా ప్రెస్ అయితే కూడా ఈ లక్షణాలు రావచ్చు. అంటే అర్థం ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి ఎంఆర్ఐ వచ్చేసాం, మీరు పై నడుము నుంచి కింద నడుము వరకు ఒకసారి చేయించుకొని చూడాలి. ఎందుకంటే ఇది కేవలం ఆపరేషన్ వలన వచ్చిందని లేదా ఆపరేషన్ ఏదో ఫెయిల్ అయ్యింది వలన వచ్చిందని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఆపరేషన్ పరంగా బాగున్నట్టు. మరి కింది పక్కన డిస్క్లో ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మీరు చెప్పే లక్షణాలన్నీ ఉంటాయి. మళ్ళీ ఖచ్చితంగా ఒకసారి మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేసిన డాక్టర్ కానీ లేకపోతే వాళ్ళు ఎవరినైనా ఒకరిని కలవాలి. మళ్ళీ కలిస్తే అంటే ఇంకొకటి ఏమంటే మీ వయసు ఎంత అండి?
0: 49.
1: మోకాళ్ళల్లో కూడా ఏమైనా కొంత మార్పులు ఉంటే కూడా అరకమైన నొప్పులు రావచ్చు ఒక్కొక్కసారి. మీరు వీలైతే నన్ను ఒకసారి వచ్చి కలవండి. నేను అరవింద నగర్లో ఉంటాను, అరవింద నగర్లో సత్యసాయి కళ్యాణ మండపం దగ్గర ఉంటాను. రెండు ఒకసారి చూద్దాం, అసలు అది ఏ రకంగా ఉందనేది చూసి నేను మీకు చెప్పాల్సిన విషయాలు చెప్తాను మీకు. సత్యసాయి కళ్యాణ మండపం పక్కనేనండి, జేవీఆర్ ప్రజా హాస్పిటల్ క్లినిక్ కంటే చెప్తారులేండి. మీరు మీరు రేడియో స్టేషన్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే
2: ఓకే అండి, థ్యాంక్ యూ. హలో,
3: గుడ్ మార్నింగ్ సార్.
2: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: సార్ నా పేరు విజయ్, కమలానగర్ అనంతపురం.
2: విజయ్ గారు సార్తో మాట్లాడండి.
1: హలో, గుడ్ మార్నింగ్ విజయ్, చెప్పండి.
3: సార్ ఏం లేదు సార్, ఒక 6 మంత్స్ నుంచి సివిలియర్ గా పెయిన్ మోకాళ్ళలో ఉంది. 5 నిమిషాలు నిలబడలేను, 5 నిమిషాలు కూర్చుని లేచేటప్పుడు ఇబ్బంది ఉంది, మోకాళ్ళలో పెయిన్ ఎక్కువ వస్తుంది. 5 మినిట్స్ నిలబడిన మోకాళ్ళు నొస్తున్నాయి సార్.
1: నిద్రలో కూడా ఏమైనా నొప్పులు ఉన్నాయండి?
3: లేచినప్పుడు నొప్పి, కూర్చున్నప్పుడు బాగుంటుంది, లేస్తే ఇది ప్రాబ్లం.
1: నిద్రలో పర్వాలేదు, కంఫర్టబుల్ గానే పడుకోగలుగుతున్నారా? సో కంఫర్టబుల్. తర్వాత మీకు కాళ్ళు స్ట్రైట్ గా ఉన్నాయి, ఏమైనా కొంచెం బెండ్ అయ్యి ఉన్నాయండి?
3: రైట్ కరెక్ట్ సార్, లెఫ్ట్ లైట్ బెండ్.
1: లైట్ బెండ్. సో ఇది మీరు చెప్పేవన్నీ క్లాసికల్ గా చెప్పాలంటే మోకాళ్ళలో మొదటి దశ దాటి రెండవ దశ కానీ మూడవ దశ అరుగుదల మార్పులు ఉన్నట్టు. అంటే జస్ట్ నిలబడి వెయిట్ వేస్తున్నప్పుడు నొప్పి ఉందంటేను, తర్వాత కాళ్ళు కొద్దిగా బెండ్ అనేది స్టార్ట్ అయిందంటేను, అది మొదటి దశ రెండవ దశ దాటి అరుగుదల మార్పులు ఏర్పడినట్టుగా అర్థం. మీరు వెయిట్ ఎంత ఉన్నారు? మీ హైట్ ఎంత ఉంటారండి?
3: 5.6.
1: మీరు చెప్పేవన్నీ టిపికల్గా ఏజ్ రిలేటెడ్గా సంబంధించినటువంటి అరుగుదల మార్పులు, డీజెనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. ఖచ్చితంగా ఒకసారి ఎక్స్రేలు ఏమైనా తీయించారా? ఎక్స్రేలు కేవలం మోకాళ్ళలో అరుగుదల మార్పులు మాత్రమే ఉన్నాయన్నారా? కాళ్ళ లోపల చిన్న చిన్న ఎముక ముక్కలు తయారవుతుంటాయి ఒకసారి, ఆస్టియోఫైట్స్ అని, లూజ్ బాడీస్ అని, అవి ఏమైనా ఉన్నాయని చెప్పారు మీకు డాక్టరు?
3: లేదు.
1: వీటికి మెయిన్ ఏమంటానండి, మోకాళ్ళ కొంత ఎక్సర్సైజులు చేసుకోవడం ద్వారా చాలా వరకు ఈ నొప్పులు తగ్గుతాయి. మీరు ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి నేల మీద పద్మాసనం వేసుకుని కూర్చోవడం ఇట్లాంటివి అవాయిడ్ చేయండి. టాయిలెట్ వచ్చి వెస్ట్రన్ కమోడే వాడండి, ఇండియన్ సిస్టమ్ వాడొద్దండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నొప్పులు ఉన్నాయని చెప్పి ఆయింట్మెంట్స్ ఇట్లాంటివి పొయ్యొద్దండి. డైలీ వచ్చేసి రాత్రిపూట ఐస్ ప్యాక్స్ పెట్టుకుంటూ ఉండండి. డే టైం వచ్చేసి కొంచెం ఉప్పు ఇసుక వేడి చేసి కాపడం పెట్టడం కానీ, లేకపోతే ఆ ప్యాక్స్నే వేడి నీళ్ళలో పెట్టి హాట్ ప్యాక్స్ లాగా కానీ పెట్టుకుంటూ ఉండండి. దాంతోపాటుగా లోపల గుజ్జు పదార్థం పెరిగేదానికి డాక్టర్లు చాలా వరకు మందులు పెట్టే ఉంటారు మీకు, ఆ కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ డ్రగ్స్. వీటితో పాటు మీకు బీపీ, షుగర్ ఏమన్నా ఉన్నాయా?
3: రెండు ఉన్నాయి.
1: బరువు పరంగా మీరు కనీసం అంటే 10 కేజీలు తగ్గాలి. 5 అడుగులు 6 ఇంచులు ఎత్తుకు 55 వచ్చి 70 ఉండాలి. 79 కేజీలు ఉన్నారంటే 10 కేజీలు తగ్గాలి. తర్వాత మోకాళ్ళల్లో వాపు ఏమన్నా ఉందా?
3: వాపు అదే.
1: మరి యూజువల్గా ఏమంటే పెయిన్ బాగా అన్బేరబుల్గా ఉంటాయి, ఈవెన్ రెస్ట్ పెయిన్ అంటాం, పడుకున్నప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా ఉందంటే మోకాలు యొక్క అరుగుదల స్థాయి అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 4 అనే వాటితో సంబంధం లేకుండా అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే మందులతో మేనేజ్ చేసుకోవచ్చు. అదే 90% మందికి షోల్డర్ పట్టుకుపోయేది డయాబెటిస్ వలన వస్తుందండి. దాన్నే డయాబెటిక్ పెరి ఆర్థరైటిస్, లేకపోతే డయాబెటిక్

0: ట్రోజన్ షోల్డర్ అంటాం. సో దానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి చేతిని ముందుకు వెనక్కు బాగా బలంగా ఊపడం, అంటే మోచేతిని బిగించి చేతిని స్టిఫ్గా పైకి కిందకి బాగా బలంగా ఊపడము. తర్వాత సైడ్ టు సైడ్ ఒక గోడకు గోడ దగ్గర నిలబడి గోడకు చేతిని పైకి పాకిచ్చాలి, బాగా బలంగా పైకి పాకిచ్చి మ్యాక్సిమం ఎంతవరకు పోగలిగితే అంతవరకు చేయాలి. తర్వాత రెండు చేతులు కలిపి పట్టుకొని, అంటే నొప్పున్న చేతిని రెండో చేతితో కూడా వేళ్లతో గట్టిగా కలిపి పట్టుకొని మోచేతులు ముడుచకుండా స్టిఫ్గా పెట్టి చేతులు బాగా పైకి కిందకి విసిరినట్టుగా అనాలి. వీటితో పాటు ట్యాబ్లెట్స్, ట్రెమడాల్ ట్యాబ్లెట్ అయితే మీకు సేఫ్, బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ట్రెమడాల్ అంటే అల్ట్రాసెట్ అనే ట్యాబ్లెట్ వస్తుంది, అదే ఐడియా ఉందా మీకు అల్ట్రాసెట్?
1: అంటే
0: కాళ్ళ నొప్పులు మీరు చెప్తున్నది అంటే ఎడం కాలు ఎక్కువ ఉందండి? అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒకసారి నీ రీప్లేస్మెంట్ అంటే జాయింట్ మార్పిడి ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిందే. అంత తీవ్రంగా ఉన్నప్పుడు, 70 ఏళ్ళు అన్నప్పుడు ఫిజికల్ కండిషన్ ఏం పర్లేదు, ఏ ఏజ్లోనైనా మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవచ్చు. మీకుండే డిసీజెస్ అన్నింటిని కంట్రోల్లో పెట్టుకుని శుభ్రంగా చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చేయించుకోవడం వల్ల మీకు క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇంకా రాబోయే 10-20 సంవత్సరాలు మీరు కంఫర్టబుల్గా ఉంటారు. ఓకేనా?
2: సరే అండి. హలో హలో హలో నమస్తే అండి, మీ పేరండి? శ్రీలత గారు, సార్తో మాట్లాడండి. మాట్లాడండి.
0: హలో చెప్పండి అమ్మా.
3: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే నమస్తే
3: సార్. నా వయసు 43 ఏళ్ళు సార్. బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది సార్ నాకు. మామూలుగా ఇట్లా ఎక్సర్సైజులు చేస్తే కొంచెం రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది. ఒకరోజు ఎక్సర్సైజ్ చేయకుండా అవి మరి వస్తున్న పెయిన్ వస్తుంది సార్.
0: సాధారణంగా ఎక్సర్సైజ్ చేస్తే కంట్రోల్ అవుతుంది అంటున్నప్పుడు తక్కువ మందులతోనే ఎక్సర్సైజ్ చేసుకుంటేనే కంట్రోల్ అవుతుందండి. మీకు మెయిన్గా నడుములో నొప్పి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళకెళ్ళ పడుకొని నడుము కింద గుండ్రటి దిండి ఏదైనా ఉంటే అది కానీ, లేకపోతే నీళ్ల పైపులు ఉంటాయి చూడండి, ఒక 2 ఇంచులది కానీ 2.5 ఇంచు పైపు కానీ నడుము కింద ఒక 1/2 గంట పెట్టి పడుకోండి. అట్లే అంటే నేను చెప్పింది అర్థమైంది కదా, పడుకొని మీరు నడుము కింద పైపు పెట్టుకోవాలి, పెట్టుకుని వెళ్ళకెళ్ళి పడుకుండేది. అంటే దాని మీద డైరెక్ట్గా నడుము దిగితే బరువు పడుతుంది కొంత. అంటే వాటర్ పైప్స్, డ్రైనేజ్ పైప్స్ వస్తాయి కదమ్మా,
2: నీళ్ళ పైపులు అమ్మా,
0: నీళ్ళ పైపులు 2.5 ఇంచు పైపు, 3 ఇంచులు అయితే చాలా లావ్ అవుతుంది.
3: అంటే ఇట్లా రౌండ్గా చుట్టి చుట్టలాగా,
0: చుట్టలాగా కదమ్మా పైపే పెట్టుకుని డైరెక్ట్, లేకపోతే ఓపెన్ చేయడం, దానికి బట్ట తాను చుట్టినట్టుకు ఒక టవల్ను చుట్టేసి వెడల్పుగా నడుము కింద పడుకోవడం. ఎందుకంటే నడుములో సహజంగా ఒక కర్వ్ ఉంటుంది, మనకు మామూలుగా నడుము ముందుకు వంపు ఉంటుంది. నడుము వంపు కరెక్ట్ అవడం ద్వారా నడుము నొప్పి చాలా వరకు తగ్గుతుంది మందులతో కంటే కూడా.
3: అంటే పొడుగా పైన మెడ దగ్గర నుంచి ఇక్కడ వరకు
0: నిలువుగా పెట్టుకోవటం కాదమ్మా, అడ్డంగా పెట్టుకోమంటున్నాను నడుము దగ్గర. నడుము దగ్గర అడ్డంగా పెట్టుకుంటే కరెక్ట్గా నడుము దగ్గర ఉండే కరువు మెయింటైన్ అవుతుంది. నిలువుగా కదా పెట్టుకోవాల్సింది, అడ్డంగా
3: అడ్డంగా
0: అంతే. 1.5 అడుగు పైపు ముక్క ఒకటి కట్ చేసుకుని నడుము కింద బట్ట చుట్టూ పెట్టుకుంటే దాంతో బాగా తగ్గుతుంది నడుము.
2: పీవీసీ పైప్ అంటే
0: పీవీసీ పైప్?
3: అంటే
0: ఎలక్ట్రికల్ కాదమ్మా, డ్రైనేజ్కి. ఇంట్లో మనం ప్లంబింగ్ పైప్స్
2: తోటల్లో పైప్ లైన్కి
0: కొంచెం గట్టి పైప్ ఉంటుంది, అదే అది జస్ట్ అది ఒక చిన్న సపోర్ట్ అన్నమాట మీకు. దాంతోపాటు ఏం చేస్తారంటే నేల మీద చాపేసి బోర్లు పడుకొని మీ 2 చేతులు వెనక వేళ్ళను ఒకదాంతో ఒకటి గట్టిగా టైట్గా పట్టుకొని మెడ నడుము పైకి ఎత్తాలి. అది భుజంగాసనం అంటాం, భుజంగాసనము హలాసనము ఊర్ధ్వాసనం అంటాం, ఆసనం యొక్క మాడిఫికేషన్ అది. అట్లా పెట్టి నడుమును అట్లా బాగా పైకి లేపి నిలబెడితే నడుము వెనక పక్కన ఉండేటువంటి కండరాలు గట్టిబడి దానితో చాలా వరకు నడుము నొప్పి తగ్గుతుంది. ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి, నేను చెప్పిన పైప్ టెక్నిక్ అనేది ఫాలో కండి, ఈ 2 చేసుకుంటే మందులు లేకుండానే బాగా తగ్గుతుంది. ఒక 5-6 నెలలు చేయండి ఈ రకంగా. అది ఓకేనండి.
2: సరే అమ్మా, థ్యాంక్ యూ.
0: నమేష్
2: హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: గుండగం సార్, నా పేరు వెంకటేష్ సార్.
2: వెంకటేష్ గారు, సార్తో మాట్లాడండి.
0: చెప్పండి
4: సార్. అంటే మెయిన్ ఆహారం మేలు కొద్దిగా చెప్పండి సార్. ఒకటి కొంచెము మెడలు ఒక్కొక్కసారి తలకాయ తిరిగేట్లా అట్లా అనిపించింది సార్.
0: 2 మెడల్కి ఉందండి, ఒక్క మెడంకే ఉంది?
4: ఒక్క మెడమే సార్. పక్కన పైకి

0: మీరు చెప్పేది మెడనా మెడిమండి?
1: మెడ మెడ సార్.
0: మెడ ఓకే.
1: లేచినప్పుడు ఒకసారి తల తిరిగినట్లు అనిపించింది. డాక్టర్ దగ్గర పోయి చెక్ చేయించినాను. బీపీ, హై బీపీ, లో బీపీ ఏం లేదు, బాగుంటున్నారు. అంటే కొంచెం మెడ నొప్పి ఉన్నా కూడా అట్లా తల నొస్తుంది అన్నారు.
0: మామూలుగా తల తిరగొట్టడం అనేది మూడు సమస్యలతో ఉంటుందండి. ఒకటి హై బీపీ, అదే చాలా తక్కువ అరుదుగా వస్తుంది, దాంతో తల తిరగడం అనేది. రెండవది వచ్చి అతి ముఖ్యంగా మెడలో ఎముకల్లో మార్పులు ఉండడం వలన మాత్రమే తల తిరిగే అవకాశం ఉంటుంది. మూడవది వచ్చేసి ఒకసారి చెవి లోపల ఇంటర్నల్ ఇయర్ అని ఉంటుంది, లోపలి చెవి అని. దాని లోపల ఏదైనా మార్పులు వస్తే దాంతో కూడా ఒక్కొక్కసారి తల తిరగటం అనేది జరుగుతుంది. మీరు చెప్పే దాంట్లో క్లియర్గా మెడలో మార్పుల వల్లనే వస్తుంది ఇది. మీకు కూడా ఇంతకుముందు ఒక శ్రోతకు చెప్పినట్టుగా మీరు కూడా మెడ కింద ఒక రెండించెల పీవీసీ పైప్ను అడ్డంగా పెట్టుకొని పడుకొని మెడ వెనక భాగాన్ని ఇట్లా ఆ పైపుకు సపోర్ట్ పెట్టి వెనక్కు బాగా ఉంచండి. రెండవ పాయింట్ తల కింద దిండు మానేయండి. మూడవ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయింట్మెంట్స్ ఇట్లాంటివి మెడ దగ్గర పోయినకూడదు. తర్వాత పొద్దుటే నిద్ర లేసిన వెంటనే టక్కని తొందరపడి లేచి నడవకుండా కొద్దిసేపు మంచం మీద కూర్చొని మీ రెండు చేతులు తల మీద పెట్టుకొని ముక్కుతో బాగా దీర్ఘంగా గాలి తీసుకుని కొంతసేపు నిలబెట్టి మళ్ళీ కొంతసేపు వదిలి ఆ రకంగా ఒకటి రెండుసార్లు చేసి తర్వాత నడవండి. అప్పుడు వీలైతే తల తిరగొట్టేది తగ్గుతుంది. ఎక్కడైనా కుర్చీలో కూర్చొని లేచినప్పుడు కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి, ఇదే రకమైన పద్ధతిలోనే చేయండి. వాటితో పాటు ఇంతకుముందు ఒక శ్రోతకు చెప్పాను నేను, వర్టిగాన్ అనే ట్యాబ్లెట్. వర్టిగాన్ 25 mg అని వస్తుంది. ఆ ట్యాబ్లెట్ రోజుకు ఒకటి చొప్పున 15 రోజులు వాడి చూడండి. ఒకవేళ వీటితో తల తిరగొట్టడము తగ్గకపోతే అవసరమైతే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. మెడకు ఎక్స్రే తీసి ఏమైనా అవసరమైతే మెడకు బిల్ట్ వేయాల్సి వస్తుంది. అదే
1: చెప్పండి.
0: ఇంకొకటి అడిగారు మీరు ఆహారం గురించి అడిగారు. ఆహారంలో ముఖ్యంగా చెప్తున్నాం కదండి, ఒక ఏజ్ దాటిన తర్వాత ప్రతి మనిషికి, ఆడవాళ్ళకైతే మరి ముఖ్యంగా ఈ ఋతుస్రావాలు ఆగిపోయిన వయసులో, మెనోపాజల్ ఏజ్ అంటాము, పోస్ట్ మెనోపాజల్ ఏజ్లో ఈ కాల్షియము, విటమిన్ డి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనం కాల్షియం, విటమిన్ డి బాగా పెంచుకోవడానికి ఇటు శాకాహారంలో కానీ లేకపోతే మాంసాహారంలో కానీ ఆకుకూరలు, కాయగూరలు బాగా తినండి. డైలీ పాలు తాగాలి. ఖర్జూరం పొద్దున ఒక రెండు, సాయంత్రం రెండు తినాలి. రాగులు, సజ్జలు ఇట్లాంటి మొలకలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు వాటిలో కొద్దిగా బెల్లము, షుగర్ లేకపోతే బెల్లము, కొద్దిగా పచ్చి క్యారెట్ ఇట్లాంటి కలుపుకొని తినాలి. వీటి ద్వారా ఎముకల్లో కాల్షియం కొంత పెరుగుతుంది.
2: నువ్వులు కూడా తీసుకోవచ్చు.
0: నువ్వులు కూడా చాలా మంచిది. నువ్వులు, రాగులు ఇట్లాంటి వాటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. పెసలు, శనగలు మొలకెత్తించడం కంటే కూడా వీటిని మొలకలు ఎత్తిచ్చి తినడం ద్వారా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది.
2: సార్, ఈ కాల్స్ వల్ల మనం టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో చాలా మందికి సార్ L4 L5 డిస్క్ ప్రాబ్లమ్స్, డిస్క్ బల్జ్ అండర్ కానీ డిస్క్ డీజనరేటివ్ అనే విషయం సర్వసాధారణం అయిపోయింది. ఎందుకు వస్తుంది సార్? అసలు
0: మెయిన్గా ఇప్పుడు ఉండేటువంటి ప్రాబ్లం ఇది. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. లైఫ్ స్టైల్ అంటే ఉదాహరణకి ఈరోజు ఉండేటువంటి ఉద్యోగ పరిస్థితుల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేకపోతే ఇతర ఆఫీసెస్లో పనిచేసేవాళ్ళు కానీ సిస్టమ్స్ దగ్గర ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ఆ సిస్టమ్స్ దగ్గర పనిచేసేటప్పుడు ఎక్కువగా వాళ్ళు కూర్చునే విధానంలో మెడ నడుము సహజంగా ఉండాల్సిన వంపు తగ్గి ముందుకు ఎక్కువ వంగుతాయి. మనకు మెడ దగ్గర, నడుము దగ్గర ఎముకలు వచ్చేసి వెనక పక్కకు వంపు ఉంటుంది, లార్డోటిక్ కరువ్స్ అంటాం. ఆ కరువుసు మారడం ద్వారా మనకు ఆ మెడలోనూ నడుములోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దానితో పాటుగా మనకు మామూలుగా మెడలో ఉండేటువంటి ఒక సమస్య, మెడ కానీ నడుము కానీ మనం చేసే ప్రతి దైనందిన కార్యక్రమాల్లో కూడా మనము ముందుకు వంగి ఎక్కువగా పనిచేస్తుంటాం కాబట్టి మనకు బాడీకి సపోర్ట్ ఉండేటువంటి ఫ్రంట్ మజిల్స్ బాగా డెవలప్ అవుతాయి. వెనక పక్క నుండే మజిల్స్ అంటే నడుము వెనక భాగాన ఉండే మజిల్స్, మెడకు వెనక పక్క నుండే మజిల్స్ వీక్ అయిపోతాయి. అదే నాలుగు కాళ్ళ జంతువులు వేటినైనా చూసినా మనము వాటిలో ఈ నడుము అనేటటువంటిది భూమికి సమాంతరంగా ఉంటుంది. మన నడుము వచ్చేసి భూమికి పర్పెండికులర్గా ఉంటుంది, అంటే నిటారుగా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి నడుమును బ్యాలెన్స్ చేయడానికి ముందు పక్క కండలు, వెనక పక్క కండలు రెండూ తగినంత బలంగా ఉండాలి. మనిషికి వెనక పక్క కండలు బలహీనంగా ఉంటాయి కాబట్టి మొత్తం ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. L4 L5 కానీ మెడలో C7T1లో కానీ వస్తూ ఉంటాయి.
2: సార్ ఒక స్ట్రోక్ లైన్లో ఉన్నారు. హలో,

0: హలో,
1: నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి?
0: గుంటూరు జిల్లా దాసరపాడు నుంచి పోల్ శివదాస్ రెడ్డిని సార్
1: మాట్లాడండి. రెడ్డి గారు,
0: నేను వయసు 66 సంవత్సరాలు సార్. నాకు మోకాళ్ళు ఎడమ కాళ్ళు ఒక రవ నొప్పిగా ఉంది. అది దానికోసం సార్ నేను చేసింది. నాకు గతంలో 15 ఏళ్ళ కిందట చికెన్ గుండె జ్వరం వచ్చింది. ఆ జ్వరం ద్వారా నాకు సార్లు డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు కీళ్ళ వాతం అన్నారు. అది మా నాన్నకు గతంలో ఉన్నది, ఆయనకు కీళ్ళ వాతం. కాబట్టి ఆ సందర్భంగా ఆయన కనుకొని సరే ఇంకా నంద్యాలలో హాస్పిటల్ పోతే హోమియోపతి మేడం గారు మీకు ఎవరైనా డాక్టర్ ఈ రిపోర్ట్ ఇచ్చింది, నంద్యాల డాక్టర్ కు చూపించింది సార్, ప్రైవేట్ డాక్టర్ చూస్తే వాళ్ళు కీళ్ళ వాతం అని చెప్పారు. 5-6 రోజులకు మాత్రం ఇచ్చి నయంగా ఉన్నది. తర్వాత హైదరాబాద్ కు పంపించాలి ఈ రిపోర్ట్ ఏమైంది పరీక్షలు అని చెప్పి ఆయన అక్కడికి పంపిస్తే అది వారానికి 4 రోజులు పోయేవరకు ఆయన ఇదికి మాత్రం రాసిస్తుంది సార్, కీళ్ళ వాతం ఇది తగ్గదు, రైట్ ల్యాంగ్ నీకు అంతేను పని చేయలేవు అని.
1: రెడ్డి గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి. అట్లే
2: ఇది
0: చెప్పండి. హలో
1: సార్, మనకి టైం కూడా అయిపోవచ్చింది సార్. మీ విలువైన సమయం వెచ్చించి ఇక్కడికి పిలిచిన వెంటనే రేడియో స్టేషన్కి వచ్చి శ్రోతల సందేహాలకు చాలామంది ఇంకా కాల్స్ చేస్తూనే ఉన్నారు. మనం గ్యాప్ లేకుండా మీరు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. మరీ టైం ఉన్నప్పుడు అంటే భవిష్యత్తులో ఇంకో ప్రోగ్రామ్ అయితే చేస్తాం, దానికి కోఆపరేట్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్.
3: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐ యామ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు ఇంటరాక్ట్ విత్ పార్టిసిపెంట్స్ ఆఫ్ సేవాయాత్ర ఫార్ సెకండ్ డే టుడే. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఎయిమ్డ్ అట్ ట్రాన్స్ఫార్మింగ్ ద కంట్రీ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ నేషన్ కంప్లీట్స్ 12 ఇయర్స్ టుడే. FSSAI proposes nationwide ban on manufacture and sale of analog paneer. 4th UP International Trade Show to begin today at India Expo Center and Mart in Greater Noida. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10 meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. Another news in detail. Prime Minister Narendra Modi will interact today with video conferencing with participants of Seva Yatra travelling from Varanasi in UP to Vadnagar in Gujarat under Seva Sankalp Abhiyan. More from our correspondent.
4: The interaction with the Prime Minister will give the Seva Yatris a chance to share their experience from the journey, which is intended to connect youth participation and community service across the locations covered by the teams. The Seva Yatra began on September 17 and is part of the wider Seva Sankalp Abhiyan to highlight PM Modi's 25 years of public life. The participants are travelling through towns, districts, talukas and villages, with the program focusing on taking community service and public engagement activities to the grassroots. The journey is not limited to a motorcycle expedition but is designed to bring together service, communication, youth participation, social welfare, cultural connect and community mobilization at different locations along the route. Yashasvi Kiryal, Akashvani News, Delhi.
3: The Prime Minister yesterday interacted with participants of the Seva Yatra travelling from Vadnagar to Varanasi and praised their ongoing journey as a significant step toward grassroots nation building. During the interaction, Mr. Modi asked the participants about their experiences on the road, their interactions with people and the new learnings they had gathered during their journey. Today marks 12 years of Make in India. It was on this day in 2014 when the initiative was launched with the ambition of becoming a global hub for manufacturing, design and innovation. The initiative has transformed India's manufacturing landscape by expanding production, investment and capabilities across industries. We have a report.
5: Over the years, Make in India has opened new opportunities for businesses and investors to participate in India's manufacturing journey. The initiative has subsequently been expanded under Make in India 2.0. The initiative now focuses on 27 sectors, which include 15 in manufacturing and 12 in services. Guided by minimum

0: together, Satnam Singh, the Navy man, Salman Khan, the former Uber driver, two six-footers from very different backgrounds who had barely 5 days to figure each other out in a double skulls boat. And with that, it's back to you, Shagun.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra for second day today. Make in India initiative aimed at transforming the country into manufacturing nation completes 12 years today. FSSAI proposes nationwide ban on manufacture and sale of analog paneer. Fourth UP International Trade Show to begin today at India Expo Center and Mart in Greater Noida. Indian duo of Kamaljeet and Suruchi Singh storms into final of mixed team 10-meter air pistol event at Asian Games in Nagoya, Japan. And defending champions India hold Azerbaijan to draw in 8th round of FIDE Chess Olympiad in Samarkand. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani Vartha Vyakhya Vintaru.
3: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం గుజరాత్లోని ఏక్తా నగర్ వద్ద కెవడియాలో ఐక్యతా విగ్రహం సమీపంలో జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సమీపంలో 1000 మంది కూర్చునేలా అత్యాధునిక ఏసీ డోమ్ ఏర్పాటు చేశారు. వేడుకకు విచ్చేసిన చలనచిత్ర ప్రముఖులు అతిథుల కోసం ధోక్లా, పాత్ర ఉంధియా, కిస్టీ వంటి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. కార్యక్రమం అనంతరం నర్మదా నదీ తీరాన ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, లేజర్ అండ్ లైట్ షోలు నిర్వహించారు. ఢిల్లీ వెలుపల ఈ వేడుకను నిర్వహించడం జాతీయ చలనచిత్ర పురస్కారాల చరిత్రలోనే ఇది ప్రథమం. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పురస్కార విజేతల ప్రతిభ, అంకిత భావం, కృషిని అభినందించారు. సినిమా నిర్మాణం సామూహిక కృషి అని, పురస్కారాలు సాధించడానికి బృందాలలోని ప్రతి సభ్యుని కృషి దోహదపడిందని, వారికి తన అభినందనలు తెలియజేయాలని అవార్డు గ్రహీతలను కోరారు. భారతీయ సినిమా దేశంలోని విభిన్న భాషలు, సాంప్రదాయాలు, ఆకాంక్షలు, పోరాటాలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుక భారతీయ సినీ రంగంలోని ప్రతిభావంతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్, ఆర్టికల్ 370కు ఉత్తమ చిత్రం, యామి గౌతమ్కు ఉత్తమ నటి, మమ్ముట్టి కార్తిక్ ఆర్యన్లకు సంయుక్తంగా ఉత్తమ నటుడి అవార్డులు ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 2024లో భారతదేశంలో విడుదలైన చిత్రాలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తిస్తూ ఈ అవార్డులను అందించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా జాతీయ అవార్డుల్లో ప్రత్యేక గుర్తింపు లభించింది. పుష్పాటు సినిమాకు గాను దర్శకుడు సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా శీతల్, దీపాలే అవార్డు అందుకున్నారు. అదేవిధంగా లక్కీ భాస్కర్ సినిమాతో మరో తెలుగు దర్శకుడు జాతీయ అవార్డు అందుకున్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును స్వీకరించారు. ఇక ప్రభాస్ నటించిన కలికి 2898 AD కూడా జాతీయ అవార్డుల వేదికపై పురస్కారం దక్కింది. నాగశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు లభించగా, ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ అవార్డును నితిన్ బిహానీ తీసుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మరో ఘనత కమిటీ కుర్రోళ్లు రూపంలో దక్కింది. నిహారిక కొనిదెల నిర్మించిన ఈ చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, రాజకీయాలు, యువత జీవితాలను ప్రతిబింబిస్తూ రూపొందిన ఈ సినిమా జాతీయ స్థాయిలో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది. 35 చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రం పురస్కారం అందుకుంది. ఈ సినిమాలో నటించిన పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. బ్రహ్మయుగం సినిమాలో నటనకు మమ్ముట్టి, చందు ఛాంపియన్ సినిమాలో పాత్రకు కార్తిక్ ఆర్యన్ ఉత్తమ నటుడి పురస్కారాలను అందుకున్నారు. మరోవైపు ఆర్టికల్ 370 సినిమాలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా కూడా జాతీయ పురస్కారం లభించింది. ఆర్టికల్ 370 చిత్రానికి ఆదిత్య సుహాస్, జంబాలే దర్శకత్వం వహించారు. అమరన్ సినిమాతో దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందిన ఈ చలనచిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకత్వ పురస్కారం లభించడం విశేషం. రాజ్కుమార్ రావు నటించిన శ్రీకాంత్ ఉత్తమ హిందీ చిత్రంగా ఎంపికయింది. ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు. 5 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణం సాగించిన ఆయన

0: 300కు పైగా చిత్రాల్లో 6 భారతీయ భాషల్లో నటించారు. కుల, మత, ప్రాంతీయ వివక్షలకు వ్యతిరేకంగా సమాజంలో మార్పు తెచ్చే ఇతివృత్తాలతో వచ్చిన చిత్రాలను గౌరవించడం ద్వారా జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రజాస్వామ్య విలువలను, సామాజిక సమగ్రతను ప్రోత్సహిస్తున్నాయి. ఇక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఫీచర్ ఫిలిమ్స్తో పాటు నాన్ ఫీచర్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్, యానిమేషన్, సినిమా రచన వంటి విభాగాల్లోనూ ప్రతిభకు గుర్తింపు లభించింది. వివిధ భారతీయ భాషలకు చెందిన చిత్రాలు, కళాకారుల పురస్కారాలు అందుకోవడం ద్వారా దేశంలోని భాషా, సాంస్కృతిక, చలనచిత్ర వైవిధ్యం, భిన్నత్వంలోని ఏకత్వం మరోసారి ఆవిష్కృతమయ్యింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆత్మీయులు చిత్రం కోసం పి. సుశీల పాడిన దాశరథి గీతానికి సంగీతం ఎస్. రాజేశ్వరరావు.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
1: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో,
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పుడు సులభం.
0: మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.

0: మీరు విన్న పాట మూడు ముళ్ళు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన వేటూరి గీతమది. ఆ పాటకు సంగీతం రాజన్ నాగేంద్ర.
1: అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మా ఇద్దరి కథ చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం చక్రవర్తి.

0: మీరు విన్న పాట మా ఇద్దరి కథ. చిత్రం కోసం పి సుశీల పాడిన దాశరథ గీతమది. ఆ పాటకు సంగీతం చక్రవర్తి.
1: అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
0: కార్యక్రమం తర్వాత హృదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన రాజశ్రీ గీతానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ ప్రసారంలో 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 MHz పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:00. సెభాష్ ఆంధ్ర శీర్షికన లేపాక్షి ఆలయం రూపకం విందాం. రచన డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి.

0: నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్రంలోని సంస్కృతి వారసత్వ సంపదను ప్రతిబింబించే అద్భుత నిర్మాణాలు, పర్యాటక స్థానాలను మీకు పరిచయం చేసే అద్భుత కార్యక్రమం శభాష్ ఆంధ్రప్రదేశ్.
1: ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి రూపకం వింటారు. రచన డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. సీనియర్ అనౌన్సర్ ఆకాశవాణి అనంతపురం. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ.

మన చరిత్ర ఎన్నో మధురానుభూతుల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని పొందుపరిచి మనకు అందిస్తోంది. ముఖ్యంగా మన ఆలయాల్లోని శిల్ప సంపద ఒక గొప్ప సంస్కృతికి వారసత్వం అని చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఎన్నో అద్భుతాలకు, నిర్మాణాలకు నిలయం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన సభాష్ ఆంధ్రప్రదేశ్లో

సాక్షి వైభవాన్ని చూసొద్దామా? లేపాక్షి మన ప్రాచీన చిత్రకళా వైభవానికి నిలయం, మన శిల్పకళా నైపుణ్యానికి గొప్ప నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్కృతి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రాముఖ్యత కలిగిన కళాఖండాల వైభవం లేపాక్షి. అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రమైన అనంతపురానికి 115 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉంది. బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై కొడిగొండ నుంచి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సులభంగా లేపాక్షి చేరుకోవచ్చు. బెంగళూరు విమానాశ్రయం నుండి 85 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లేపాక్షి దర్శించవచ్చు. రైలు ప్రయాణికులు అనంతపురం బెంగళూరు మధ్య హిందూపురంలో దిగితే అరగంటలో లేపాక్షి చూడవచ్చు. క్రీస్తు శకం 16వ శతాబ్ద ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యం తుళువ వంశీయుల పాలనలో ఉంది. ఈ వంశానికి చెందిన శ్రీకృష్ణదేవరాయలు 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం వరకు పాలించాడు. తన చివరి దశలో రాసిన మరణ శాసనం ప్రకారం చంద్రగిరిలో గృహ నిర్బంధంలో ఉన్న అచ్యుత దేవరాయలు శ్రీకృష్ణదేవరాయల అనంతరం విజయనగర సామ్రాజ్యానికి రాజయ్యాడు. అచ్యుత దేవరాయలు తుళువ నరసప్ప నాయకుని 3వ భార్య అయిన ఓబాంబ కుమారుడు. క్రీస్తు శకం 1529వ సంవత్సరం నుండి 1542వ సంవత్సరం వరకు పాలించాడు. హంపి ప్రధాన రాజధాని అయినప్పటికీ పెనుకొండను 2వ రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. పెనుగొండ దుర్గపాలనా బాధ్యతలను తన కోశాధికారి అయిన విరూపణ్ణకు అప్పగించాడు. క్రీస్తు శకం 1533వ సంవత్సరంలో విరూపణ్ణ పెనుకొండకు దక్షిణ దిశలో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిలోని కూర్మగిరిపై శ్రీ వీరభద్రాలయాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అందుకోసం పురుషోత్తమ స్థపతి అనే మహాశిల్పిని ఎంచుకున్నాడు. వందలాది శిల్పుల సహకారంతో ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. కానీ విరూపణ్ణ ఈ పనులన్నింటినీ మహారాజు అచ్యుత దేవరాయల అనుమతి లేకుండగానే మొదలుపెట్టాడు. విరూపణ్ణకు సరిపడని రాజోద్యోగులు ఈ విషయాలను మహారాజుకు చేరవేసి లేనిపోని అనుమానాలను రేకెత్తించారు. ఆగ్రహించిన మహారాజు అచ్యుత దేవరాయలు వెంటనే విరూపణ్ణ 2 నేత్రాలు పీకివేయమని ఆజ్ఞాపించాడు. అవమానం భరించలేని విరూపణ్ణ తన కళ్లను తానే పీకి ఆలయ కళ్యాణ మంటపానికి తూర్పున ఉన్న గోడపై విసిరికొట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో అప్పటికే 300 వంతులకు పైగా పూర్తయిన ఆలయ నిర్మాణం అసంపూర్తిగానే ఆగిపోయింది. ఆ తర్వాత అచ్యుత దేవరాయలే స్వయంగా పూనుకున్న ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. ఆ తరువాతి కాలంలో రాజులు యుద్ధాల కారణంగా లేపాక్షి ఆలయంపై దృష్టి పెట్టలేకపోయారు. నేటికి లేపాక్షి ఆలయం అలా అసంపూర్తిగానే చరిత్రకు సాక్షీభూతంగా నిలిచి ఉంది.

లేపాక్షికి గొప్ప పౌరాణిక నేపథ్యం కూడా ఉంది. రామాయణంలో ప్రస్తావించిన దండకారణ్యం, కిష్కిందలకు లేపాక్షి ప్రాంతం దగ్గరగా ఉందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. రామాయణ గాథ త్రేతాయుగం నాటిది. అరణ్యవాసం చేస్తున్న సీతాదేవిని మాయోపాయంతో రావణాసురుడు అపహరించుకుని వెళ్తుండగా జటాయువు అనే పక్షిరాజు అడ్డుకున్నాడు. ఆ క్రమంలో రావణుడు ఆ జటాయువు రెక్కలు నరికివేయడంతో ఎగరలేని జటాయువు పడిన ప్రదేశమే మన లేపాక్షి. సీతాదేవిని వెతుకుతూ వచ్చిన శ్రీరాముడు రెక్కలు తెగిపడి ఉన్న జటాయువుని చూసి లే పక్షి అని పలుకరించాడని, అందువల్ల ఈ ప్రదేశానికి లేపక్షి అనే పేరు వచ్చిందని పురాణ ఐతిహ్యం. అదే క్రమేపీ లేపాక్షి అయిందని, ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిందని మనకు అర్థమవుతుంది. జటాయువు స్మారకార్థం శ్రీరాముడు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలో రహదారికి సమీపంలోనే లేపాక్షి నంది శిల్పం కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా నంది విగ్రహం ఇది. దీని పొడవు

8 మీటర్లు, వెడల్పు 3 మీటర్ల పైనే, ఎత్తు 4.5 మీటర్లు. కోడె వయస్సు పొగరు, నిగారింపు, చక్కదనం, ప్రతి అణువు నిండిన విగ్రహం లేపాక్షి నంది. మూపురం మీద శివలింగం, గొంతు క్రింది భాగాన గంటలు, ప్రస్ఫుటంగా కనిపించే గరుడ పక్షులు, ఎదపై చెక్కిన గండ భేరుండ పక్షి, ఏనుగులను కాళ్లతో పట్టుకుని ఆకాశంలో ఎగురుతున్నట్టుగా, ఇలా నంది విగ్రహం జీవం ఉట్టిపడే సజీవ శిల్ప సృష్టి. అది కవుల కళానికి ప్రాణం పోసింది. ప్రముఖ రచయిత, చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు లేపాక్షి నందిని చూసి వ్రాసిన గీతం సుప్రసిద్ధం. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్యా.

శ్రీ వీరభద్రాలయం లేపాక్షిలో ప్రధానంగా చూడదగిన దేవాలయం. 100 ఎకరాల విస్తీర్ణంతో 7 ప్రాకారాలతో వెలిగిపోయిన ఆలయం ఇది. కాలం గడిచే కొద్దీ ప్రజలు ఆక్రమించుకోగా మిగిలిన 3 ప్రాకారాలతోనే ప్రస్తుతం శ్రీ వీరభద్రాలయం కనువిందు చేస్తుంది. శ్రీ వీరభద్రాలయం ఎటువైపు చూసినా శిల్పకళా చాతుర్యం మనల్ని ముగ్ధులను చేస్తుంది. గుడి మధ్య భాగంలో నాట్య మందిరాన్ని 12 స్తంభాల ఆధారంగా నిర్మించారు.

ఆశ్చర్యకరంగా ఒక స్తంభం గాలిలో తేలుతున్నట్లుగా, పైకప్పుకు వేలాడుతున్నట్లుగా, నేలకు తగలకుండా ఉంటుంది. ఇది మన శిల్పుల ఆలయ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానానికి అద్భుత తార్కాణం. 12 స్తంభాలు దేనికదే ఒక ప్రత్యేక అందాన్ని, శిల్ప చాతుర్యాన్ని ఆవిష్కరిస్తాయి.

గర్భగుడి మరింత సంక్లిష్టమైన నిర్మాణం. గర్భగుడి స్తంభాలపై మన పురాణ గాథలను గుర్తు చేసే శిల్ప దృశ్యాలు కనిపిస్తాయి. ఆలయంలోని ఈ నాట్య మందిరపు పైకప్పు నుంచి వేలాడుతున్నట్లుగా శతపత్ర కమల నిర్మాణం అనితర సాధ్యమైన నైపుణ్యం. నాట్యానికి వాద్య సహకారం అందిస్తున్నట్లుగా కనిపించే దత్తాత్రేయ స్వామి, ఆలయం మొత్తం 876 స్తంభాల నిర్మాణం. అందులో 246 స్తంభాలపై సంపూర్ణంగా

కళాకృతులు నింపారు అప్పటి శిల్పులు. ఆలయ మంటపంలో 70 స్తంభాలున్నాయి. అన్నింటి మీద దేవగణాలు, మహర్షులు, ఇంకా అనేక అందమైన చెక్కడాలు చోటు చేసుకున్నాయి.

0: ఈ గుడికి సంబంధించిన విషయం ఏంటంటే, ఇది ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టిన టెంపుల్. విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు ఉంటాడు, అచ్యుత దేవరాయలని రాజు. ఇక్కడ పెనుగొండ అని ఉంది, పెనుగొండనే ఆయన క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. అతని దగ్గర విరూపన్న అనేవాడు ట్రెజరర్, క్యాషియర్, ఈ గుడి కట్టించాడు 1538. 483 ఏళ్ళైంది ఇప్పటికీ గుడి కట్టిది. గుడి కట్టక ముందు ఈ ప్లేస్ ఒక పెద్ద కొండ, ఇది తాబేల్ ఆకారంలో ఉన్న ఒకే స్టోన్, 5 ఎకరాలుంది ఒకే రాయ్, దాని మీద గుడి కట్టేశారు. 3 రౌండ్స్ గుడి కట్టారు. 3rd రౌండ్లో వచ్చేసి మంటపాలన్నీ ఉన్నాయి, ఎవరైనా యాత్రికులు వస్తే పడుకోవడానికి. ఇంకా మిగిలిన 2 ప్రాకారాలు లోపలుంటాయి. ఈ బండ మీద ఎందుకు కట్టాడు గుడి విరూపన్న అంటే, ఈ కొండ మీద గుడి కట్టే కారణాలు. మొత్తం ఇక్కడ 5 లింగాలున్నాయి, పంచలింగ దర్శనం అంటాం. ఒకటి వీరభద్రుడు స్వయంభూ ఉద్భవ లింగం, ఆల్రెడీ ఈ కొండ మీద వెలిసింది. అట్లాగే త్రేతాయుగంలో రాముడు వచ్చి ఒక లింగం ప్రతిష్ఠ చేశాడు, అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆంజనేయుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఇక్కడ ఉంది. చోళరాజు ప్రతిష్ఠ చేసిన లింగం ఒకటి ఉంది. అగస్త్య మహాముని ఋషి 5000 ఇయర్స్ బ్యాకే ఆయన ఇక్కడ తపస్సు చేసి ఒక లింగం ప్రతిష్ఠ చేశాడు, అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ విధంగా 5 లింగాలు ప్లస్ సీతాదేవి పాదం ఈ కొండ మీద ఉన్నాయి. ఇవన్నీ చూసి విరూపన్న ఇక్కడ ఒక ఆలయం కడితే బాగుంటుందని విరూపన్న వెళ్ళి ఆ చిత్రయలరాజుతో పర్మిషన్ అడిగి రాజు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన పర్మిషన్తో కొండ మీద ఫౌండేషన్ లేకుండా గుడి కట్టాడు, 3 రౌండ్స్ గుడి కట్టాడు. ఈ గుడిలో ముఖ్యంగా ఒకటి పిల్లర్ ఉంటుంది, హ్యాంగింగ్ పిల్లర్ అనేది. ఆ హ్యాంగింగ్ పిల్లర్ నాట్యమండపంలో ఉంది. 70 స్తంభాలు నాట్యమండపం, దాంట్లో ఒకటి వ్రేలాడే స్తంభం, ఇంకా 69 స్తంభాలన్నీ నేల మీద ఆనుకొని ఉన్నాయి. దీన్ని ఒకరోజు టెస్ట్ చేసే ఇద్దరు ఇంజనీర్లు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు, 1902. అప్పుడేమో 1538 గుడి కట్టారు. గుడి కట్టినప్పుడు ఈ హంపణ జక్కండ అనే శిల్పులు గుడి కట్టినారు, దాన్ని పిల్లర్ ఒకటి హ్యాంగింగ్ ఉండేటట్టు చేశారు వాళ్ళు. మనకి అర్థమయ్యేటట్టుగా టాప్లో కనెక్షన్ పెట్టారు, కింద గ్యాప్ ఉంది, ఇది వేలాడుతూ ఉంది. వేలాడే స్తంభం అంటే దీన్ని టెస్ట్ చేద్దామని బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు ఇంజనీర్లు వచ్చి ఆ ఐరన్ రాడ్స్ తీసుకొని వచ్చి పిల్లర్స్ని కొంచెం ఇట్లా సైడ్కి జరుపుతారు. జరిపినప్పుడు పిల్లర్ ఒక సైడ్ వాలింది, వాలితేనే ఒక ఎడ్జ్ టచ్ అవుతుంది. అది టచ్ అయిన మరుక్షణమే మిగిలిన హాల్లో ఉన్న 69 స్తంభాలు డిస్టర్బ్ అయినాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈ హాల్కి అది బ్యాలెన్స్డ్ పిల్లర్, అది కీ పిల్లర్, అది కనుక పూర్తిగా నేల మీద కూర్చుంటే బిల్డింగే పడిపోతుందని వాళ్ళకి అర్థం కాక భయపడి వదిలేశారు. అది మెయిన్ డ్యాన్సింగ్ హాల్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన గుడి స్టోరీ అంతా కూడా గుడి లోపల వస్తుంది. 3వ ప్రాకారం అంటే టెంపుల్ చుట్టూరా ఉన్నాయి మంటపాలు, ఎవరైనా యాత్రికులు వస్తే ఉండడానికి వసతులు. ఈరోజు మనం ఈ స్తంభాలు లెక్క పెడితే ఈ 3వ ప్రాకారంలో 680 స్తంభాలు ఉన్నాయి. అలాగే 2వ ప్రాకారంలోకి ఎంట్రీ అయితే 136 స్తంభాలు ఉంటాయి. నాట్యమండపంలోకి వెళ్తే 70 స్తంభాలు ఉన్నాయి. మొత్తం ఈరోజు గుడిలో 876 స్తంభాలు ఉన్నాయి. ఇదంతా 3వ ప్రాకారం, తాబేలు కొండ పైన 3rd రౌండ్ ఇదే.
1: లేపాక్షి ప్రధానాలయంలో మరొక అద్భుత ఆకర్షణ అక్కడి తైలవర్ణ చిత్రాలు. 500 సంవత్సరాల క్రిందట వనమూలికలతో తయారు చేసిన రంగులతో వేసిన చిత్రాలు ఈనాటికి తమ సహజత్వాన్ని, వన్నెను, వాసిని, మెరుపును కోల్పోక స్థిరంగా ఉండడం విశేషం. ఆనాడే పర్యావరణానికి అనుకూలమైన రంగులను ఉపయోగించిన మన చిత్రకారుల ప్రజ్ఞకు మనం జోహార్లు అర్పించాలి. వీలుంటే ఆ మార్గాన్ని అనుసరించాలి. గర్భగుడి పైకప్పుకు వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో మనకు కనిపిస్తుంది.

మరోచోట పైకప్పు మీద వటపత్రసాయి అయిన శ్రీకృష్ణుడు. ఏ వైపు నిలిచి చూసినా మనల్నే చూస్తున్నట్టు కనిపించే చిత్రం ఆశ్చర్యచకితులను చేస్తుంది. రామాయణ, భారత, భాగవత కథాంశాలు, కిరాతార్జునీయ ఘట్టాలు, గిరిజా కళ్యాణ వృత్తాంతం, చోళరాజుల

ఆలనాటి నీతి కథలు, ఆనాటి ప్రజాజీవనాన్ని ప్రతిబింబించే అంశాలు, ఆలయ నిర్మాత విరూపణ్ణ జీవిత చరిత్రను తెలిపే చిత్రాలు ఆలయం పైకప్పుపై మనకు దర్శనమిస్తాయి. ప్రధానాలయం బయట దక్షిణ దిక్కుగా 7 పడగల నాగేంద్రుడి విగ్రహం ఉంది. దీని ఎత్తు 18 అడుగులు. ఆ ప్రాకారం దగ్గర పనిచేస్తున్న ఒక శిల్పి భోజన విరామ సమయంలో అక్కడే వంట చేస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళాడు. తల్లి వంట ఆలస్యమవుతుందని చెప్పింది. ఆ సమయం వృధా చేయడం ఎందుకని తలచిన ఆ శిల్పి దగ్గరలోనే ఉన్న ఒక రాతి మీద చెక్కడం ప్రారంభించాడు. తెరవేసుకుని ఆ శిల్పాన్ని తీర్చిదిద్దడం, నునుపు చేస్తున్న సమయంలో వంట పూర్తి చేసి కుమారుణ్ణి వెతుకుతూ ఆ తల్లి వచ్చింది. తల్లి పిలుపు విన్న శిల్పి తల్లిని వారించేలోపు తెర తొలగించి ఆమె శిల్పాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. ఆ శిల్పమే 7 తలల నాగేంద్రుడు. ఆ శిల్పం పైనుండి కింది వరకు పగులు చూపడం మనం గమనించవచ్చు. ఆ శిల్పి తల్లి దిష్టి తగిలి ఆ పగులు ఏర్పడినట్టు స్థానికుల కథనం. కేవలం భోజన విరామ సమయంలోనే 18 అడుగుల శిల్పాన్ని చెక్కగలిగిన ఆనాటి శిల్పుల శిల్పకళా వైదుష్యం అనితర సాధ్యం. మూడో ప్రాకారంలో మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. రాక్షస సంహారం కోసం తన దంతాన్ని విరిచి ఆయుధంగా ప్రయోగిస్తున్నట్లుగా ఉండే వినాయకుడి విగ్రహం అపురూపమైన శిల్ప సంపద. ఆలయం బయట ఆలయ నిర్మాత అయిన విరూపణ్ణ పెకలించి వేసిన కళ్ళు, పడిన గోడ, రక్తపుచారలు నేటికీ మనం చూడవచ్చు. అవి రక్తపుచారలేనని శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది. మూడో ప్రాకారంలో కన్నడ భాషలో వేయించిన రాజశాసనాలు కనిపిస్తాయి. దేవాలయంలో శ్రీ వీరభద్రస్వామి, హరిహరులు, దుర్గాదేవి నిత్య పూజామూర్తులుగా సేవలందుకుంటున్నారు. అగస్త్యుల ధ్యాన మందిరం, గర్భగుడిలోని 3 శివలింగాలు, రెండో ప్రాకారంలో 2 శివలింగాలు దర్శించుకోవచ్చు. విజయనగర శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చుతునక లేపాక్షి శిల్ప సౌందర్యం. వనమూలికల తైలవర్ణ చిత్రాలు ఆనాటి చిత్రకళా పాండిత్యానికి ప్రతిబింబాలు. శిల్ప చిత్రకళా నైపుణ్యం, ఆధ్యాత్మికత, చారిత్రక నేపథ్యం కలగలిసిన సంస్కృతి కేంద్రం

విజయనగర సామ్రాజ్య పద్ధతిలో నిర్మించిన భారీ స్తంభాలు, అంతరిక్ష స్తంభం, నాట్యమండపం అటు పర్యాటకుల్ని ఇటు చరిత్రకారుల్ని అబ్బురపరుస్తున్నాయి. అసంపూర్ణంగా మిగిలిన ఈ ఆలయమే ఇంత అద్భుతంగా ఉంటే, ఈ ఆలయ నిర్మాణమే కనుక పూర్తయి ఉంటే, ఆ ఊహే మనకి అద్భుతంగా ఉంటుంది కదండి.

మీరింతవరకు ప్రముఖ పర్యాటక కేంద్రం లేపాక్షి రూపకం విన్నారు. రచన డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. సీనియర్ అనౌన్సర్ ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ. వ్యాఖ్యానం శ్రీమతి ఉదయలక్ష్మి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం కోసం పి సుశీల, వి రామకృష్ణ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం విందాం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరి కాసేపట్లో అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు.

ఆకాశవాణి ఇది ఎఫ్ఎం అనంతపురం 101.7 మెగాహెడ్స్ పై కార్యక్రమాలు వింటున్నారు. స్టూడియోస్లో సమయం సరిగ్గా 9:30. అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా సింగనమల నుండి కోరుతున్న శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, ఎం నాగమనమ్మ, ఎం రవికుమార్, ఎం భారతి వీరంతా కోరుతున్న పాట సీతామాలక్ష్మి. చిత్రం కోసం పి సుశీల పాడిన వేటూరి గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

ఇది అనగనగా కథ కాదు, అందమైన జీవితం. కన్నె వయసు చిలకమ్మ, వెన్న మనసు గోరింగ కలిసి కట్టుకున్న కలలగూడు. ఒకనాడు

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
4: అభిలాష కార్యక్రమం తర్వాత ఈ ఉత్తరం అనంతపురం 1వ రోడ్ నుండి కోరుతున్న శ్రోతలు సుజాత, సౌజన్య, మమత, రుక్మిణి, అపర్ణ, రేవతి, మనస్

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి కోరుతున్న శ్రోతలు అనుమళ్ళ నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట సుమంగళి చిత్రం కోసం. ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ గీతానికి సంగీతం కెవి మహాదేవన్. వీరికోసం ఈ పాట.

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: ఈ ఉత్తరం అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్ర మండలం దండువారిపల్లి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తను, శ్రీకాంత్, కవిత, ఇందిరా, శ్రీహరి, బండి వెంకటలక్ష్మి, బన్విత, జ్యోతి, శకుంతలమ్మ వీరంతా కోరుతున్న పాట వయసు పిలిచింది చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆరుద్ర గీతానికి సంగీతం ఇళయరాజా. వీరికోసం ఈ పాట

0: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన పాటలు వింటున్నారు. తర్వాత ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా హాతినూర మండల్ చిద్దుల నాగారాం నుండి కోరుతున్న శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, రాజు, కోటి, లావణ్య, ప్రబళిక, మల్లేష్, రామచంద్ర, కె పచ్చయ్య వీరంతా కోరుతున్న పాట పూజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన దాశరథి గీతానికి సంగీతం రాజన్ నాగేంద్ర. వీరికోసం ఈ పాట

అభిలాష కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి. కోరుతున్న శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరంతా కోరుతున్న పాట రోజా చిత్రం కోసం. మిన్ మినీ పాడిన రాజశ్రీ గీతానికి సంగీతం ఏఆర్ రెహమాన్. వీరికోసమే పాట.

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాయణ ద్వారా మీరు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో సేవా సంకల్ప అభియాన్లో భాగంగా

0: ఆకాశవాణి
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశం అనేక భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన వైవిధ్యభరితమైన దేశం. భిన్నత్వంలో ఏకత్వం అనే వైవిధ్యాన్ని కాపాడుతూ జాతీయ సమైక్యతను బలోపేతం చేయడం భారత రాజ్యాంగ ప్రధాన లక్ష్యం. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ప్రత్యేక హోదా కల్పించబడింది. అదేవిధంగా ఆర్టికల్ 35A ద్వారా ఆ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రత్యేక హోదా కారణంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో ఆ ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉండిపోయాయి. 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దు చేస్తూ జమ్మూకాశ్మీర్, లడక్లను కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించింది. ఈ నిర్ణయం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని చెప్పవచ్చు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం అనే భావనకు ఇది బలాన్ని ఇచ్చింది. 7 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పర్యాటకం, ప్రజాస్వామ్యం, పారిశ్రామికాభివృద్ది వంటి అనేక రంగాల్లో విశేష పురోగతి సాధించాయని గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రధాన ఉద్దేశం జమ్మూకాశ్మీర్ను దేశ ప్రధాన అభివృద్ది ప్రవాహంలో మరింతగా భాగస్వామ్యం చేయడమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం ద్వారా భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం, దేశంలోని అన్ని పౌరులకు సమాన హక్కులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థను గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం వంటి అంశాలు ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని తగ్గించి శాంతి భద్రతలను మెరుగుపరచడం, జమ్మూకాశ్మీర్లో అభివృద్ది, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడం ద్వారా దేశ సమగ్ర అభివృద్దిలో భాగం చేయడం ఆర్టికల్ 370 రద్దు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశ ఐక్యతను బలోపేతం చేయడం కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చిందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఆర్టికల్ 370 కారణంగా జమ్మూకాశ్మీర్లో పూర్తిస్థాయిలో అమలు కాలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రాజ్యాంగం అమలు కావాలనే లక్ష్యంతోనే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రధాని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళిగా దేశ సమగ్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని అన్నారు. ప్రజల మద్దతుతోనే రాజ్యాంగ సవరణ జరిగిందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని తెలిపారు.
2: हमने देश की एकता के लिए किया. बाबा साहब अंबेडकर का संविधान 370 की दीवार के कारण जम्मू कश्मीर की तरफ देख भी नहीं सकता था. हम चाहते थे बाबा साहब अंबेडकर का संविधान हिंदुस्तान के हर हिस्से में लगना चाहिए और इसलिए बाबा साहब को श्रद्धांजलि भी देनी थी, देश की एकता को मजबूत करना था. हमने संविधान संशोधन किया, दंगे की चोट पर किया और 370 को हटाया और भारत की सुप्रीम कोर्ट ने भी अब तो उसको मोहर लगा दी है.
1: ఆర్టికల్ 370 రద్దు అనంతరం సాధారణ ప్రజలకు రాజ్యాంగ హక్కులు అందుబాటులోకి వచ్చాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మహిళలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వివాహం చేసుకున్నా తమ ఆస్తి హక్కులను కోల్పోకుండా రక్షణ పొందారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించి

0: అవకాశం లభించింది. పహాడీ, పదరి, గద్దా బ్రాహ్మణులు, కోలీ వంటి వర్గాలకు కూడా ప్రత్యేక గుర్తింపు లభించిందని విశ్లేషకుల అభిప్రాయం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రహదారుల అభివృద్ధికి 61,528 కోట్లు కేటాయించగా 8,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించారు. అదేవిధంగా 302 కొత్త వంతెనలను నిర్మించారు. జమ్మూ శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే లక్ష్యంతో పలు సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టారు. రైల్వే రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబు రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. విమానయాన రంగంలో జమ్మూ విమానాశ్రయాన్ని విస్తరించడంతో పాటు రాత్రి విమాన సర్వీసులను కూడా ప్రారంభించారు. దీంతో జమ్మూకాశ్మీర్లో రవాణా, అనుసంధాన సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయి. విద్యారంగంలో కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం పలు అభివృద్ది చర్యలు చేపట్టినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. జమ్మూకాశ్మీర్లో జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడంతో పాటు 51 కొత్త కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేశారు. ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అదేవిధంగా 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు కాగా పాలిటెక్నిక్ కళాశాలల్లో అదనపు సీట్లను పెంచారు. పీఎంశ్రీ పథకం కింద 396 పాఠశాలలను అభివృద్ది చేశారు. పాఠశాలలు మధ్యలో మానేసిన వేలాది మంది విద్యార్థులను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. శ్రీనగర్లో జరిగిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఇంతకుముందు దేశం కోసం రూపొందించిన అనేక పథకాలు, చట్టాల్లో జమ్మూకాశ్మీర్ మినహా అనే పదాల ప్రస్తావన తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడది గతకాలపు జ్ఞాపకంగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రాంతాలు శాంతి ప్రగతి పదంలో ముందడుగు వేస్తుండటంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైందని, తద్వారా ఈ ప్రాంతాలు స్వయం సమృద్ధ భారత్ కార్యక్రమం ముందంజకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. జమ్మూకాశ్మీర్లో భారత రాజ్యాంగం ఇప్పుడు నిజంగా అమలవుతోందని అన్నారు. ప్రజల మధ్య విభజన గోడలా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిపోవడంతోనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.
1: सही मायने में भारत का संविधान लागू हुआ है और जिन्होंने अब तक संविधान लागू नहीं किया वे दोषी हैं, गुनहगार हैं. कश्मीर के नौजवानों के, कश्मीर की बेटियों के, कश्मीर के लोगों के गुनहगार हैं. और ये सब कुछ साथियों इसलिए हो रहा है क्योंकि सबको बांटने वाली ఆర్టికల్ 370 కి దివార్ అబ్ గిర్ చుకి హై.
0: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్లో వైద్య, గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, పర్యాటకం, ఉపాధి, భద్రత వంటి పలు రంగాల్లో అభివృద్ది చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 2 ఎయిమ్స్ కేంద్రాలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు నివేదిక వెల్లడించింది. అదేవిధంగా 3,104 ఆరోగ్య కేంద్రాలు, 270 జన ఔషధి కేంద్రాలు ప్రారంభించారు. నర్సింగ్, పారామెడికల్ సీట్లను పెంచడంతో పాటు ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సదుపాయాల విస్తరణకు చర్యలు తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3.35 లక్షల గ్రామీణ ఇళ్లు, 47,040 పట్టణ ఇళ్లకు ఆమోదం లభించింది. అమృత్ పథకం కింద పలు అభివృద్ది ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించే కార్యక్రమం కొనసాగుతోంది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్దికి చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ జల్జీవన్ మిషన్కు 13,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా వేలాది గ్రామీణ కుటుంబాలకు తాగునీటి కనెక్షన్లు అందించడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశారు. రావి కాలువ ఆధునికీకరణ, వరద నియంత్రణ ప్రాజెక్టుల అమలు వంటి చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్ ఆర్థికాభివృద్దిలో పర్యాటకం కీలక రంగంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. 2024లో 2.36 కోట్ల మంది పర్యాటకులు జమ్మూకాశ్మీర్ను సందర్శించగా వారిలో 65,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారు. అమర్నాథ్ యాత్రకు 5.12 లక్షల మంది భక్తులు, వైష్ణోదేవి ఆలయానికి 95 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు తెలిపింది. కొత్త పర్యాటక సర్క్యూట్ల అభివృద్ది, సినిమా చిత్రీకరణలకు అనుకూల వాతావరణం కల్పించడం వంటి చర్యలు చేపట్టడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్టార్టప్లకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ది శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాల పెంపుతో పాటు మహిళలకు డ్రోన్ శిక్ష.

0: పర్యాటక రంగంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో భద్రతా పరిస్థితుల్లో మెరుగుదల కనిపించిందని పేర్కొంది. ఉగ్రవాద ఘటనలు తగ్గాయని, రాళ్లు రువ్వే సంఘటనలు దాదాపుగా నిలిచిపోయాయని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం పెరగడంతో పాటు శాసనసభ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం లడక్ ప్రాంతంలో కూడా పలు అభివృద్ది కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 100% ఆరోగ్య బీమా కవరేజ్ కల్పించడంతో పాటు లేలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఇంధన రంగంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా ఆధునిక విమానాశ్రయం, కొత్త రహదారులు, వంతెనల నిర్మాణం జరిగింది. లడక్లో పర్యాటక రంగ అభివృద్దికి చర్యలు తీసుకోవడంతో పాటు డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. మౌలిక సదుపాయాల విస్తరణ, రహదారులు, రైల్వేలు, విద్య, వైద్యం, పర్యాటకం, పెట్టుబడులు, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి రంగాల్లో పురోగతి నమోదైందని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుబాటులోకి రావడం, రాజ్యాంగబద్ద హక్కులు, చట్టాల అమలు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూకాశ్మీర్, లడక్లో కూడా అమలవుతున్నాయని పేర్కొంటోంది. అదే సమయంలో స్థానిక ప్రజల ఆకాంక్షలు, రాజకీయ ప్రతినిధత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, శాశ్వత శాంతి, సమగ్ర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో అభివృద్ది ఫలాలు ప్రతి పౌరుడికి చేరడం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెరగడం, సామాజిక ఆర్థిక ప్రగతి వేగవంతం కావడం రాబోయే కాలంలో కీలకంగా మారనున్నాయి. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే భావనతో జాతీయ సమైక్యతను బలోపేతం చేయడంతో పాటు జమ్మూకాశ్మీర్, లడక్ ప్రాంతాలు శాంతి, సుస్థిర అభివృద్ది, సుపరిపాలన దిశగా మరింత ముందుకు సాగాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ అభివృద్ది ప్రయోజనాలు జమ్మూకాశ్మీర్, లడక్లలోని ప్రతి వర్గానికి చేరువ చేసేందుకు ఆర్టికల్ 370 రద్దు పూర్తిస్థాయిలో దోహదపడుతోందని చెప్పవచ్చు.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రామోయి అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాలు మీరిప్పుడు వింటారు.

ఆకాశాన్ని సంజయిత లేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెండ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే అంతే.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్య భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆజే సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, తీన్ మార్మో నుంచి. ఎవరు పాడారంటే శ్రీరామచంద్ర పాడగా రెహమాన్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంక స్టూడియోలో సమయం చూస్తే 10:28 దాటి 50 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, నేను మీ ముందుకు నెలకు ఒకసారి

0: వస్తాను, అప్పుడప్పుడు రెండుసార్లు వస్తాను, వచ్చి కేవలం 24 గంటలు మాత్రమే మీతో ఉంటాను, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, ఏంటది అని అడిగాను. చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు, మాకు ఏదో ఒక పాటకి మా పేర్లు చదవండి, అందరికీ అన్ని పాటలు వినిపించాలంటే వీలు పడదు కాబట్టి అంటూ రంగారెడ్డి జిల్లా శంకరపల్లి పొద్దుటూరు నుంచి మోటి కృష్ణ, సంతోష, స్పందన, శివసాయిరాములు, రాములమ్మ మెసేజ్ చేశారు. మీ మొదటి ప్రశ్నకు సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 10:30.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్.

0: సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
2: పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. విజయవాడ నుంచి నందు గారు గుడ్ మార్నింగ్ అని పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. ముసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బాగున్నారా మేడం అంటూ పంపించారు. గడిగి శ్రీనివాసులు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ రెడ్డి ఆదూరు మండలం నుంచి గుడ్ మార్నింగ్ సౌజన్య మేడం అంటూ పంపించారు. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఆన్సర్ ఏంటంటే మీరు చెప్పినట్టు డేట్లు కూడా తీసుకుంటాను, ఎందుకంటే ఒక డేట్ 24 అవర్స్ మాత్రమే ఉంటుంది, మారిపోతుంది కాబట్టి. మరి అసలైన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నేను ఒకసారి 2 సార్లు కూడా రావచ్చు అని చెప్పాను కదా, సో ఒక నెలలో పౌర్ణమి అమావాస్య అనమాట, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇది 1-2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే మాత్రం ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటిది అది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది 1-2 సార్లు ఉచితంగా దొరుకుతుంది, కానీ 3వ సారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే, ఏంటది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా, మన నెంబర్ 0666-24-888-14 మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విదుభారత్ FM 101.3.

0: वर्क फ्रॉम होम हाई सैलरी जस्ट ओके क्लिक लो अरे वाह
1: चिक्कुंदी
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
3: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి.

0: ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విద్యుత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే గుడుంబ శంకర్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇది ఎవరు పాడారంటే గనక ఎస్పి చరణ్ అండ్ సుజాత పాడగా సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ కి. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మొదటి రెండు సార్లు ఉచితంగా దొరుకుతుంది కానీ మూడోసారి కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టాల్సిందే అని అడిగాను. చాలా మంది మెసేజ్ పంపించారు. ఈ ట్రిక్కి అర్జున్ గారు నా మాటకు నేను మాడిపోయిన మాస్టర్, ఈ ట్రిక్కి క్వశ్చన్ ఏంటి సౌజీ అంటూ పంపించారు అర్జున్ గారు. ట్రిక్ ఏం కాదండి, చిన్న లాజిక్ అంతే. హాయ్ మనమ్మా, గుడ్ మార్నింగ్ అంటూ పెద్ద ప్రియ విలేజ్ ఆన్సర్ టూ సాటర్డే అని పంపించారు. అస్సలు అర్థం కాలేదు, అయినా రాంగ్ ఆన్సర్ అనమాట. రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్ మెర్సి విజయ అండ్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముసాపేట గ్రామం నుంచి వయసు అని పంపించారు. కాదండి, రాంగ్ ఆన్సర్. డేట్ అని పంపించారు, కాదు, అది కూడా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి రమేష్ వెంకటాచలపతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్తో. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిరుపతి బ్యాంక్ కాలనీ సాయి శిరీష తెలియట్లేదే అంటూ పంపించారు. అదేమిటబ్బా, నేను చెప్తానబ్బా. ఇంకా భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజశేఖర్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎక్స్ప్లెనేషన్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొనకొండ్ల రమణారావు కవిత జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చంద్రశేఖర్ కొల్లపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. పెడన జోగనంద కాలనీ అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హాయ్ సౌజ్ఞ మేడం, బాగున్నారా, మీ ప్రశ్నకు జవాబు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మీ నిష్కాన్ హనీ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయవాడ నుంచి నందు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొన్నూరు మండలం నుంచి చంద్రపూర్ నుండి బి ఆదా మల్లేశ్వరి కార్తిక్ కృషి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ ఈజ్ స్వామివారి లడ్డు ప్రసాద్ అని పంపించారండి బాబు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త గారు, ఎందుకంటే స్వామివారి ప్రసాదం ఉచితంగా పెడతారు. తర్వాత ఇంకా మనకు కావాలంటే లడ్డు కౌంటర్లో కొనుక్కోవాల్సిందే కదా సౌజన్యగా బంగారు తల్లి అంటూ పంపించారు. మంచిగా పంపించారండి, కరెక్టే. కానీ నేను మూడోసారి అని చెప్పనమాట, రెండోసారి కూడా కాదు. స్వామి ప్రసాదం అయితే రెండోసారికే మనల్ని నోనో అంటారు కదా, మూడోసారి అనమాట. ఇంకా లుక్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు, స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్ అండి. నమస్తే శుభోదయం అంటూ

కరెక్ట్ ఆన్సర్ పంపించారు విత్ ఎక్స్ప్లెనేషన్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాష. ఇంకా ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ రోజా. షో చాలా బాగుంది అండి పంపించారు, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం నరసింహనాయుడు ఫ్రమ్ నేతువెన్ పల్లి విలేజ్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ పంపించాలండి. కేబుల్ టీవీ కనెక్షన్ అంటూ పంపించారు శ్రీనివాస్ గన్నవరం నుంచి, కాదండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ కిషోర్ కుమార్ గారు మెసేజ్ చేశారు. లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తా. ఆన్సర్ ఏంటి అంటే పళ్ళు అనమాట, ఎందుకంటే ఫస్ట్ మామూలుగా మనకి పాలు పళ్ళు వస్తాయి కదా, తర్వాత ఊడిన తర్వాత మళ్ళీ మనకి శాశ్వత దంతాలు వస్తాయి. మరి ఇంకా ఆ రెండోసారి కూడా ఊడిపోతే ఏం చేయాలండి, డబ్బులు ఖర్చు పెట్టుకుని కృత్రిమ పళ్ళు పెట్టుకోవాలి కదా, అదనమాట ఆన్సర్ అయితే. మరి థర్డ్ క్వశ్చన్ అయితే అడిగేస్తాను. క్వశ్చన్ ఏంటంటే ఒక ఆయన రోజు వందల మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవవు, అది ఎలా సాధ్యం? మీకు గనక ఆన్సర్ తెలిస్తే 0866244 మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారత్ FM 101.3.

వాతావరణ హెచ్చరిక. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువు దిశగా కదులుతూ మరింత బలహీన పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వేదు భారత ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు, అది ఎలా సాధ్యం అని అడిగాను. చాలా మంది అయితే ఆన్సర్స్ పంపించారు. విజయవాడ నుంచి ఇది కూడా రాంగ్ ఆన్సరే కావచ్చు, ఎందుకంటే మీరు మైదానంలో అన్నారు కదా అంటూ. ఆన్సర్ అయితే పలు కార్యాలయాల్లో కాదు, కరెక్ట్ రాంగ్ ఆన్సర్ పంపించారు బండారు త్రిమూర్తులు గుప్తా గారు. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి ట్రాఫిక్ పోలీస్ క్రికెట్ ఎంపైర్ అని పంపించారు రాంగ్ ఆన్సర్. నా బాస్ అటు ఇటు తిరుగుతూ షర్ట్ కూడా తడదు అంటూ పంపించారు అర్జున్. రాంగ్ ఆన్సర్ మేడం గారు, గడియారం అంటూ కిషోర్ నంద్యాల నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ అండి. సౌజ్ఞ గారు పొన్నూరు మండలం నుంచి, చింతలపూడి నుంచి బి ఆదా మల్లేశ్వర్ గారు మెసేజ్ పంపించారు, థ్యాంక్ యూ అండి. మీ ప్రశ్నకు జవాబు మొబైల్ ఫోన్ వీడియో గేమ్ అంటూ పంపించారు, కాదండి. శ్వేత లక్ష్మి నుంచి.

0: తన హనీ సూపర్ సాంగ్స్ వినిపించారు అండి, పంపించారు. ఇంకా విజయవాడ నుంచి నందు స్పూన్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ గారు వంతెనల ద షిప్ క్యాప్టెన్ బోట్ అని పంపించారు, కాదండి. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైతు అని పంపించారు, కాదండి. రాజేష్ హిందూపూర్ నుంచి గొడుగు అమ్మే వ్యక్తి లేక పడవ నడిపేవాడు, లేదా అని పంపించారు చూడండి. లాస్ట్ లో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. టవల్ అని పంపించారు కే రవీంద్ర రెడ్డి సర్వేపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. ట్రాక్టర్ అనుకుంటున్నా అంటూ కొనకండ్ల రమణారావు బెంగళూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు ప్రభాకర్ రావు స్వరూప అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించారు. రెయిన్ కోట్ అంటూ పంపించారు నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం నుంచి షేక్ తబల మస్తాన్ బాషా గారు, రాంగ్ ఆన్సర్ పంపించారు. ఇంకా దేవసేన గారు తిక్కమగ్గా ఉంది అని పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా భాస్కర్ పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నాదెండ్లలో పోషణ్ మాసోత్సవాలను నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పాల్గొని పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి, భక్తులు, ఆలయ సిబ్బంది భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు పర్యటించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముంపునకు గురైన పంట పొలాలను స్వయంగా పరిశీలించిన మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాత బొమ్మలి బొబ్బిలి నుంచి టీబీఆర్ థియేటర్ మార్గంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో శాసనసభ్యులు ఆర్వీఎస్కే కె రంగారావు ఈ రోజు ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఒక ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, హోంస్టేల నిర్వాహకులు 24 గంటల్లోపే వారి రాక నిష్క్రమణ వివరాలను ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఫారినర్స్ రీజనల్ రిజిస్టేషన్ అధికారి తెలిపారు. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన మిగులు భూములు ఈవేలం అక్టోబర్ 12-16 తేదీల్లో నిర్వహించనున్నట్లు నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేట్ భాగస్వామ్యులకు ఆస్తుల ఆదాయార్జన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ రోజు కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 12 గంటలకు వింటారు.

विविध भारती FM 101.3। మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3। నేను మీ అజయ్ సౌజన్య। స్టూడియోలో సమయం చూస్తే 11:04। మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక ఆయన రోజు 100 మందికి హెల్ప్ చేస్తాడు, రోజంతా మైదానంలో కష్టపడతాడు, కానీ ఆయనకి చేతులు కాళ్ళు అస్సలు తడవు, అది ఎలా సాధ్యం అన్న కదా? ఎవరో కదండి మన సూర్యుడు గారు అనమాట, అదనమాట ఆన్సర్ అయితే। మరి ఇంకా మరి ఈ నాటి నా షోకి బాబాయ్ చెప్పాలి కదా, ఈసారి మరిన్ని క్వశ్చన్స్తో మిమ్మల్ని అలరించడానికి మళ్ళీ వస్తాను। అప్పటి వరకు స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3। నేను మీ ఆజే సౌజన్య సైనింగ్ ఆఫ్।

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చక్కగా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీ హ్యాపీగా ఉన్నారు కదా? కూల్ గా ఉంది అట్మాస్ఫియర్ కూడా. ఎస్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మన ఇండియన్ మూవీస్ లో ప్రతి కథలో అంటే ప్రతి స్టోరీలో కూడా ఎక్కడో ఒక చోట లవ్ యాంగిల్ అనేది ఉంటుంది కదా. యాక్షన్, థ్రిల్లర్, హారర్, కామెడీ ఏదైనా కూడా లవ్ కాన్సెప్ట్ ఇన్క్లూడ్ అయ్యే ఉంటుంది. దర్శకులు కొద్దిగా కొత్తదనాన్ని చూపిస్తే చాలు, ప్రతి ఒక్కళ్ళు కూడా అలా కనెక్ట్ అయిపోతారు. సిల్వర్ స్క్రీన్ పై ఎన్ని కథలు వచ్చినా కూడా లవ్ స్టోరీస్ కున్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఆ సినిమాలు మనకిచ్చే అనుభూతి మరే సినిమాలు మరే కథలు అందించలేవనే చెప్పాలి. మరి అలాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కబుర్లు ఈ రోజు సిద్ధంగా ఉన్నాయి. ఈనాటి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. రైట్ నో మీకోసం మాస్టర్ చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, హరిహరన్ సుజాత పడినటువంటి చంద్రబోస్ గీతం. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 11:14:48 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రాల కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు మన చిన్ననాటి మెమరీస్, టీనేజ్ లో జరిగినటువంటి సంఘటనలు, వాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మరి తెలుగులో అలాంటి

సినిమాల్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చే సినిమా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. రవితేజ ఇజ్ ఈక్వల్ టు మాస్ మహారాజా కదా. ఈ పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రవితేజ వన్ ఆఫ్ ది క్లాసియెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ సినిమానే అని చెప్పాలి. కేరళ లవ్ ట్రాక్ అయితే ప్యూర్ గోల్డ్ అనమాట. కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అనిపించుకోలేకపోయినా కూడా ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇక పాటలు సూపర్ హిట్ గా నిలిచాయన్నమాట. ప్రతి ఒక్క పాట కూడా, అన్ని పాటలు బాగుంటాయి ఈ సినిమాలో. అండ్ మన్మధుడే బ్రహ్మను పుని కానీ, అండ్ గమ గమ కానీ, ఇంకొకటి మౌనంగానే ఎదగమని చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ కానీ, అండ్ నువ్వంటే ప్రాణమని విజయ్ యేసుదాస్ గారు పాడారు, ఎంత వండర్ఫుల్ సాంగ్స్ అంటే ప్రతి పాట కూడా బాగుంటుందన్నమాట. అండ్ స్టోరీకి తగ్గట్టుగా అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ పిక్చరైజేషన్ కానీ ఎవ్రీథింగ్ టూ గుడ్ ఉంటాయి. సో ఈ సినిమా నుంచి ఒక పాట విందాం. పాట విన్న తర్వాత మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. అండ్ సందీప్ గంగా పాడినటువంటి పాట కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో చంద్రబోస్ గారి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: దీన్ని తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.
1: కైకు.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇడుపు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే
1: ఏమంటారు ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుంది
1: చెప్పనా

BFM 101.3. సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఎంత సింపుల్ సినిమా అయినా కూడా, ఎంత సింపుల్ సీన్ అనమాట, ఎలాంటిదైనా కూడా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారి చేతిలో అద్భుతమైన కళాఖండంగా మారిపోతుంది. తమిళ డైరెక్టర్ అయినా కూడా మన తెలుగు వాళ్ళకి బాగా పరిచయస్తులు కదా. మరి ఆయన తీసుకునే కేర్ గాని, అంటే రైట్ ఫ్రమ్ సాంగ్స్ టు డైలాగ్స్, సినిమా సక్సెస్ లో ప్రూవ్ చేసుకుంటుంది ఆయన కేర్ అంతా కూడా. అంటే ఇంత బాగా వచ్చింది అనే అవుట్పుట్ లో మనకు అర్థమైపోతుంది. మణిగారు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా కాంప్లెక్స్ గా, స్టెబర్న్ గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం కూడా మణిరత్నం గారి సినిమాల గురించి, అయితే ఆయన మూవీస్ గురించి కానీ, ఆయన టేకింగ్ ఎలా ఉంటుంది మూవీస్, ఆయన స్క్రీన్ ప్లే కానీ, ఎవ్రీథింగ్ వాటి గురించి మనం చాలా డీటెయిల్డ్ గా అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే సఖీ సినిమాలో స్పెషాలిటీ ఒకటి ఉంది, అదేంటంటే అప్పటి వరకు ఉండే లవ్ స్టోరీస్ అన్ని కూడా పెళ్లితో ఎండ్ అయిపోయేవి, కానీ ఈ సినిమాలో పెళ్లి తర్వాత ఉండే డ్రామా, రిలేషన్షిప్ లో స్ట్రగుల్స్ చక్కగా చూపించారనమాట. ఇంకొక బ్యూటిఫుల్ మూవీ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఎంజాయ్ ద సూపర్ హిట్ సాంగ్ కమింగ్ ఫర్ యూ ఫ్రమ్ ద మూవీ సఖీ, సంగ్ బై శ్రీనివాస్, సాధనా సర్గం. వేటూరు సుందరామూర్తి గీతాన్ని వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి 11:28:43 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇప్పుడు 1989 లో వచ్చిన గీతాంజలి ఇప్పుడు చూసినా కూడా అదే కొత్తదనం ఉంటుంది, ఇప్పటికీ అదే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. స్క్రీన్ ప్లే గానీ పిక్చరైజేషన్ గానీ అత్యద్భుతంగా ఉంటాయన్నమాట. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, ప్రతి క్షణాన్ని ఆనందంగా మలుచుకోవాలి. ఎప్పుడో ఏదో జరగబోతోంది అని ఇప్పుడు ప్రజెంట్లో మనకున్న అద్భుత క్షణాలని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేసుకోకూడదు. జరగబోయేదేది మనం మార్చలేం, కానీ ఉన్నంతలో సంతోషంగా హాయిగా గడపడం మాత్రం మన చేతుల్లోనే ఉంది కదా. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన డైలాగ్, రేపటి గురించి నాకు భయంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం అనే మాట. అండ్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు ఈ డైలాగ్ ని. మాట్లాడుకుందాం ఇంకా వాళ్ళని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం వస్తుంది గీతాంజలి చిత్రం నుంచి. వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: Aarti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

జ్యోతు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రేమకి వయసుతో సంబంధం లేదు. ఇద్దరు వయసు అయిపోయిన వ్యక్తుల మధ్య లవ్ చూపించడం అనేది మామూలు విషయం కాదు. సినిమా మొత్తం కూడా మూడో వ్యక్తి పాత్ర లేకుండా కేవలం వాళ్ళిద్దరి మధ్యే కథని నడిపించడం మామూలు ఎక్స్పెరిమెంట్ కాదు. ఎక్కడా ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించదు. అదే ఈ మిథునం మ్యాజిక్. తెలుగు సినిమాల్లో వచ్చిన అత్యంత అందమైన ఫీల్ గుడ్ సినిమాల్లో ఈ సినిమా ఖచ్చితంగా ఒకటి. ఈ సినిమా ఫస్ట్ 10 మినిట్స్ అంతా కూడా కథ ఎక్కడుంది, స్టోరీ ఏంటి అనే డౌట్ వస్తుందన్నమాట చూసేవాళ్ళకి. కానీ కొంచెం సేపటికి చూస్తున్న ప్రేక్షకులు కథని వెతకడం మానేస్తారు. ఆ ఇద్దరి మనుషుల జీవితాల్లో భాగమైపోతారు. తనికెళ్ల భరణి గారి మిథునం కదా. సింపుల్ కాన్సెప్ట్ తో చాలా సాధారణమైన జీవితాన్ని అద్భుతంగా అందంగా చూపించారు. రెండు పాత్రలు చివరికి ఏడిపించేశాయి. భార్యాభర్తల బంధాన్ని, మరచిపోయిన మన తెలుగు సంప్రదాయాన్ని గుర్తు చేసిన సినిమా మిథునం. మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ కేజీ యేసుదాస్ ఆలపించినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం వస్తుంది. స్వర వీణాపాణి స్వరకల్పనలో ఫ్రమ్ ద మూవీ మిథునం వింటూ

0: भारती एफ एम 101.3
1: वीण वेणु वैन सरिगम विन्नावा
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: లెవెన్ అవర్స్ 40 మినిట్స్ 30 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. ఇంకొక అరుదైన సినిమా, సెంటిమెంట్ రివెంజ్ ఫైట్స్ మ్యూజిక్ అన్ని కూడా చక్కగా సమపాళ్లలో కుదిరిన కంప్లీట్ కమర్షియల్ సినిమా. 40 వసంతాలైంది ఈ సినిమాకి. చాలా తక్కువ కాలంలో అనూహ్యమైన మార్పు తెచ్చి సింహాసనం మీద అగ్రనటుడిగా చిరంజీవి గారిని మార్చి

చేసిన సినిమా ఖైదీ. పరుచూరు వెంకటేశ్వరరావు గారు కేవలం 6 గంటల్లో రెడీ చేసిన కథ. 3 రోజుల్లో పరుచూరు వెంకటేశ్వరరావు గారు అందించిన సన్నివేశాలకి సంభాషణలు రాశారు పరుచూరి గోపాలకృష్ణ. ఇలాంటి సబ్జెక్ట్ తెలుగులో ఎవ్వరూ టచ్ కూడా చేయలేదన్నమాట. చక్రవర్తి గారి సంగీతం, వేటూరి గారి పాటలు, రాజశ్రీ గారి పాటలు ఇప్పటికీ తెలుగువారి మదిలో అలా నిలిచిపోయాయి. సో మరి ఇంకొక సినిమా గురించి కూడా చెప్పాలి, అది నా ఫేవరెట్ మూవీ. నా ఫేవరెటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది అనమాట ఆ సినిమా, అంత బ్యూటిఫుల్ మూవీ. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, ఖైదీ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం సరిగ్గా 11:45.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ

0: దగ్గరలోని బ్రాంచ్ ని ఈరోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈరోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరం అయితే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈరోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇక వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

నేను లోకల్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఇరబాతిని పాడినటువంటి శ్రీమణి గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11:50:29 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వాట్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి ఫైనల్లీ నేను చెప్పాను కదా ఫేవరెట్ మూవీ అని, అండ్ హీరో ఫేవరెట్ హీరో కూడా అనమాట. సో ఈ సినిమా ఏంటి అంటే సీతారామం, 80s జరిగే కథ, హను రాఘవపుడి. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ జస్ట్ బ్రిలియంట్.

అంటే యుద్ధంలో రాసిన ప్రేమ కథ. పర్ఫెక్ట్ ట్యాగ్ లైన్ అండి. క్లైమాక్స్ అయితే నా హార్ట్ ఒక సెకండ్ అలా ఆగిపోయినట్లయింది. లవ్ అండ్ లాజిక్ కంప్లీట్ గా బ్యాలెన్స్ చేశారు హనురాఘపుడి. సినిమా చూస్తున్నంతసేపు కూడా అలా కనెక్ట్ అయిపోతాం. ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు కదా, లవ్ సీన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆర్మీ సీన్స్ కానీ, సీన్ ఏదైనా కూడా 200% జస్టిఫికేషన్ అయితే చేశారు. మరి రష్మిక యాజ్ అఫ్రిన్ కథను ముందుకు తీసుకెళ్లే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. అంతే డిగ్నిఫైడ్ గా పోర్ట్రే చేసింది. రామ్, సీత, దుల్కర్, మృణాల్, ది బెస్ట్ చాయిస్ ఆఫ్ హీరో హీరోయిన్ అని చెప్పాలి. బోత్ లివ్డ్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. నాకైతే స్క్రీన్ మీద వాళ్ళని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గానీ బీజిఎం గానీ అస్ ద సోల్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పాలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇవండి ఈనాటి సినిమా కబుర్లు, ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్, ప్రేమ కథా చిత్రాల కబుర్లు. బాగున్నాయి కదా? సో మీకోసం ఇప్పుడు సీతారామన్ చిత్రం నుంచి ఎస్పీ చరణ్, రమ్యా బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 14 minutes 44 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 12:15.
2: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం.

0: మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్. మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు మరికాసేపట్లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:21:42 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మాట్లాడడానికి కమ్యూనికేషన్ కోసం మొబైల్ ఫోన్ కొనుక్కున్నప్పటికీ కూడా వాటిని ఎక్కువగా టైం చెక్ చేసుకోవడానికి వాడేస్తున్నారు. గడియారాలు మాయమైపోయాయి, వాటి స్థానాన్ని ఫోన్లు ఆక్రమించేశాయి. గడియారాల స్థానంలో ఈ మొబైల్ ఫోన్స్ అనేవి రీప్లేస్ అయ్యాయన్నమాట. కనీసం పిల్లలకైనా సరే ఈ అలవాట్లను తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్నతనంలో అమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి గడియారం చేతిలో పెట్టుకుని టైం నేర్పించేవాళ్ళు. గడియారం చూసి టైం ఎంత అయిందో చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం అనగానే మొబైల్ మీద ఆ స్క్రీన్ మీద చూసేసి ఆ నంబర్స్ చూసి చెప్పేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, ఎంతవరకు కరెక్ట్ ఇది? అసలు మన బ్రెయిన్కి పని అనేది ఇస్తున్నామా? మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ. మీకోసం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఇచ్చడానికి కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెదర్ అప్డేట్. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈరోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ రిపోర్ట్ విన్నారు. స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్జోత్స్న. ముందుగా ఇప్పటి ముఖ్యాంశాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశము తనంత తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. వివరాలు. అందరి భాగస్వామ్యం తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వారణాసి నుంచి వడనగర్ వరకు సేవా యాత్రికులు చేపట్టిన యాత్ర సందర్భంగా వారితో మోదీ అంతర్జాతీయ

0: జాలం ద్వారా ముచ్చటించారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడనగర్ తనకు అందించిందని, ఇక కాశీ ఆ విలువలను అనేక సేవాపరమైన రంగులు జోడించిందని అన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ది పొందిన వారి స్పందనను యువత స్వయంగా తెలుసుకుంటున్నారని, యువత కూడా సేవలోని ఆనందాన్ని తెలుసుకోవడం తనకి సంతోషాన్నిస్తోందని అన్నారు.
1: सरकार की योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है. अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है.

0: योजनाएं सिर्फ पैसे खर्च करना, राजनीतिक माइलेज कमाना इतना नहीं होता है। अगर वो योजना आखिरी व्यक्ति तक पहुंचती है तो उसके लिए तो एक नया जीवन शुरू हो जाता है और उसका जो संतोष है वो बड़ा अद्भुत होता है।
1: గత పన్నెండేళ్లలో దేశంలోని నగరాలు గ్రామాల మధ్య వ్యత్యాసం తగ్గుతూ వస్తోందని, గ్రామాల్లో మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ది చెందాయని, మహిళల్లో స్వావలంబన పెరిగిందని అన్నారు. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన నేర్పిన సేవ, సంతులనం, ఓర్పు, సహకారం, సానుకూల దృక్పథం, అర్థం చేసుకునే తత్వం, చర్చలు అనే 7 సూత్రాలు మరలా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పిలుపునిచ్చారు. ప్రధానితో జరిపిన సంభాషణ సందర్భంగా సేవాయాత్రికులు తమ అనుభవాలను పంచుకున్నారు. నానాటికి మరింత దగ్గరవుతున్న ప్రపంచంలో ఎదురయ్యే సమస్యలు ఏ ఒక్క దేశమూ తనంతట తాను ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అంతర్జాతీయ వ్యూహాత్మక సంధాన కార్యక్రమం ఇన్స్టెప్ 4 సంచికలో భాగంగా ఈరోజు ఉపరాష్టపతి భవన్లో రాధాకృష్ణన్ ప్రతినిధులను కలుసుకున్నారు. భారతీయ సిద్ధాంతాలైన వసుధైక కుటుంబం, ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు, ప్రపంచ ప్రజలందరూ ఒక ఇంటి వారేనని తెలుపుతాయని అన్నారు. ఈ దృక్పథమే భారత్ G20 అధ్యక్షతకు మౌలిక సూత్రంగా నిలిచిందని, సమ్మిళిత సహకార స్ఫూర్తితో ఇతర దేశాలతో అనుసంధానమయ్యేందుకు దారి చూపుతోందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా తమ స్వాగత సందేశంలో, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ అత్యుత్తమ వ్యూహాత్మక శిక్షణను అందిస్తుందని, ఇన్స్టెప్ కార్యక్రమం ప్రాంతీయ భద్రత, మిత్ర దేశాల మధ్య సహకార పెంపుకు ఉద్దేశించిందని చెప్పారు. అటవీ సంరక్షణ పద్దతుల బలోపేతానికి ఉద్దేశించిన కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ ఫర్ ఎఫెక్టివ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇటువంటి ప్రాజెక్టుల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతిక సామర్థ్యాల పెంపు, తద్వారా కార్చిచ్చుల కట్టడి, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ అనుకూల చర్యలను తీసుకునే వీలు కలుగుతుందన్నారు. ప్రాజెక్టులో పరిశోధన, పైలట్ ప్రాజెక్టులు కూడా భాగం కాగలవని చెప్పారు. రాష్టాల అటవీ సంరక్షణ కేంద్రాల్లో మరింత సృజనాత్మకతను ప్రాజెక్టు ప్రోత్సహిస్తుందని చెప్పారు. దాదాపు 537 కోట్ల రూపాయలు కేటాయించిన ఈ కార్యక్రమం ద్వారా అటవీ సంరక్షణ అధికారులు, సిబ్బందికి మెరుగైన శిక్షణ, సమస్యలను ఎదుర్కోవడంలో తర్ఫీదు అందుతుందని మంత్రి చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత భాగస్వామ్యం పెరుగుతోందని, వాల్యూ సప్లై చైన్లలో తన ఉనికిని బలపరుచుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా PAFI 13వ వార్షిక సమావేశంలో ప్రసంగించిన మంత్రి, 4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వివిధ దేశాలతో వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను, ఒప్పందాలకు సంబంధించిన చర్చల్లో 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోరున్న బలమైన స్థానం నుంచి పాల్గొంటోందని అన్నారు.
2: We start from the Viksit Bharat 2047 story. Today when we negotiate with the world, we put them to notice that we are a $4 trillion economy, but on a PPP basis we already are a $20 trillion economy, the third largest in the world. That gap is going to get bridged.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్పాదన, డిజైన్ సృజనాత్మకతల్లో ప్రపంచస్థాయి కేంద్రంగా నిలవాలన్న ఆకాంక్షతో 2014లో ప్రారంభించిన కార్యక్రమం మేక్ ఇన్ ఇండియాకు నేటితో 12 పూర్తయ్యాయి. ఉత్పాదన, పెట్టుబడులు, సామర్థ్యాల పెంపు ద్వారా ఈ కార్యక్రమం భారత పారిశ్రామిక రంగ ముఖచిత్రాన్ని మార్చివేసింది. తయారీ రంగంలో అనేక కొత్త అవకాశాలు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు, మదుపర్లకు మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. తదనంతర కాలంలో మేక్ ఇన్ ఇండియా 2.0గా పరివర్తన చెందిన ఈ కార్యక్రమం ఈనాడు 15 పారిశ్రామిక, 12 సేవా రంగాలతో కలిపి 27 రంగాలకు విస్తరించింది. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, సమర్థమైన పాలన అనే సూత్రం ఆధారంగా అనుమతులు, విధానాలను సరళీకరించింది. మేక్ ఇన్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఎలక్ట్రానిక్ రంగం, రైల్వేలు, రక్షణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుని తయారీ అనేక రెట్లు పెరిగింది. దేశ ఆహార భద్రత ప్రాధికార సంస్థ FSSAI అనలాగ్ పనీర్ ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాడి రంగంలో అనలాగ్ పేరిట అమ్మకాలు జరుపుతున్న ఉత్పత్తుల్లో ఇకపై పనీర్ అన్న పదాన్ని వాడరాదని ప్రకటన స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకునే చర్య వల్ల వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులపై అవగాహన పెరిగి స్పష్టత ఏర్పడుతుందని భావిస్తున్నారు. పశ్చిమాసియా

ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు, హార్ముజ్ జలసంధిని తిరిగి ప్రారంభించేందుకు, అణు కార్యక్రమంపై చర్చించేందుకు తమ దేశం 7 రోజుల పథకాన్ని సిద్దం చేసిందని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి చెప్పారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం అరాక్చి తమ ప్రతిపాదనను మధ్యవర్తుల ద్వారా ఐక్యరాజ్య సమితికి చేరవేశారని, షరతులకు లోబడి 7వ రోజు జలసంధి పునఃప్రారంభం, అణు కార్యక్రమంపై చర్చలు ఉండగలవని తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై సైనిక దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పటికీ ఇరాన్ దౌత్యానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని మంత్రి చెప్పారు. ఈ జూన్లో కుదిరిన ఒప్పందాన్ని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవించడం లేదని ఇరాన్ రాష్టపతి మసూద్ పెజెష్కియాన్ ఆరోపిస్తూ, టెహరాన్ చర్చలకు ఎల్లప్పుడూ సిద్దమేనని చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారి అభివృద్ది ద్వారానే జాతి నిర్మాణం సాధ్యమని ఉపాధ్యాయ భావించేవారని, ఆయన అంత్యోదయ సిద్దాంతం నేటికి ప్రజా సంక్షేమం, జాతి పురోభివృద్దులకు దారి చూపుతోందని అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి దేశంలోని వివిధ రాష్టాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణను అందించనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. 3 నుంచి 12 నెలల పాటు సాగే శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద గ్రామీణ యువతకు ఉపాధి హామీని అందించే కేంద్రీయ పథకమిది. క్రీడలు. జపాన్ నగోయాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ క్రీడల్లో భాగంగా మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీల్లో భారత జంట కమల్జీత్, సురుచి సింగ్ అద్భుత ప్రదర్శన చూపి దేశానికి స్వర్ణాన్ని అందించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, చక్కని భాగస్వామ్యం, అవగాహన విజయానికి దోహదపడ్డాయని అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కూడా బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఈరోజు ఆకాశవాణి శ్రీనగర్లో ప్రాంతీయ ఛానళ్ల మేనేజర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వికేంద్రీకరణ ద్వారా తమకు దక్కిన అధికారాలను, సౌలభ్యాలను సంపూర్ణంగా వినియోగించుకుని తాము ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలని, అవసరాలను పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం, వాణిజ్య అవసరాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 4వ సంచిక ఈరోజు ఉత్తర్ప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభిస్తారు. వివిధ రాష్టాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, తయారీదారులు, ఎగుమతిదారులు ప్రదర్శన ద్వారా నేరుగా ప్రపంచ మార్కెట్తో అనుసంధానం అవగలరని భావిస్తున్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురియవచ్చని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళం, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మాహే, బీహార్లలో భారీ వర్షాలు కురియవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. అందరి భాగస్వామ్యం, తోడ్పాటుతోనే వికసిత్ భారత్ కల సాకారం కాగలదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో ఎదురవుతున్న సవాళ్లను ఏ ఒక్క దేశమూ తనంతట తానుగా ఎదుర్కోలేదని, సమష్టిగా పనిచేయడమే ఉత్తమ మార్గమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సాంకేతికత సామర్థ్యాల పెంపు కోసం ఉద్దేశించిన అటవీ సంరక్షణ ప్రాజెక్టు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ పటేల్ ప్రారంభించారు. జపాన్ ఏషియన్ గేమ్స్ మిక్స్డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో భారత జంట స్వర్ణ పతకాన్ని సాధించింది. అంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలు కలుద్దాం.

0: ഭാരതി എഫ് എം 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

మన్మథ చిత్రానికి చిత్రగారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి వేటూరి సింధూరామూర్తి గీతం విన్నారు. 12 hours 45 minutes 45 seconds లో ఉంది. వీవీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అతి మురికైన వస్తువులో ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది ఈ ఫోన్ అని చెప్పని. మనం నిత్యం చేతిలో, పాకెట్లో, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని తిరిగే సెల్ ఫోన్. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు ఎలా ఉన్నా కూడా అలానే వాడేస్తూ ఉంటారు. మనం వేసుకునే డ్రెస్ కానీ, తినే బౌల్స్ కానీ, మనం యూజ్ చేసుకునే ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా వాష్ చేసుకుంటాం ఖచ్చితంగా కదా. కానీ ఫోన్ కొన్నప్పటి నుంచి దీన్ని కడగాల్సిన పనే లేదు. సంవత్సరాల తరబడి ఇంట్లో, ఆఫీస్లో, హోటల్స్లో, బస్లో, ట్రైన్, కారు ఇలా ఎక్కడంటే అక్కడ వాడేస్తూ ఉంటారు. కొందరు మహానుభావులైతే వాష్రూమ్లో కూడా, నిద్రపోతున్నా కూడా పక్కనే ఉంటుంది ఈ సెల్ ఫోన్. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను, పెద్ది మూవీ నుంచి అనమాట. అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో రక్షిత సురేష్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 50 minutes 47 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో రీసెంట్ గా యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన సర్వేలో ఒక సెల్ ఫోన్ మీద 17,000కు పైగా బ్యాక్టీరియా ఉంటుందని తేల్చేశారు. మరి ఈ లెక్కన మనం ఎన్ని రకాల బ్యాక్టీరియాకి అలవాటై ఉన్నామో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చు. అయితే జో, ఫోన్ వాడటం మానేయమంటావా అని అనుకుంటున్నారు కదా.

నాకు అర్థమైంది. ఫోన్ ఎలా మానేస్తారు? అసలు ఫోన్ వాడడం మానేయమని కాదు, మానటం ఎవరి వల్ల కూడా కాదు. కానీ కనీసం ఇప్పుడైనా సరే ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా డిజిన్ఫెక్టెంట్ లోషన్తో క్లీన్ చేసుకుంటే మంచిది. ఓకేనా? అది మ్యాటర్ అనమాట. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళ సెల్ ఫోన్లు ఉంటే చూసారా, అవి మీరు అస్సలు వాడకపోవడం ఇంకా ఇంకా ఇంకా మంచిది. బోల్డ్ అండ్ ఇంకాలు ఉన్నాయి ఇక్కడ, ఒకటే కాదు. సో అది మ్యాటర్. ఈనాటి మీకు తెలుసా, ఇలాంటి టాపిక్తో మనం హ్యాపీగా ఎండ్ చేసేసాం. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్తూరు నుంచి గోపి సుందర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ గోపి సుందర్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్

వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. కల్లాల వద్ద నుంచి ధాన్యం రవాణాను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ సిబ్బందిదే అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల మనోహర్ అన్నారు. విజయవాడలో ఈరోజు ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక వర్క్షాప్ జరిగింది. ఈ వర్క్షాప్ లో మంత్రి నాదెల మనోహర్ పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో పలు డివిజన్లు అధికారులతో కలిసి రాష్ట మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్ల

పై నీరు నిలబడకుండా ప్రధాన కాలువలకు మళ్లించే విధంగా ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ రోజు పరిశీలించారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో చేరిన వరద నీటిని పరిశీలించిన మంత్రి ప్రయాణికుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ రోజు జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 28 నుండి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె ఉన్నందున ప్రజల సౌకర్యార్థం ఈ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణాజిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయన ప్రత్యేక అధికారిగా విధులు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజ్యాంగబద్దమైన సంస్థగా ప్రజాపరిషత్కున్న బాధ్యతలను ప్రజా ప్రయోజనాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కృష్ణాజిల్లా నందివాడ మండలంలో బుడమేరు వరద పరిస్థితిని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము అధికారులతో కలిసి ఈ రోజు పరిశీలించారు. పుట్టగుంట వంతెన వద్ద బుడమేరులోకి వస్తున్న వరదనీతి వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న గుర్రపు డెక్కను తొలగించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

0: చిన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ 1 hour 3 minutes 39 seconds లో ఉంది విబి క్లాక్. ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. నేటి కంప్యూటర్ యుగంలో సైకిల్ నుంచి అంతరిక్షయానం వరకు మహిళలు ఎన్నో రంగాల్లో తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు కదా. దేశం ప్రగతి వైపు సాగుతున్న ఈ టైంలో దాదాపు పురుషులతో సమానంగా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. సాధించాలనే తపన ఉంటే ఏది అసాధ్యం కాదు అని ప్రూవ్ చేస్తున్నారు కూడా. మరి ధీరాలో మాట్లాడుకుందాం మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. రైట్ నౌ మీకు మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధుప్రియ కలిసి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వండర్ఫుల్ సాంగ్ విన్నారు కదా. 1 hour 8 minutes 14 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం ధీరాలో. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న మహిళలు ట్రాన్స్పోర్ట్ విషయంలో కొంతమంది కొంత వెనక ఉన్నారని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. ఎందుకంటే రవాణాకు సంబంధించిన పనులు కొంత కష్టంగా ఉంటాయని భావించి కొంతమంది ఆ వైపుకి దృష్టి పెట్టరు. దాదాపు అది మగవాళ్ల పని అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే అందరూ అవునా నిజమా అని ఆశ్చర్యపోతారంతే. తెలుసుకుందాం ఆ విషయం ఏంటో. బిఫోర్ దట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఫ్రమ్ ద మూవీ యజ్ఞం. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: 1:20 కావస్తోంది ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన

0: మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక వార్తల వివరాలు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టాల వివరాల నమోదు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు రైతులకు అందుబాటులో ఉండి పంటల రక్షణకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ వల్ల పంటలకు మరింత నష్టం జరగకుండా రైతులకు సూచనలు ఇవ్వాలని చెప్పారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ప్రజలకు వారి ప్రాంతాల్లోనే అవసరమైన వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు అందించేందుకు సంచార ఆరోగ్య రథాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ,
1: ఈ మొబైల్ మెడికల్ యూనిట్లని ఇవాళ అత్యాధునిక ఆసుపత్రులాగా మార్చడం జరిగింది. ఇవాళ అత్యాధునిక బ్లడ్ గ్రూపింగ్ తో కలిపి 42 రకాల పరీక్షల్ని నిర్వహించడానికి ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్ తో గ్రామాలకు వెళ్లడం జరుగుతుంది. ప్రతి కుటుంబం తలుపు దగ్గరికి వెళ్లి 3,000 నుంచి 5,000 రూపాయలు విలువ చేసే అనేక రకాల పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. 48 గంటల లోపల ఏ గ్రామంలో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా ఈ ఆభా రిజిస్ట్రేషన్ కారణంగా ఆ వ్యక్తి ఎవరైతే పరీక్షలు చేసుకున్నారో వారికి ఒక వాట్సాప్ రావడం, దాంట్లో పరీక్ష ఫలితాలను కూడా పంపడం జరుగుతుంది.
0: పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలో ముందుండాలని రాష్ట రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో ఈరోజు జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు పోలీసు ఉద్యోగాన్ని బాధ్యతగా భావించి ప్రజలకు సేవలందించాలని సూచించారు. ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఖరీఫ్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. పంట కళాల వద్ద నుంచి ధాన్యం సేకరణ రవాణా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం 1967 టోల్ ఫ్రీ నంబర్తో పాటు జిల్లా స్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వివరించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్ నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని హోంమంత్రి వి అనిత అధికారులను ఆదేశించారు. ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకోవాలని, అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో తయారీ ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ, 12 సేవారంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 13 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్ల రూపాయలకు పెరిగింది. తయారీ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు దేశీయ నైపుణ్యం

0: నైపుణ్యాలు ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ
1: చిప్ సే షిప్ తక్ భారత్ మే బనానా చాహతే హై ఆప్ సభీ జాన్తే హై ఆజ్ సర్కార్ మేక్ ఇన్ ఇండియా పర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్ కితనా బల్ దే రహీ ఔర్ ఇసలియే ఆప్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కే లియే హమ్ లగాతార్ కామ్ కర్ రహే హై వ్యాపార్ కారోబార్ మే హోనే వాలీ జిన్ ఛోటీ ఛోటీ గల్తియో పర్ ఆప్కే ఖిలాఫ్ కేస్ హోతా థా.
0: కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసిందని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా 50 లక్షల టన్నుల మేర సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశముందని, సుమారు 15,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతు సేవా కేంద్రాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసి అధిక రాబడి పొందే జొన్న, సజ్జ, మినుము, పెసర, కొర్రలు, రాగులు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులు దృష్టి సారించాలని మంత్రి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. దేశంలోని పేదలు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తోంది. సమాజంలోని అణగారిన బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్లోని ఫరేహ్ పట్టణం సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో జన్మించారు. సమాజంలోని చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకున్న ఆయన ఆలోచనలను స్మరించుకుంటూ ఈ అంత్యోదయ దివస్ ను ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై క్షేత్రస్థాయి సర్వే చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2,619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: FM 101.3
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి 1:31:20 లో ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. డైలీ రొటీన్ లైఫ్లో టూ వీలర్స్ అలాగే కార్స్ నడుపుతున్న మహిళల్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా టూ వీలర్స్ నడిపేస్తున్నారు అండ్ అలాగే కారు కూడా నడిపే వాళ్ళు ఉన్నారు. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే నవేడేస్ అందరూ కూడా వారి వారి ఇష్టాలను బట్టి సౌకర్యవంతంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్కి మారుతున్నారు. అయితే కంఫర్ట్ విషయానికి వస్తే కొందరికి చీరలు, మరికొందరికి చుడిదార్లు, ఇంకొందరికి జీన్స్.

నడిపేస్తున్నారు. అండ్ అలాగే కారు కూడా నడిపే వాళ్ళు ఉన్నారు. ఇక కంఫర్ట్ విషయానికి వస్తే నవడేస్ అందరూ కూడా వారి వారి ఇష్టాలను బట్టి సౌకర్యవంతంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్కి మారుతున్నారు. అయితే కంఫర్ట్ విషయానికి వస్తే కొందరికి చీరలు, మరికొందరికి చుడిదార్లు, ఇంకొందరికి జీన్స్. ఎన్ని ఫ్యాషన్ డ్రెస్సులు ఉన్నా కూడా, ఎంత వెస్టర్న్గా రెడీ అయినా కూడా చీరకట్టులో ఉన్న అందం, కంఫర్ట్ దేనిలోనూ రావు అనేది వాస్తవం. వయసు అనేది ఒక అంకె మాత్రమే. అయినా కూడా వాళ్లకు ఏది వేసుకుంటే బాగుంటుంది అని తెలుసుకుని వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇస్తే చూసేవాళ్లకు కూడా ముచ్చటగా ఉంటుంది. మనకి సూట్ అవ్వని వాటి జోలికి వెళ్ళడం ఎందుకు చెప్పండి. చాలామంది అనుకుంటూ ఉంటారు చీర కట్టుకుంటే పెద్దవాళ్ళు అనుకుంటారేమో అని. డ్రెస్సులు వేసుకున్నంత మాత్రం చిన్నవాళ్ళు కాదు కదా, లేని అందం రాదు కదా. అలా అని వేసుకునే డ్రెస్ని బట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేయకూడదు. మనకి ఏది సూట్ అవుతుందో, ఎందులో చక్కగా మన సంప్రదాయానికి తగ్గట్టు చూడముచ్చటగా ఉంటామో అది వేసుకుంటే బాగుంటుంది. అసలు ట్రాన్స్పోర్ట్ విషయం నుంచి మన డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయావేంటి జో అనుకుంటున్నారు కదా, అక్కడికే వచ్చేస్తున్నాను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ చంద్రముఖి చిత్రం నుంచి విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో యదు బాలకృష్ణ సుజాత పాడినటువంటి వెన్నెల కంటి గీతం వస్తుంది. వింటూ స్టేడియం టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: भारती FM 101.3।
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఈ పాట వింటూ ఉంటే అలా మైమర్చిపోతాం అండ్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం అద్భుతంగా పాడినటువంటి వెన్నెలకంటి గీతం ఇది మజా చిత్రం నుంచి. వన్ అవర్ 43:27 లో ఉంది వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ధీరాలో ఉంది, మహిళల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ట్రాన్స్పోర్ట్ నుంచి డ్రెస్సింగ్ స్టైల్ వరకు వెళ్ళిపోయాం కదా. సో మరి అసలు విషయం ఏంటంటే ఈ రోజుల్లో మహిళలు ఆటోలు కూడా నడిపిస్తున్నారు. నింగి నేల ఎక్కడైనా సరే పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళలు బస్సు నడపడం అనేది చాలా రేర్గా జరుగుతున్నప్పటికీ సంప్రదాయ చీరకట్టులో భయం లేకుండా అదరకుండా బెదరకుండా బస్సును నడపడం అనేది మామూలు విషయం కాదు కదా. నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. అమ్మాయిలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని ప్రూవ్ చేసిన విషయం ఇది. డ్రైవింగ్ అంటేనే అసలు ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. టూ వీలర్ కార్ విషయంలోనే ఇంత జాగ్రత్తగా ఉండాలి కదా, మరి లారీ బస్సు ఇలాంటి భారీ వాహనాల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి చెప్పండి. అసలు అవి నడపాలంటే ఎంతో సాహసంతో కూడుకున్న విషయం కదా. అయితే ఒక మహిళ చాలా ఈజీగా చక్కగా సీట్ బెల్ట్ పెట్టుకుని మరీ వోల్వో బస్ నడిపిస్తుంది. అది కూడా మన భారతీయ సంస్కృతిని సమర్థిస్తూ ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా వరకు కూడా ఈ బస్సును డ్రైవ్ చేసేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం అయితే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది వెతికి పట్టుకోవాలంతే. చాలామంది ఏమనుకుంటారంటే నేను చదువుకోలేదు, నేను ఇంకేదైనా సరే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అనుకుంటుంటారు నాకు ఇది కాదేమో, నా వల్ల కాదేమో, నేను చేయలేనేమో. కానీ ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ అనేది ఇచ్చేస్తాడు, అది అలా ఉంటుందన్నమాట. బట్ కానీ దాన్ని మనం వెతికి పట్టుకుని కరెక్ట్ వేలో పెట్టుకుంటే సక్సెస్ సాధించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోవన్నమాట. అది ధీరా. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అతడు మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వెదర్ అప్డేట్ తెలుసుకుందాం. తీరం దాటిన తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర జిల్లాలలో ఈ రోజు కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్

0: కోనసీమ, పశ్చిమగోదావరి ఎన్టీఆర్ ఏలూరు, తూర్పుగోదావరి కాకినాడ కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి విజయనగరం విశాఖ పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ ఆకస్మిక వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. వెదర్ అప్డేట్ విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Bharti FM 101.3.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినారు కదా, ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట మరి 2 hours 39 minutes 41 seconds లో ఉంది. వి బీ క్లోక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్కి అందరూ రెడీగా ఉన్నారు కదా.

0: సో మరి చాలా మెసేజెస్ అయితే అలా అలా వెయిట్ చేసేస్తూ ఉన్నాయి. చూద్దాం, అన్నీ కూడా చూద్దాం, అందరి మెసేజెస్ చూద్దాం. బట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి ఇచ్చేస్తాను నేను మీకు. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్గా, గుర్తుంది కదా, పాజిటివ్గా ఆన్సర్ చేయండి 8662488114 ఈ నంబర్కి. మరి సందే సందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో పొరపాటు చేసి ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్తారు ఒక హీరో, హ్యాండ్సమ్ హీరో. ఎవరా హీరో, ఏంటా సినిమా, గెస్ చేయండి 8662488114 ఈ నంబర్కి ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం అత్తారింటికి దారేది చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. డిఎస్పి పాడినటువంటి పాట, డిఎస్పి మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట ఫ్రమ్ ద మూవీ అత్తారింటికి దారేది. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే.

టాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీ జ్యోతి అండ్ సంద్రి సంద్రి ప్రోగ్రాంలో ఉన్నాం కదా. సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ఒకటి అడిగేశాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ప్రేమించుకోవడానికి ఇద్దరు వ్యక్తులు చాలు భాను, పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలి. ఈ విషయం తెలియక నేను ఒక పొరపాటు చేశాను. ఆ తప్పు సరిదిద్దుకోవడానికి నాకు 5 సంవత్సరాలు పట్టింది. మళ్లీ నేను ఇంకో తప్పు చేయను, ఈ కుటుంబాన్ని బాధ పెట్టలేను, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అని చెప్పిన హీరో ఎవరు, ఏంటా సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే పాలెంపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ ఈరోజు సందడే సందడి మీరే డైరెక్షన్లో సూపర్గా ఉంటుందట, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గొల్లేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. యా ఎలా ఉన్నారు, 2 రోజుల నుంచి వర్షం అట పెడన్లో, సో సూపర్. అన్ని చోట్ల వర్షం పడుతుంది, వర్షాకాలంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వర్షాలు పడుతున్నాయి అండ్ వరదలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా అందరూ కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం, వెల్కమ్ టు సందరి సందరి అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి మెసేజ్ చేశారు, ఫుల్గా భోంచేశానండి. సో మరి ఆన్సర్ ఎక్కడ మీది. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, వారం క్రితం పాడైనటువంటి మా రేడియో సెట్ దానంతటి అదే వస్తుంది, ఈరోజు తీరా చూస్తే మీరు షో చేస్తున్నారు, అదే మ్యాజిక్ అట. అబ్బాబ్బా, ఎనీవే థ్యాంక్ యూ అండ్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి మేడం అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. అండ్ నమస్తే అంటూ సోమనాథం జనార్దనరావు తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం సందడి సందడికి స్వాగతం అంటున్నారు, బట్ ఆన్సర్ లేదు. ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, మూసపేట మహబూబ్ నగర్ నుండి నేను బాగున్నానండి. కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కూడా మెసేజ్ చేశారు. అండ్ జో వచ్చింది, జోష్ తెచ్చిందిట, ఎవరు, రమేష్ నాయుడు, ఓకే. అండ్ వెంకీ ఫ్రమ్ గోనెగండ్ల, ఓకే. ఇందాక మొబైల్ ఫోన్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మీకు తెలుసాలో దాని గురించి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఓకే, వాల్యూమ్ ఎక్కువగానే ఉంది, బట్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఎవరెవరు పంపించారు. సో చాలా మెసేజెస్ ఉన్నాయండి, ఇంకా ఇప్పటికీ మనం ఒక 15 మెసేజెస్ చూసేసాం, ఇంకా 45 మెసేజెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మెసేజ్ విజయ్ పరమేష్ గుంతకాల్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నేను ఇంకోసారి రిపీట్ చేసేసాను కూడా, నెక్స్ట్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటూ నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ మహాలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగద్ అమ్మాయి కూడా హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ అంటున్నారు, కాదు కదా, రాంగ్ ఆన్సర్. మిరియాల తిరుమలయ్య ఆండాలు పుట్టపాక నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి కరుణ, రైట్ ఆన్సర్. హాయ్ అంటూ మునెమ్మ పెద్దపరియ విలేజ్ తిరుపతి జిల్లా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా, యా నేను బాగున్నానండి. పులిపాటి వెంకటేష్ పులిపాటి సత్యవాణి లక్ష్మీకాంత్ రవ్వలి మహబూబనగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు, నంద్యాల డిస్ట్రిక్ట్, ప్రియమైన నీకు కాదు కదా, రాంగ్ ఆన్సర్ అది, ఓకే. అండ్ శతమానం భవతి కూడా కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు దామర్ల పెదమస్తానరావు, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ కలందమరానా, ఎక్కడి నుంచి అండి అది, ఊరి పేరు నాకు అర్థం కాలేదు కానీ వెంకటేష్ మెసేజ్ చేశారు. సీను ఐరాల వీళ్ళందరూ కూడా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, జోగరు సందడి సందడి చేస్తూ మీరు చెప్పే మంచి మంచి విషయాలు వింటూ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ, అయ్యో ఆ రెండు మూవీస్ కూడా కాదు, ఆవారా 7 బార్జీ బృందావన్ కాలనీ కాదు, ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, వింటూ ఉండండి. అండ్ క్లూ కూడా ఇచ్చాను, హ్యాండ్సమ్ హీరో అని చెప్పని మన్మధుడు, ఓకే. అండ్
రైట్ ఆన్సర్ దాసరిపాలెం గుంటూరు జిల్లా, పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ.

ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే హాయ్ మేడం అంటూ గౌస్ మెసేజ్ చేశారు, అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచ్చేరి. క్వశ్చన్ ప్లీజా, అయ్యా సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. ఓకేనా. సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూరు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి శ్వేత, లక్ష్మి, నిష్కా అండ్ హనీ, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ హాయ్ అంటూ వెంకటేష్, నువ్వు నాకు నచ్చావు కాదు కదా. బివి సుబ్బారావు గారు మార్కాపూర్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ గణేష్ వేదవతి రైట్ ఆన్సర్. నెక్స్ట్ సూర్యవంశం వెంకటేష్ అంటున్నారు కాదు కదా. వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రగూడూరు విలేజ్ నుండి నంద్యాల. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో మేడం అంటూ కుసుమ మెసేజ్ చేశారు, అంబటినగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని పెడన నుండి, మీ పేరు బాగుంది. అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుండి యాకూబ్ పాషా నూర్జహాన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, శ్యామల కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మెలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, నితిన్ కాదు అది రాంగ్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ రాంగ్ ఆన్సర్ అండి. సుస్వాగతం పవన్ కళ్యాణ్ కాదు. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే ముసాపేట్ నుండి నరేష్ రైట్ ఆన్సర్. అండ్ ప్రభాస్ మూవీ మిర్చి అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్ అది స్వప్న. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి సూరిబాబు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు అంటే హాయ్ అంటూ రాఘవేంద్ర, వీరేష్ ఇబ్రహంపురం కొట్టాల నుండి మెసేజ్ చేశారు. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, రేడియోలో ఓకే సెట్ ప్రసారం ఆగుతూ వస్తుంది అంటే క్లైమేట్. ఓకే మేబీ డెఫినెట్గా, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు, మిర్చి అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జోజీ అంటూ సంతోషం, ఎస్ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి పంపించారు. అండ్ అలాగే కృష్ణా జిల్లా కాజు నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వాతావరణం చల్లగా ఉంది మేడం వచ్చారంటే ప్రోగ్రామ్ అదో లెవెల్ అంటూ రామలకోట నుండి దుబాయ్ బాషా అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ హాయ్ మా కాలేజ్ మేడం వాయిస్లా ఉన్న జ్యోతి అక్క వచ్చింది సూపర్ అంటూ కడప వినయ్ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ నందికొట్కూరు నుండి దర్గయ్య మెసేజ్ చేశారు. అండ్ అలాగే సమాధానం అంటూ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ దేవసేన ఇప్పుడే రేడియో పెట్టారా మీరు? ఓకే సెకండ్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజోలి నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ ఆహ్వానం ఎల్లప్ప యాదవ్ రాయచూర్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్. నారాయణపేట జిల్లా అరుణ, మోహన్జీ, దివ్యభాయ్, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ చేశారు, అయ్యో. నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు, రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాషిణి, శ్రీ విష్ణు వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మేలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు, వెంకటేష్ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గోవర్ధన్ రావు, ఇందిరాబాయ్, భానుప్రకాష్, నక్కి, మీరాబాయ్, మోతిబాయ్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అంజన్ దేశిరెడ్డి పల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ భరతి జమ్మలపాలెమా జమ్మిపాలెం అక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారనమాట. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి, చాలా మెసేజెస్ ఉన్నాయి కదా, సో అది మ్యాటర్. ఇందుకే మనం రైట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి కదా. సంతోష మూవీలో నాగార్జున చెప్తారండి ఎవరితోటి, శ్రేయతోటి,

ఇంకొక మెసేజ్ కూడా ఉంది, ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడెం హైదరాబాద్ నుండా. ఓకే, మెసేజ్ చేశారనమాట. సో అది మేడం, మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

ఒక సామెత అడుగుతాను. యాక్చువల్గా ఈ సామెతని హాఫ్ నేను చెప్తాను, మిగతా హాఫ్ మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఆకలి వేస్తోంది అత్త అంటే ఏదో అన్నారట, ఆ ఏంటి అనేది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తూ ఉండండి.

0: ఇది ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 7801 ఖరీఫ్ పంట ధాన్యం సేకరణ కోసం రాష్ట వ్యాప్తంగా 2619 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. విజయవాడలో జరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ సన్నాహక కార్యశాలలో మంత్రి ఈ రోజు పాల్గొన్నారు. సంచార ఆరోగ్య రథాల ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని అటల్ బిహారీ వాజ్పేయి సర్కిల్ వద్ద సంచార ఆరోగ్య రథాల్లో ల్యాబ్ సేవలను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సమాజ సేవలు ముందుండాలని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీసు శిక్షణా కేంద్రంలో జరిగిన ప్యాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్య అతిథిగా ఆయన ఈ రోజు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. రైతు సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన కిసాన్ మేళా 2026లో భాగంగా రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనను ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కార్పొరేషన్లు మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు ఎన్నికైన వారి పదవీకాలం పూర్తవడంతో ఈ ఏడాది మార్చి 18 నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఈ నెల 17తో అగడువు పూర్తవడంతో మరో 6 నెలల పాటు లేదా ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడే వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించాలని మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఈదురుగాలులకు దెబ్బతిన్న వ్యవసాయ ఉద్యాన పంటలపై తక్షణమే క్షేత్రస్థాయి

స్థాయి సర్వే చేపట్టాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంట నష్టం, తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్దక, మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 108 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం ప్రతిపాదన సిద్దం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ విజయవాడ అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో కూడిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రతిపాదించిందని చెప్పారు.

సంతోషం చిత్రం నుంచి చిత్ర గారు బ్యూటిఫుల్ గా పాడినటువంటి, సారీ ఉష గారు పాడినటువంటి పాట. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా రాశారు ఈ పాటని. కొన్ని పాటలు వింటూ ఉంటే ఆ లిరిక్స్ అవన్నీ కూడా మనసులోతుల్లో నుంచి వస్తాయి కదా. ఎంత అద్భుతంగా రాస్తారో, ఉష గారు అంతే అద్భుతంగా పాడారు ఈ పాటని. అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. త్రీ అవర్స్ 8:32 వీబీ క్లాక్. మరి సెకండ్ క్వశ్చన్ ఇచ్చాను కదా, ఆకలి వేస్తోంది అత్త అంటే ఆ సామెతను కంప్లీట్ చేయండి అని చెప్పాను. సో ఎవరెవరు కంప్లీట్ చేసి పంపించారో చూద్దాం. పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు ఫస్ట్ మెసేజ్ అయితే పెడన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు నుంచి వచ్చిందండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, విజయవాడ నుండి కరుణ రైట్ ఆన్సర్, అండ్ మూసాపేట నుండి రాంగ్ ఆన్సర్ అండి నరేష్ గారు. ఓకే నరేష్ రోజా. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మైగూడ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ అన్నం మటుకులు ఏంటండి, గౌజ్ అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోలా ఏడుకొండలు నందివెలుగు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ కోస్తుబా ఆత్మకూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య వాస్తు సిద్ధాంతి మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పాలెంపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, విజయ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి. అవునా, ఇది రాంగ్, ఇలాంటి సామెత అయితే నేను వినలేదు. అండ్ నెక్స్ట్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, అండ్ దామర్ల చినుమస్థానరావు దామర్ల పెదమస్థానరావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్, అండ్ మధుప్రసాద్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అన్నం పెట్టమంటాడా అంట బీవి సుబ్బారావు మార్కాపూర్ నుండి, అది కాదు కదా సామెత. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుమని మెసేజ్ చేశారు వీరభద్రాపురం పెడన్ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, రాఘవేంద్ర ఇభరాంపురమా ఓకే అన్నం పెట్టమన్నట్ట కాదు కదా, నిన్న నుండి శోభరాణి రంగారావు సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, అండ్ రామలకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మున్నార్ ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ పడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గుడి రైట్ ఆన్సర్, ఎంఎస్ దుర్గారావు ఎప్పుడు ఆ మాట అంటే ఇప్పుడు ఆ మాట అంటే కోడళ్ళు దాన్ని దాంతోనే కొడతారట సూపర్ అసలు ఎంఎస్ దుర్గారావు గారు మెసేజ్ చేశారు, ఎలా వస్తాయండి మీకు ఇలాంటి ఆలోచనలు. ఎస్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మీ పేరు ఎక్కడండి, మీ పేరు పంపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది, మీనాక్షి మీ పేరు పంపించాలి కదా, ఆన్సరు మీ పేరు అని చెప్తూనే ఉంటాను నేను. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు, కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్.

వాజ్ రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతమహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి దామినేడు నుండి ఉషా రాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పడిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు. హాయ్ జ్యోతి గారు, ఈరోజు నా అభిమాన గాయకుడు బాలుగారి వర్ధంతి సందర్భంగా బాలుగారికి నా ఘన నివాళి అంటూ. అసలు మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాట లేకుండా ఉండదు కదా మన ప్రోగ్రామ్స్లో, కానీ ఎక్కడ కూడా. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ్ మోహన్ బాయ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ వీళ్ళందరూ కూడా అత్త కోపం వచ్చిందట అయ్యో. రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదయ్యపాలెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ రేణుక మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఏది ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. నెక్స్ట్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, శ్రీదేవి శైలజ వరలక్ష్మి సువర్ణ రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ వినయ్ విజయ్ తేజు జ్యోతి రాకింగ్ మధువ ఏంటవి ఈ పేర్లు ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ మొత్తానికి ఆన్సర్ అయితే వచ్చింది. మీ పేరు విజయవాడ నుండి వినయ్య ఓకే. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మూసాపేట నుండి నరేష్ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, రేవతి జమ్మపాలెం నుండా ఓకే భారతి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుంతకల్ నుండి రేణుక మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ లేదు ఓకే. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, మేకలోళ్ళ ఇంటికి వెళ్ళమన్నారంట ఆకలేస్తే. అయ్యా ఇలాంటి సామెత కూడా ఉందా. నాయుడుపేట నుండి నాగమణి మెసేజ్ చేశారు, సూపరు. అండ్ నెక్స్ట్ మెసేజ్, దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు ఇనమడుగు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కే పెదనరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ ఫ్యామిలీ మెంబర్స్ అన్నంపేటను అంట. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి, ఈ రోజుల్లో రోలు రోకళ్ళు ఎక్కడున్నాయి ఆ సామెత చెబితే రోకలి అంటే ఏంటి అత్తా అని అడిగే రోజులు ఇవంట. ఎగ్జాక్ట్లీ కదా, ఎక్కడ చూసినా కూడా ఈ మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి రోకళ్ళు రోళ్ళు కనిపించే ఇది లేదనమాట. సో అది మ్యాటర్. ఇందుకీ ప్రశ్న ఏంటి, నేను అడిగింది సామెత అడిగాను కదా, ఆకలేస్తోంది అత్త అంటే రోకలి మింగవే కోడలా అందట. సో అదన్నమాట మ్యాటర్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా.

సో హెల్దీ ఐటమ్స్లో మనం తీసుకునే ఫుడ్లో హెల్దీగా ఉండాలి అంటే మనకి ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటాము, మన బాడీకి కావాల్సినటువంటి పోషకాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం కదా, ఫిష్ అనేది చాలా మంచిది మన హెల్త్కి అని చెప్పని. సో చాలామంది ఫిష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారని రకరకాల ఫిష్లు కూడా తింటూ ఉంటారు. బట్ అయితే ఈ ఫిష్లో కూడా కొంచెం డేంజరస్, అంటే మోస్ట్ డేంజరస్ ఫిష్ ఒకటి ఉంది, అత్యంత విషపూరితమైన చేప అన్నమాట. ఎస్, ఆ చేప ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా? అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్. గెస్ చేసి 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం అడవి దొంగ చిత్ర నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సో వర్షాలు పడుతుంటే ఆనందంగానే ఉంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో చాలా రోజుల నుంచి, ఐ మీన్ 3 రోజుల నుంచి కంటిన్యూస్గా అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరి వర్షపు నీరు నిలిచిన ప్లేసెస్లోకి, మ్యాన్ హోల్స్ దగ్గరికి పిల్లల్ని అస్సలు వెళ్ళనివ్వకండి. వర్షపు నీటిలో ఆడుకోవడానికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త తీసుకోండి, ఓకేనా. అలాగే కాలువలు, డ్రెయిన్లు, ఫ్లోటింగ్ వాటర్కి దగ్గరగా పిల్లలు పెద్దలు వెళ్లటం అత్యంత ప్రమాదకరం. సో రోడ్లపై నీరు ప్రవహిస్తున్నప్పుడు ఇన్ కేస్ బండి మీద గనక, టూ వీలర్స్ మీద మీ పిల్లల్ని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, ఇంకా విద్యుత్ పరికరాలకు పిల్లల్ని దూరంగా ఉంచండి. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటిని తాకకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఇన్ఫర్మేషన్ అందించండి. ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వెబ్ మీ జ్యోతి అండ్ సందరి సందరి.

ప్రోగ్రాంలో ఉన్నాం కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీ ఇంటి పరిసరాల్లో అస్సలు నీరు అనేది నిలువ ఉండకుండా జాగ్రత్త తీసుకోండి, అలాగేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తూ ఉంటారు, అలా పాడేయకండి. ఈ వర్షాలు వరదల కారణంగా దోమలు పెరిగే అవకాశం కూడా ఉంది. మరి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి. మరీ ముఖ్యంగా తాగే నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటి మాత్రమే తీసుకోండి. ఇంకా ఏంటంటే, కొంచెం ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, శిథిలావస్థలో ఉంటాయి, పాడైపోయి పాత బిల్డింగ్స్ ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండండి. అవి కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా హెల్త్ ఇష్యూస్ గనక ఏమైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్గా నియర్ బై ఉండేటువంటి, అంటే సమీపంలో ఉన్నటువంటి ప్రజా ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. వర్షాలు తగ్గే వరకు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంట్లో పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో మరి సండే సండే ఈ ప్రోగ్రాంలో థర్డ్ క్వశ్చన్ అయితే ఇచ్చేసాను. అత్యంత ప్రమాదకరమైన అంటే విషపూరితమైన చేప అన్నాను కదా, మోస్ట్ డేంజరస్ ఫిష్ అని చెప్పాను. నాకు మెసేజెస్ అయితే చాలా వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారో చూసేద్దాం. మరి ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడిన జోగానందర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్, అండ్ అడవి దొంగలో పాట పడితే ఇక్కడ వర్షంలో డాన్స్ మామూలుగా లేదు అంటున్నారు. సూపర్గా ఎంజాయ్ చేశారన్నమాట. అది మ్యాటర్, అది ఇప్పుడే చెప్పాను. వర్షం వాటర్లో జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఈ మధ్య దీని గురించి చదివా మేడం, చాలా అనుభవం ఉన్న షెఫ్ మాత్రమే దీన్ని వండుతారట. అయ్యో, అది అసలు విషపూరితమైన చేప అంటే అది దాన్ని స్టింగ్స్ ఉంటాయి కదా, చాలా షార్ప్గా ఉంటాయట. అది కొట్టిందంటే అసలు అలా గుచ్చిందంటే అలా పాయిజనస్ అనమాట, బాడీ అంతా కూడా పాయిజన్ అవుతుంది. సో అది మ్యాటర్. ఇంతకీ ఆ ఫిష్ పేరు మీరు పంపించింది, అందరూ కూడా పఫర్. ఓకే, పఫర్ ఫిష్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. సో మనకైతే ఇంకా ఒక 60 మెసేజెస్ దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను చూసినవి కాకుండా అవి కూడా నేను చదివేస్తాను. బట్ బిఫోర్ దట్ ఆన్సర్ ఏంటి అంటే, రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుందన్నమాట ఈ చేప, స్టోన్ ఫిష్ చెప్పాను కదా, పఫర్. సో అది మ్యాటర్. చూద్దాం ఇంకా ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. ముసాపేట నుండి నరేష్, కొరమేన్ చేప కాదండి, కొరమేన్ చక్కగా తింటాం, టేస్టీగా ఉంటుంది. మీరు అలా అంటే రేపు పొద్దున్న అది వండుకునే వాళ్ళు భయపడతారు, అది కాదు. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రమానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, ఇటువంటి పాటలు వినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాజోల నుండి జయన్న రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, వాస్తు సిద్ధాంతి, సుభాష్ని వీళ్ళందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ సాయి కుమార్ అయోధ్య నగర్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్. దేవసేన మెసేజ్ చేశారు తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ గ్రేట్ వైట్ షార్క్ కాదు కదా, తర్వాత పంపించింది రైట్ ఆన్సరే. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. రమాదేవి ఇసుకపల్లి నుండి, ఓకే కాదు, కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. కనకరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్. నిన్న నుండి శోభారాణి రంగారావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్ జ్యోతి గారు, తిరుపతికి వస్తే మా ఇంటికి రండి. తిరుపతి దామినేడు నుండి కే హుషారాణి భాస్కర్ రావు రైట్ ఆన్సర్ పంపించారు. ఎనీవే, దర్శనానికి వచ్చినప్పుడు రావాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి తను పిలిచినందుకు. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య బుడుగ చేప అంటున్నారు, కాదు కదా. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అంట, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ గౌరీ తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఆచారిపేట విలేజ్ వీరమ్మ వరలక్ష్మి శ్రీదేవి మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. జిల్లా సేప అంటే ఏంటండి? ఓకే, రేణుక మెసేజ్ చేశారు. ఆదిత్య అనుదీప్తి కూడా మెసేజ్ చేశారు గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ జానకిరామ్ ఉమా నందికమ్మ నుండి రైట్ ఆన్సర్. పాలింపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయ పరమేష్ గుంతకల్ నుండి మెసేజ్ చేశారు
రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముత్తిజావల్లి కూడా రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని.

the right answer. And Gundupeta village, Vinay message chesaru. Right answer, Vedantam Janaki Srinivas from Machilipatnam. Naku telusu Joji vana paata వినిపిస్తారని అంట. ఆన్సర్ విషయానికి వస్తే రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అత్యంత శక్తివంతమైన టెట్రోడోటాక్సిన్ అనే విషపూరితమైన చేప అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ రామలకోట నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ వరప్రసాద్ గౌడ్ ఎర్రగూడూరు నుండి మెసేజ్ చేశారు నంద్యాల డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ హైదరాబాద్ నుండి నవ్య అక్షయ విరాట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ తలంపాడు గ్రామం దొరవారి సత్రం మండలం తిరుపతి జిల్లా నుండి మధుప్రసాద్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి హాయ్ అన్నారు, ఆన్సర్ ఏది? ఓకే. ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖీశ్వర్ కూడా మెసేజ్ చేశారు, బట్ అది కాదండి. డాక్టర్ రామకృష్ణ ఫ్రమ్ సునీత ఫ్రమ్ రాజువల్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఇటువంటి పాటలు వినిపిస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు ఎవరు, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రాఘవేంద్ర ఈభరాంపురం నుండి మెసేజ్ చేశారు. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గురుస్వామి నాయుడు రొంపిచర్ల నుండి తిమ్మింగలం అంటున్నారు, కాదు కదా రాంగ్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉట్కూర్ నారాయణపేట జిల్లా డి అరుణ్ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మండూర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఓకే, మంగినపూడి బీచ్ 63 అడుగుల వినాయకుని నిమజ్జనం ఈ రోజేట. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ కే మురళీధరన్ చిత్తూరు రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. మా అమ్మ పేరు కూడా జ్యోతినే అండి, అలాగే మా నానమ్మ అనసూయకి హాయ్ చెప్పండి అంటున్నారు. మీ అమ్మగారు జ్యోతి గారికి, మీ నానమ్మ అనసూయ గారికి హాయ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ముసపేట నుండి నరేష్ రోజా. రవ్వా చేప కాదండి, మీరు రాంగ్ ఆన్సర్ పెట్టి ఒక్కొక్క ప్రశ్నకి 4 మెసేజెస్ పంపిస్తారు, 4 రాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, అందులో అన్ని పేర్లు చదవాలంటే కష్టం కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ అని ఖచ్చితంగా చదువుతున్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు వేదాయపాలెం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అనమాట. సో చాలా మంది అయితే రైట్ ఆన్సర్సే పంపించారు మనకి. స్టోన్ ఫిష్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సో అత్యంత విషపూరితమైన చేప, మోస్ట్ డేంజరస్ ఫిష్ అనమాట. ఇది రాళ్లల్లో కలిసిపోయినట్టుగా ఉంటుంది ఈ స్టోన్ ఫిష్ అనేది, పఫర్ ఫిష్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించారు. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి ఎవరు? ఓకేనా, మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అనేది గెస్ చేయండి. ఓకేనా, 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని అలా పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, భీమ్స్ ప్రణవి పాడినటువంటి పాట. ఈ పాటను వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా, ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

0: వింటున్నారో వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. 3 hours 36 minutes 54 seconds లో ఉంది వీబి క్లాక్ అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు ఏంటి అని అడిగాను. సో తల్లి ఎవరు అన్నది ప్రశ్న అనమాట. సో రైట్ ఆన్సర్స్ చూద్దాం. చాలా మెసేజెస్ అయితే మనకు వచ్చేసినాయి, 60+ అనమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. విజయవాడ నుండి కరుణ రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాలరంగ అంజలి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. టెల్ హై టు నవ్య అంట

హూస్ దిస్? ఓకే, ఫ్రమ్ హైదరాబాద్ అన్నారు, నేమ్స్ అన్నారు, నేమ్స్ లేవు ఇక్కడ. రైట్ ఆన్సర్. నెక్స్ట్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. తిరుపతి దామినేడు నుండి కే ఉషారాణి, కే భాస్కర్ రావు. రైట్ ఆన్సర్. పాలెంపల్లి యాళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని, రాంగ్ ఆన్సర్. విచిత్ర వీరుడా? ఓకే. కలమందలపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావలి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్, దేవసేన తిరుపతి నుండి. రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య. రైట్ ఆన్సర్. ఆర్ భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి. రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్. రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్, వలి ఫాతిమా. రైట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ శాఖాపూర్ విలేజ్ వనపర్తి డిస్టిక్ట్ నుండి. రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి. రైట్ ఆన్సర్. ధృతరాష్ట్రం తల్లి పేరు అంటూ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి టైలర్ రమేష్. రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుండి. రైట్ ఆన్సర్. దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు. రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి. రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ. రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, పురాణాల ప్రకారం అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్, ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి. రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ తెల్లంపాడు గ్రామం దొరవారి సత్రం నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి. రైట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుండి. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య కర్నూలు నుండి. రైట్ ఆన్సర్. కాశీరాజు కుమార్తె. ఎస్. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి. రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికాలనీ నుండి. రైట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీమ్ డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. పెడల రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ. రైట్ ఆన్సర్. ఎల్లప్ప యాదవ్ రాయచూర్ నుండి. రైట్ ఆన్సర్. అంబిక కే మురళీధరన్ చిత్తూరు నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా. రైట్ ఆన్సర్. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట. రైట్ ఆన్సర్. అండ్ రాజమ్మ ఫ్రమ్ కామిరెడ్డి వారిపల్లె సోముల మండల్ అన్నమయ్య డిస్టిక్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ నల్లమ్మ పాపినేయపాలెం నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, మంచి సలహా ఇచ్చారు, మీ మాట పాటిస్తాము, జాగ్రత్తగా ఉంటాము, అందరికీ మెసేజ్లు కూడా ఇస్తాము అంటూ, అందుకే మీ ఫ్యాన్స్ ఎక్కువ అంట మీకు. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా పాట విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. రామల్లకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు విత్ రైట్ ఆన్సర్. సో ఇందాక మనం వర్షం వరదలు వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం కదా, సో అదనమాట దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ మెంబర్స్, రాజేశ్వరమ్మ వాళ్ళ సన్స్ అందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అమర్ శివ. ఓకే, రైట్ ఆన్సర్. జూటూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి ఎర్రగూడూరుట. ఓకే, ఆ తర్వాత మెసేజ్ జ్యోత్స్న మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ అభయ మోండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. అండ్ పెడన్ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. బట్ మీ పేరేదండి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అయితే పంపించారు మీ పేరు. ఓకే. అండ్ శిఖండి అయ్యి భీష్ముడా? నో నో, రాంగ్ ఆన్సర్. మరణానికి కారణమయ్యిందట ఏంటో ఇంతకీ. ఓకే, రైట్ ఆన్సర్ అయితే పంపించారు. శ్రీనివాస్ గన్నవరం తిరుపతి, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజారావు పత్తికొండ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి. రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రాఘవేంద్ర ఇబ్రాంపురం. రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం పెద్ద నరసింహ పద్మాబాయ్ శ్రీవాణి జగదీష్ శివరాణి కూడా. రైట్ ఆన్సర్. అండ్ రాంగ్ ఆన్సర్ అండి. గొల్నేపల్లి నుండి మిర్యాల గోవర్ధన్ వాణి. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, చిరంజీవి తిరుపతి నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుండి. రైట్ ఆన్సర్. అండ్ దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌధామిని వసుంధర పద్మావతి ఇనుమడుగు నుండి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి. రైట్ ఆన్సర్. అండ్ వీరా కనక

రామారావు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఓకే, మీరు అలా మెసేజ్ చేస్తున్నారనమాట అన్నీ కలిపేసి కామాలు పాజులు లేకుండా. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. ఓకే, ఆన్సర్ లేదు బట్ ఆన్సర్ తెలిస్తేనే పంపించండి. ఓకే, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. అండ్ నల్లపనేని రామేషు నాయుడు నెల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ భాషాట. ఓకే, ఊట్కూరు నారాయణపేట జిల్లా డి అరుణ మోహన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు వసుంధర అంటూ. కాదండి, ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే అంబిక రైట్ ఆన్సర్ అనమాట. మహాభారతంలో ధృతరాష్ట్రుని తల్లి పేరు అంబిక ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఫైనల్గా ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ నా వెడేస్ టూ వీలర్ తీసిన ప్రతి ఒక్కళ్ళకి అనమాట. హెల్మెట్, HELMET, హెల్మెట్ తెలుసు కదా. ఈ హెల్మెట్ అర్థం ఏంటి అసలు, దాని అర్థం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, హెల్మెట్ అంటే ఏంటి అసలు, సో తెలుగులో ఏమంటారు. వీటిలో మీకు ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలుసో ఆ ఆన్సర్ని పంపించండి, ఓకేనా. హెల్మెట్ని ఎంత సీరియస్గా చాలామంది యూజ్ చేస్తున్నారు అనే విషయం గురించి తెలుసుకుందామని నేను ఈ ప్రశ్న వేశాను. సో హెల్మెట్ అర్థం ఏంటి, అసలు ఆ హెల్మెట్ అంటే ఏంటి తెలుగులో ఏమంటారు, ప్లస్ దాన్ని మనం అసలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పండి. సో అది మ్యాటర్ అనమాట. ఫైనల్ క్వశ్చన్ ఇచ్చేసాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని గెస్ చేస్తూ ఉండండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఘరానమ్మగుడి చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ వచ్చేస్తుంది, మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు బి విత్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: ఒక ప్రశ్న అయితే ఇచ్చాను, ఎవరెవరు మెసేజ్ చేశారో చూద్దాం. హెల్మెట్ కి సంబంధించిన ప్రశ్న కదా. పెడిన జగనేంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు, ఎస్ రైట్ ఆన్సర్, బట్ హెల్మెట్ ని తెలుగులో ఏమంటారు అనే దాన్ని పంపించారనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తలను రక్షించుకోవడానికి వాడే ఒక రకమైన పరికరం, ఎస్ శిరస్త్రాణం. శాంతినగర్ నుండి ఓకే ఒకడు మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాద హెచ్చరిక అట, ఎలాగో హౌ. హైదరాబాద్ నుండి బాలరంగ అంజలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ తిరుపతి నుండి దేవసేన, రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి పెట్టుకునేటువంటి ఒక రక్షణ కవచం అని మెసేజ్ చేశారనమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ విజయవాడ నుండి కరుణ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పాండిచేరి నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే రాజోల్ నుండి జయన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రాఘవేంద్ర, ఇబ్రహాంపురం, ఫిరానా, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి సాయి శిరీష, రైట్ ఆన్సర్. తలకు రక్షణ ఇచ్చే కవచం హెల్మెట్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ శిరస్త్రాడమా, ఓకే, పేరు ఎక్కడుంది మీది? గౌస్, అనంతపురం నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుండి షేక్ తబలా మస్తాన్ బాషా మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీనగర్

మేకలు శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ్, ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. తలకు హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం అని అనమాట. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి కూడా మెసేజ్ చేశారు. అండ్ అలాగే హైదరాబాద్ నుండి అక్షయ, విరాట్, నవ్య కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే ఆచార్య, చిరంజీవి, రామలింగ అమ్మాయి కూడా హైదరాబాద్ నుండి అదే మెసేజ్ చేశారు. అండ్ మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్, వలీ, ఫాతిమా రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు, దొరవారి సత్రం, తిరుపతి జిల్లా నుండి రైట్ ఆన్సర్. కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. తలను ప్రమాదాల నుండి కాపాడే ఒక గట్టి పదార్థంతో తయారు చేసిన టోపీ అట. పాలెంపోలి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి మెసేజ్ చేశారు. అండ్ రక్షణ కవచం అంటూ సుమని పెడన్ నుండి మెసేజ్ చేశారు. చల్లటి వాతావరణం, చిటపట చినుకుల వాన పాట, చాలా మంచి పాటలు వేశారు. ఈరోజు ప్రోగ్రాం సూపర్ హిట్ అంటూ రామల్లకోట నుండి దుబాయ్ బాషా, మొబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్, ప్రొటెక్టివ్ హెడ్ గియర్ అంట. వావ్. జ్యోతి గారు కాఫీ తాగినారా అంటూ తిరుపతి దామినేడు నుండి కే ఉషారని, కే భాస్కర్ రావు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు రక్షణ కవచం అని. సో కాఫీలు టీలు ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు, ఎన్ని పడితే అన్ని తాగకూడదు, అది మ్యాటర్. హెల్త్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ, హెల్త్ కాన్షియస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఆ ప్రొటెక్టివ్ హార్డ్ హ్యాట్ సూపర్. అనంతపురం నుండి అనురాధ మెసేజ్ చేశారు, ప్రమాదాల నుండి తలను రక్షించేది. వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, తెలుగులో హెల్మెట్ అనగా శిరస్త్రాణం, తలకు ధరించే రక్షణ కవచం అని అర్థం. జో మీరు వస్తే ఎంత చక్కగా అందరి పాటలు వినొచ్చు, మీ వీలుని బట్టి సుమండి అంట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, తల, కళ్ళు, చెవులు, నోరు, పెదాలు, పళ్ళు సూపర్ అసలు. కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి కూడా రైట్ ఆన్సర్. అండ్ హెడ్ గేర్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్ ఆఫ్ మోటార్ సైక్లిస్ట్, ఎన్జ్యూరింగ్ ట్రామా ప్రొటెక్షన్ అంట సూపర్. కే మురళీధరన్ మెడికల్ టర్మినాలజీ అంతా వాడేశారు చిత్తూరు నుండి. అండ్ శిరస్థానం మంగళగిరి నుండి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి మెసేజ్ చేశారు. ముఖ్యంగా టూ వీలర్ నడుపుతున్న వాళ్ళు తప్పకుండా ధరించవలసి ఉంటుంది అంటున్నారు, అంతే కదా. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ కూడా మెసేజ్ చేశారు. అలాగే తెలుగు అర్థం అంటూ ఎన్ వరప్రసాద్ గౌడ్, ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు. శిరస్థానం నల్లమ్మ పాపినేపాలెం నుండి. ఎంఎస్ దుర్గారావు, రాధ, యమున మన దగ్గరికి రాకుండా ఆపేదట యముణ్ణి. ఓకే సూపర్. యముణ్ణి మీ దగ్గరికి రాకుండా ఆపేదా, అది వెరీ నైస్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. ప్రమాదాల సమయంలో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవడానికి ధరించే ఒక గట్టి రక్షణ టోపీ అంటూ మెసేజ్ చేశారు. మండూరు నుండి లక్ష్మీదేవి, వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎప్పటిలాగానే ఈరోజు కూడా సందడి ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయింది, మంచి ప్రశ్నలు, రెండు వానపాటలతో బొమ్మ బ్లాక్ బస్టర్ దగ్గర వెళ్ళిపోయిందంట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆకాశవాణిలో నిత్య చిరంజీవి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటూ మెసేజ్ చేశారు. అవునండి, రామానగర్ బడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఆన్సర్ ఏం పంపించారు అంటే తలగొడుగు, తలకు రక్షణ అంటూ మెసేజ్ చేశారు. హెల్మెట్ అంటే తల రక్షణ కోసం ధరించే కవచం, రక్షణ టోపీ, శిరస్త్రాణం లేదా తల రక్షణ కవచం. ఫస్ట్ టైం ఈరోజే నేను మీ సందడి ప్రోగ్రాంలో పాల్గొన్నాను. నా పేరు, మా ఊరు పేరు, జిల్లా పేరు చదివినందుకు చాలా థ్యాంక్స్ అండి, హ్యాపీగా ఉన్నాం అంటూ ఆంజనేయులు ఫ్రమ్ ఉప్పర్పల్లి నారాయణపేట జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. శిరస్రాణం మనకు తెలకు ఎటువంటి దెబ్బ తగలకుండా ఉంచే రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు. సో ఇంకా మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాం. బట్ న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి కదా. విజయ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పాడినటువంటి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గీతం. ఈ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు. నవంబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ కార్యక్రమం చేపడతామని రాష్ట పౌర సంబంధాల శాఖ మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు ప్రారంభమైన వర్క్షాప్లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 2014 సెప్టెంబర్ 25న ప్రారంభమైన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. మేక్ ఇన్ ఇండియా 2.0 కింద ప్రస్తుతం 15 తయారీ 12 సేవా రంగాలు కలిపి మొత్తం 27 రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా నాణ్యమైన ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అతి తక్కువ రేటుకు భూములిస్తున్నట్లు విద్యా ఐటీ శాఖల మంత్రి

నారాలు లోకేష్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న జరిగిన పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 13వ వార్షిక సదస్సులో స్వర్ణాంధ్ర ఎట్ 2047 న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అన్న అంశంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఎగువన ఒడిశా నుంచి వస్తున్న వరదతో శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బహుదా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొట్ట బ్యారేజ్, నారాయణపురం ఆనకట్ల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను హోంమంత్రి వి అనిత ఆదేశించారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ రంగ, ప్రాంతీయ, గ్రామీణ బ్యాంకులు సాధారణ పనివేళల్లో పనిచేస్తాయని లీడ్ డిస్టిక్ట్ మేనేజర్ సోమశేఖర్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఖాతాదారులు ఈ ఆదివారం బ్యాంకుల సేవలను వినియోగించుకుని తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కుమాడ, తుడుమురాయి వంతెనల మీద వరద పొంగి ప్రవహిస్తోంది. ఏజెన్సీలో చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జీ మాడుగుల మండలం వీరం వెళ్లే వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. పాడేరు, జీ మాడుగుల, చింతపల్లి వెళ్లే మార్గాలు నిలిపివేసినట్లు అధికారులు తెలియజేశారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती FM 101.3।
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో కొన్ని మెసేజెస్ ఉన్నాయి కదా, అవి ఎవరెవరు పంపించారో చూద్దాం. ఈరోజు మీ షోలో మీకు తెలుసా సందడి సందడి విన్నారట, అద్భుతంగా ఉన్నాయి అంటూ ధన్యవాదాలు అని మెసేజ్ చేశారు. మనందరి అభిమాన గాయకుడు బాలు గారికి ఘన నివాళి.

అంటూ వై వెంకటరెడ్డి గారు మెసేజ్ చేశారనమాట లక్కవరం నుండి. సో అది మ్యాటర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఇంకా మెసేజెస్ ఉన్నాయన్నాను కదా, ఇందాక ఒక 18-19 వరకు ఉన్నాయి. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి మెసేజ్ చేశారు హెల్మెట్ గురించి, రైట్ ఆన్సర్. అలాగే నారాయణపేట జిల్లా నుండి అరుణ్ మోహన్ దివ్య అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. సి నెక్స్ట్ ఎస్ఆర్కి ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీమ్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నుండి శిరస్నానం, రైట్ ఆన్సర్. అండ్ అలాగే హెల్మెట్ అంటే తలకు గాయాలు కాకుండా రక్షించుకోవడానికి ధరించే ఒక రక్షణ కవచం అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య సిద్ధాంతి మెసేజ్ చేశారు. అండ్ తర్వాత కర్నూలు నుండి వెంకటేష్ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ బడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు. ఇంకో పేరు పెట్టచ్చు ఏదంటే శిరస్సుకు రక్షణ కావచ్చు అంట హెల్మెట్. ఓకే, వీర గనగారావు వీరభద్రాపురం నుండి మెసేజ్ చేశారు. అండ్ తల కవచం అంటూ బీవీ సుబ్బారావు ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి, సిహెచ్ వేణు జయంపు గ్రామం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. అలాగే శరత్ వల్లభనేని కానూరు విజయవాడ నుండి రైట్ ఆన్సర్. చిత్తూరు డిస్ట్రిక్ట్ నుండి హాయక్క అంటూ తలకు రక్షణ కవచం అంటారు అంటూ మెసేజ్ చేశారు. చక్కగా మీ పేరు పంపిస్తే బాగుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సామెద ఆన్సర్ నేను చెప్పానండి, ఆకలిస్తుంది అత్త అంటే రోకలు మింగవి కొడలా అందట అనేది చెప్పాను నేను. ఓకే, మీరు వినలేదు. అండ్ నెక్స్ట్ శుభ సాయంత్రం అంటూ చక్కని పాటలు వినిపించారు ధన్యవాదాలు అంటూ ఎఫ్ఎంఎస్ సర్దా తలరక్షణ అంటూ మెసేజ్ చేశారు. రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్ హాయ్ అంటూ, గడ్డం అంకయ్య వడ్డారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఆల్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి, హెల్త్ గురించి చెప్పారు, రెయిన్ అది ఇది అన్నారు. ఓకే, అండ్ తలకాయ రక్ష కూడా అడ్డ సాయి విజయవాడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే వచ్చేసిందిగా నా ఫేవరెట్ సాంగ్ అంటూ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ. అండ్ హెల్మెట్ని తెలుగులో శిరస్త్రాణం అంటారు, వాడుక మాత్రం తల టోపీ లేదా రక్షణ టోపీ అని కూడా అంటారు. ఓకే, ఎగ్జామ్లో ఎలా రాయాలో కూడా పంపించేశారు. మంచిర్యాల నుండి చంద్రమొగిలి పద్మరాణి అక్షరకృప, మంగళగిరి నుండి యశోద. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇంకా ఇంకా ఇంకా ముసాపేట మహబూబానగర్ డిస్ట్రిక్ట్ నుండి మెసేజ్ చేశారు నరేష్ రోజా. ఇంకా ఈరోజు షో బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హెల్మెట్ అంటే అంటూ తలకు గాయాలకు తగలకుండా చూసుకోవడానికి అని సౌదామణి వసుంధర ఇనమడుగు నుండి మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజుల నుండి మెసేజ్ చేశారు. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ కూడా మెసేజ్ చేశారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. యాక్చువల్గా హెల్మెట్ అనేది శిరస్త్రాణం అంటారు, తలతొన అంటారు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. సో హెచ్ఈఎల్ఎంఈటీ హెల్మెట్ అంటే హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్. టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్తారు కదా, ఇన్ కేస్ యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ జరిగితే ఈ పార్ట్స్ అన్నీ కూడా, ఇప్పుడు నేను చెప్పాను కదా హెడ్ ఇయర్స్ లిప్స్ మౌత్ ఐజ్ టీత్, ఇవన్నీ కూడా సేఫ్గా ఉంటాయన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా మన బ్రెయిన్కి రక్షణ కవచం ఈ హెల్మెట్. సో మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా హెల్మెట్ పెట్టుకోండి, తప్పనిసరిగా పెట్టుకొని టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా పెట్టుకోండి. ఓకేనా, ఇది మ్యాటర్. ఈరోజు సండే, సండే అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఈరోజు హీరో స్పెషల్ వివిధ ఉంటుంది. అండ్ ఈ రోజైతే నేను మన బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. సో హీరో స్పెషల్గా నాగార్జున నటించినటువంటి పాటలు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ ఇవన్నీ కూడా సో మీకోసం నేను ప్లే చేస్తూ ఉంటాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి. అంతం మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇప్పుడు మీకోసం.

చైతన్య చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం కదా. హీరో స్పెషల్గా నాగార్జున నటించినటువంటి

0: विद भारती एफएम 101.3।
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. హీరో స్పెషల్గా నాగార్జున నటించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే మనం వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట నేటి సిద్ధార్థ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం, లక్ష్మీకాంత్ ప్యారెల్ మ్యూజిక్ కంపోజిషన్లో.

శివచిత్రం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాల బిజ్జన వేటూరి సుందరరామూర్తి గీతం ఇప్పుడు మీకోసం.

మీరింతవరకు వివిధ కార్యక్రమం విన్నారు కదా. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో వెన్నెల స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

Hi dear friends, welcome to Venala program with me your RJ Chetan. అలసట అనేది విశ్రాంతి తీసుకున్నా కూడా తగ్గని ఒక అలుపు మరియు బడలిక. నిద్రలో ఆటంకాలు, ఆహారం లేదా రోజువారీ చర్యలలో మార్పులు, అనారోగ్యం అధిక శ్రమ కారణంగా అలసట సంభవిస్తూ ఉంటుంది. అండ్ సాధారణంగా అది విశ్రాంతితో మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక తీవ్రమైన అలసట ఒక ఖచ్చితమైన కారణం లేకుండా సంభవిస్తుంది. 6 నెలల కంటే ఎక్కువగా కొనసాగుతుంది. మానసిక కలత కూడా తరచుగా అలసట లేదా దీర్ఘకాలిక అలసట వ్యాధితో ముడిపడి ఉంటుంది. దాని ప్రధాన సంబంధిత సంకేతాలు, లక్షణాలు ఏమిటి, ఇప్పుడు మనం వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో తెలుసుకుందాం. అలసట క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటారు. దీర్ఘకాలిక అలసట వ్యాధి లేదా మయాల్జిక్ ఎన్సెఫలోమైలైటిస్ ఇదొక ముఖ్యమైన లక్షణం వీటికి కలిగి ఉంటాయి. అవేంటంటే, అలసట సంభవించడానికి ముందు చేయగలిగిన రోజువారీ కార్యకలాపాలను చేపట్టే సామర్థ్యంలో గణనీయమైన తగ్గుదల. మయాల్జిక్ ఎన్సెఫలోమయోలైటిస్ సంభవించడానికి ముందు చేసిన సాధారణ రోజువారీ కార్యకలాపాలు, తర్వాత తీవ్ర నీరసం, అలసట, విశ్రాంతి, నిద్ర తర్వాత కూడా అలసటకు ఉపశమనం లేకపోవడం, మానసిక శారీరక శ్రమ, తర్వాత కొన్ని రోజుల పాటు ఉండే అలసట. ఇతర లక్షణాలు ఏమిటంటే, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి సమస్యలు, ఏకాగ్రత పెట్టడంలో కష్టం, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, అంటే ఎమోషనల్ గా అవుతారు, యాంగ్జైటీ పెరుగుతుంది, పానిక్ అటాక్స్ తొందరగా వస్తాయి. మీ స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది, అంటే నిద్ర క్రమాలు తారుమారు కావడం, అధిక నిద్ర, నిద్ర లేకపోవడం, నిద్రలో కలతలు, తలనొప్పి, మైకం, అస్పష్టమైన దృష్టి, అంటే కంటి చూపు కూడా సరిగ్గా కనపడదు, కండరాలు మరియు కీళ్ళ నొప్పులు, శక్తి లేకపోవడం, జీర్ణక్రియలో సమస్యలు, ఫ్లూ వంటి లక్షణాలు, లింఫ్ నోడ్స్ లో నొప్పులు, అవి సున్నితంగా ఉండొచ్చు, సెన్సిటివ్ అయిపోతాయి. అలసటకు వివిధ కారణాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, రక్తహీనత, ఎనిమిక్ గా ఉండడం, దీర్ఘకాల

కదలిక నొప్పి, గర్భం, అంటువ్యాధులు, శస్త్రచికిత్స, థైరాయిడ్ సమస్యలు, క్షయవ్యాధి వంటి ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, క్యాన్సర్, నిరాశ, డిప్రెషన్ కూడా కారణాలు అవ్వచ్చు ఈ ఫెటిక్కి. మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన, ఆహార అలవాట్లు, నిద్ర క్రమాలు వంటి రోజువారి దినచర్యల్లో ఆటంకాలు. అలసట యొక్క వివిధ కారణాలు తెలుసుకునేందుకు వైద్యులు వివిధ ప్రయోగాలు, పరీక్షలు, ఇతర పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఏ విధమైన ఖచ్చితమైన కారణం లేకుండానే అలసట ఉంటే దాని నిర్ధారణకు మునుపటి ఆరోగ్య చరిత్ర, శారీరక పరీక్ష ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మెడికల్ హిస్టరీకి సంబంధించి లక్షణాల యొక్క ప్రారంభం, వ్యవధి, రోజువారి దినచర్య, ప్రేరేపకాలు అంటే ట్రిగర్స్, మునుపటి వ్యాధులు అంటే ఇంతకుముందు ఏం వ్యాధులు ఉన్నాయి వాటి గురించి, మీ డిజీజ్ హిస్టరీ, సర్జరీస్ అయ్యాయా ఇవన్నీ తెలుసుకుంటారు. ఫిజికల్ ఫిట్నెస్ కి కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివి చెప్తారు, ఆ టెస్ట్లు కూడా చేస్తారు. లింఫ్ నోడ్స్ పరీక్ష, పాదం వాపు ఇలాంటివి కూడా చూస్తారు. హృదయ స్పందనలు, శ్వాసలో అసాధారణత తనిఖీ కోసం ఛాతి పరీక్ష, నాడీ వ్యవస్థ, థైరాయిడ్ గ్రంథి యొక్క పరీక్ష, పరిశోధనలు, ప్రయోగశాల పరీక్షలు వీటిని కలిగి ఉంటాయి. బ్లడ్ టెస్ట్ కూడా అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్, దాంట్లో అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్ ఎంత, ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఈసీజీ చేస్తారు. అలసటకు బాధ్యత వహించే కారణానికి చికిత్స ఇస్తారు. క్యాన్సర్, ఇన్ఫెక్షన్, డిప్రెషన్, థైరాయిడ్ సమస్యలు మొదలైన వాటికి వీటి ద్వారా లక్షణాల యొక్క నిర్వహణ అంటే తగినంత క్రమమైన ఎక్సర్సైజ్, చిన్న చిన్న అంకాలుగా పనిని విభజించడం, పని చేసేటప్పుడు తరచూ విరామాలు తీసుకోవడం, ఒక సమయంలో చిన్న చిన్న పనులు చేపట్టడం, ధ్యానం, యోగా. మీరు చూసారు కదండి, యోగా అండ్ మెడిటేషన్ ఇస్ సో వెరీ హెల్ప్ఫుల్. తగినంత రిలాక్సేషన్ అండ్ స్లీప్. కొంతమందికి ఏ అనారోగ్యం లేకపోయినా నీరసం, నిస్సత్తువ ముంచుకొస్తాయి. ఉదయం లేచినప్పటి నుంచి డల్ గా పనిచేస్తూ ఉంటారు, చిన్న పని చేయడానికి అలసిపోతూ ఉంటారు. తరచుగా అలసట, బద్ధకం, ఏ పనిపైనా దృష్టి లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయినా కూడా అలసత్వం ఆవరిస్తూ ఉంటుంది. కొంతమంది నీరసాన్ని తట్టుకోలేక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తారు. చాలా మంది పేషెంట్స్ చక్కగా తింటున్నాం, బీపీ, షుగర్ లేదు, కానీ ఇలా నీరసంగా ఉంటుందని డాక్టర్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ నీరసం వెనుక కారణం ఏమిటి? అనారోగ్యం లేకపోయినా శరీరం నిస్సత్తువ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? మన శరీరంలో విటమిన్ డి లోపించినా ఎప్పుడు నీరసంగా అనిపిస్తుంది? విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, కండరాలు పటుత్వం తగ్గి నీరసంగా ఉంటుంది. విటమిన్ డి లోపాన్ని నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాలి. దాన్ని నివారించడానికి రోజు ఉదయం పూట ఎండలో కొంతసేపు ఉండండి. మీ డైట్ లో ట్యూనా, సాల్మన్, మాక్రెల్ ఫిష్ ని యూజ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్, మిల్లెట్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా మంచివి. విటమిన్ B13 లోపం కారణంగా కూడా నీరసం ముంచుకొస్తుంది. విటమిన్ B12 ప్రధానంగా మాంసం, పాల ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. అందుకే శాకాహారంలో చాలా మందిలో దీని లోపం కనబడుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో విటమిన్ B12 గ్రహించుకోవటము తగ్గుతుంది. నిశ్చల జీవన శైలి విపరీతమైన అలసటకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల వల్ల నీరసంగా ఉంటుంది. మీ శరీరంలో శక్తిని పెంచడానికి మీ మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. మీరు ఒక మంచి డైలీ రొటీన్ పెట్టుకుని దాన్ని ఫాలో అయిపోండి. రోజు తగినన్ని నీళ్లు తాగకపోయినా నీరసంగా అనిపిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలని మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం కదా. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, నూడిల్స్, బర్గర్స్, స్వీట్స్, ఏరియేటెడ్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటి జంక్ ఫుడ్ ని ఎక్కువగా తినే వాళ్లలో కూడా నీరసం ఎక్కువగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకున్నా అలసటగా ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి. మీరు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఎనర్జీ డ్రింక్స్ లో కెఫీన్ ఉంటుంది. ఇది తాత్కాలిక శక్తినిస్తుంది కానీ త్వరగా అలసిపోయేలా చేస్తుంది. కాబట్టి ఎనర్జీ కోసం ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్స్ మీద ఆధారపడకూడదని అంటున్నారు మన హెల్త్ ఎక్స్పర్ట్స్. మన శరీరంలో మెటాబాలిజం ప్రక్రియ బాగా జరగాలి అంటే మనం సరిపడా ప్రోటీన్ తీసుకోవాలి. ఇది అలసట, నిస్సత్తువను దూరం చేస్తుంది. కానీ మనం తీసుకునే ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే త్వరగా అలసిపోతాం. నీరసం తగ్గించుకోవాలంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానంటే చాలా మందికి ఫెటీగ్, అలసట ఉంటుంది. అది ఎందుకుంటుందో ఏంటో తెలియదు, ఏ పని చేయాలనిపించదు.
మెంటలీ ఆల్సో దే ఆర్ వెరీ ఇనాక్టివ్. ఎప్పుడు చూసినా కాస్త పడుకుందామా అన్న స్థితిలో ఉంటారు. అలాగని మంచి నిద్రపోయి రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి రిఫ్రెష్డ్ గా లేస్తారా అంటే అలా కూడా ఉండదు. నిద్ర సగం సగం పోతారు. అలా లేచాక కూడా అదే నిద్రమైకంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్దామంటే వద్దు అంటారు, ఏదైనా పని చేద్దామంటే వద్దు అంటారు. చేయడానికి బోల్డ్ పని ఉంటుంది కానీ ఏ

0: అని చేయలేరు. ఒక్కసారి పనంతా తమ పైన పడ్డట్టు ఒక బర్డన్ గా ఫీల్ అవుతారు. ఇలాంటివి చాలా కారణాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా దెబ్బతింటుంది, మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. సో ప్లీజ్ అడ్రస్ దిస్ ఇష్యూ ఆఫ్ ఫెటీగ్. బద్ధకం అలసట ఎక్కువగా ఉంటే ఎందుకుందో నిర్ధారించేసుకోండి. చిన్న ప్రాబ్లం కదా అని తోసిపుచ్చుకోకండి. చిన్నపిల్లల కనబడుతుంది కదా, ఏ వాళ్ళ చిన్న అలవాట్లు అనకండి వాళ్ళని. D3 లోపం ఉందా, B12 డెఫిషియన్సీ ఉందా నిర్ధారించండి. ఈ మధ్య చిన్న పిల్లల్లో కూడా D3 అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నాయి. దీనివల్ల బోన్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా అలసటకి కారణం కావచ్చు. Well, dear friends, with all this lovely and very useful information about fatigue and what causes it and how to prevent it and what we have to do, what are the measures to be taken to get rid of that and to overcome it, this is Chetan signing off for today's Vennela program. I'll get back to you in our next program of Vennela. Till then, have a great time. Bye.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522209. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

మీరు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి

ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం. అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగలూరప్ప, ఎల్లమ్మ, నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట ప్రేమించుకుందాంరా చిత్రం కోసం. చిత్ర, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీత సాజిత్ పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: లేపాక్షి కార్యక్రమంలో తర్వాత వినండి.

శ్రీకాకుళం జిల్లా వజ్రప కొత్తూరు మండలం బైపల్లి నుంచి నాగేశ్వరరావు, బండారు తిరుమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, రవి, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, ఇనాయతుల్లా, కోటి రాముడు, పైడితల్లి, నరహరి ప్రసాద్, ఈశ్వర్రావు వీరంతా కోరుతున్న పాట ముత్యాల పల్లకి చిత్రం నుంచి పి సుశీల బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, సాత్విక్ వీరంతా కోరుతున్న పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను కోరుతున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. ఆత్రేయ సాహిత్యం, సంగీతం కేవి మహాదేవన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాత్. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: శ్రోతలు, లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాట వింటున్నారు. తర్వాత వినండి, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట సీతారామ కళ్యాణం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం కేవి మహాదేవన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: కార్యక్రమంలో చివరిగా వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి,

భరత్. వీరంతా కోరుతున్న పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. గీత రచన డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం కేవీ మహదేవన్.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి, డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ, మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్, పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: మీరింతవరకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఏం జరిగినా అంతా మన మంచికే కుమారి సి పద్మావతి గారి కథానిక, ఆ తర్వాత పెద్దల మాట సర్వదా శిరోధార్యం, శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఏం జరిగినా అంతా మన మంచికే కుమారి సి పద్మావతి గారి కథానిక.

అంటూ ఎవరో నన్ను పిలిచినట్టు, అమ్మా ఉషా అంటూ ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూశా. మా ఊరి గుడి పూజారి. పూజారి పలకరింపుతో ఏదో లోకంలో ఉన్న నేను మామూలు స్థితికి వచ్చి గుడి నుండి ఇంటికి బయలుదేరా. అమ్మో, చాలా చీకటి పడిందే అనుకుంటూ కంగారు కంగారుగా ఇంటికెళ్ళా. ఇంట్లోకి అడుగు పెట్టి పెట్టంగానే అప్పటికే నన్ను నానా మాటలు అంటూ మొదలుపెట్టింది మా పిన్ని. నన్ను చూసి ఒక్కసారిగా కొట్టేంత పని చేసింది. కొట్టలేక వస్తున్న కోపాన్ని ఆపుకోలేక, ఎక్కడికెళ్ళావు ఇంత సమయం వరకు, భయం భక్తి లేకుండా తిరిగితే నిన్నేమీ అనరమ్మా, పెంపుడు తల్లిని కదా గాలి కొదిలేసిందని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు. అయినా తప్పు నీది కాదు, మీ అమ్మది, నిన్ను కని నాకు వదిలేసిపోయింది అంటూ మా అమ్మను చీదరించుకుంది. లక్ష్మీ అంటూ గట్టిగా అరిచి కోప్పడ్డాడు మా నాన్న. అయినా మా పిన్ని కోపం ముందు మా నాన్న కోపం ఎంత నీటిపై బుడగలాంటిది. మా పిన్ని చూసిన చూపుకు మా నాన్న నోరు మూసుకున్నాడు. నన్ను వదిలి పరలోకంకు పోయిన మా అమ్మ స్నేహితురాలి పేరు నాకు పెట్టింది. పెద్దవాళ్ళ పేర్లో దేవుని పేర్లో పెడతారు, కానీ స్నేహితురాలి పేరేంటని అనుకుంటున్నారా? మా అమ్మ నాన్నలది ప్రేమ వివాహం. మా అమ్మ స్నేహితురాలే ఇరువురి ఇండ్లల్లో ఒప్పించి వీళ్ళ వివాహంకు కుదిర్చింది. అమ్మాయి పుడితే ఉషా అని పేరు పెట్టాలనుకున్నారంట, అందుకే నాకు ఉషా అని పేరు పెట్టారు. నాకు 10 సంవత్సరాల వయసులోనే అమ్మ చనిపోయింది ఒక ప్రమాదంలో. నాన్నకు మళ్ళీ వివాహం చేసుకునే ఆలోచన లేదు, ఎందుకంటే తన జీవితంలోకి వచ్చే మరో ఆడది నా కూతుర్ని సరిగా చూసుకుంటుందో లేదో అన్న ఆలోచనతో. అయినా పెద్దవాళ్ళు బలవంతం చెయ్యడం వల్ల పెళ్ళికి ఒప్పుకున్నాడు మా నాన్న. మా నాన్న మంచితనం వల్ల, మంచి ఉద్యోగంలో ఉండడం వల్ల రెండిళ్లల్లో రెండో వివాహమైనా పర్వాలేదని అమ్మాయిని ఇవ్వడానికి అభ్యంతరం చెప్పలేదు ఎవరు. బోల్డెన్ని వివాహ సంబంధాలు వచ్చాయి. ఆఖరికి నాన్న తరపు బంధువుల్లోనే ఒక అమ్మాయి నచ్చి కట్న కానుకలు లేకుండానే పెళ్లి చేసుకున్నాడు నాన్న. మా పిన్ని నన్ను మొదట్లో బాగా

చూసుకునేది. అన్ని పనులు చేసేది. నాకు స్నానం చేయించడం దగ్గర నుంచి నిద్రపుచ్చేంత వరకు నా అన్ని పనులు చేసేది. అమ్మ నాకు ఊహ తెలియని వయసులోనే చనిపోవడం వల్ల అమ్మ అంటే ఇలానే ఉంటుంది అనుకున్నాను. కొన్ని నెలలకు మా పిన్ని గర్భవతి అని తెలిసింది. ఈ విషయం విన్న మా బంధువులు చాలా సంతోషించారు. నాకు చాలా సంతోషం వేసింది, ఎందుకంటే నాకు చెల్లో తమ్ముడో ఆడుకోవడానికి వస్తారు కదా అందుకు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మా పిన్ని నీళ్ళ బిందెతో ఇంట్లోకి వస్తూ కాలు జారి కింద పడి గర్భం పోయింది. దెబ్బ గట్టిగా తగలడం వల్ల ఇక మీద పిల్లలు పుట్టే అవకాశమే లేదని డాక్టర్స్ చెప్పారు. ఆ రోజు నుంచి మా పిన్నికి కొంచెం మతి స్థిమితం లేకుండా అయిపోయింది. నన్ను మొదట్లో బాగా చూసుకునే మా పిన్ని ఇప్పుడు చీదరించుకోవడం, మాటిమాటికి కోప్పడడం లాంటివి చేసేది. ఈ ప్రపంచంలో దురదృష్టవంతురాలు ఎవరు అని అంటే నేనే అని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే నేను పుట్టిన 10 సంవత్సరాలకే అమ్మ పోయింది. ఇప్పుడు మా పిన్నికి ఇలా, నాకు చాలా బాధేసింది. మా పిన్ని

అయిపోయింది. నన్ను మొదట్లో బాగా చూసుకునే మా పిన్ని ఇప్పుడు చీదరించుకోవడం, మాటిమాటికి కోప్పడడం లాంటివి చేసేది. ఈ ప్రపంచంలో దురదృష్టవంతురాలు ఎవరు అని అంటే నేనే అని నాకు అర్థమయ్యింది. ఎందుకంటే నేను పుట్టిన 10 సంవత్సరాలకే అమ్మ పోయింది. ఇప్పుడు మా పిన్నికి ఇలా నాకు చాలా బాధేసింది. మా పిన్ని నన్ను ఎప్పుడు దరిద్రురాలా అంటూ తిడుతూ ఉండేది. మా నాన్న మా పిన్ని పరిస్థితిని చూసి అర్థం చేసుకొని ఆయన ఏమీ అనేవారు కాదు. నేను కూడా ఏమీ పట్టించుకునేదాన్ని కూడా కాదు, శ్రద్ధగా చదువుకునేదాన్ని. 10వ తరగతి మొదటి క్లాస్లో పాస్ అయ్యాను. నాన్న చాలా సంతోషించారు. నాకు సైకిల్ కూడా కొనిపెట్టారు రోజూ కాలేజీకి వెళ్ళి రావడానికి. మా పిన్నికి నచ్చలేదు, చదివిన చదువులు చాలే, ఇంటి పట్టునే ఉంటే ఇంటి పని వంట పని నేర్చుకుంటుంది అనేవాడు. కానీ మా నాన్న మా పిన్ని మాటలను పట్టించుకోకుండా నన్ను కాలేజీలో చేర్పించాడు. మా ఊరిలోనే జూనియర్ కాలేజ్ ఉంది, ఆ కాలేజీలోనే నన్ను చేర్పించాడు. నేను రోజు కాలేజీకి వెళ్ళేదాన్ని, శ్రద్ధగా చదువుకునేదాన్ని. మా పిన్ని నా చదువు ఎలాగైనా మార్పించాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది, అయినా అవేమీ పారేవి కాదు. ఇలా ఉండంగానే ఇంటర్ కూడా మండలం స్థాయిలో 1st క్లాస్ వచ్చాను. నన్ను పై చదువులు చదివించడానికి ఒక పెద్ద కాలేజీలో చేర్పించాలని మా నాన్నగారు ఏ కాలేజీలో చేర్పిస్తే బాగుంటుందని వాళ్ళ స్నేహితుల దగ్గర సలహా తీసుకున్నాడు. నన్ను పై చదువులు చదివించడం ఏమాత్రం ఇష్టం లేని మా పిన్ని ఈసారి ఎలాగైనా సరే నాకు పెళ్లి చేయాలని నాన్నకు ఒత్తిడి తెచ్చింది. నాన్న కూడా మా పిన్ని మాట మీరలేక కాదనలేక పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు నాన్న. మా పిన్ని నన్నెప్పుడు చదివి కలెక్టర్ అవ్వాలా అంటూ ఎగతాళిగా మాట్లాడేది. ఆ ఎగతాళి మాటనే నిజం చేయాలనుకున్నా, కానీ నా ఆశలు నిరాశలయ్యాయి. అయినా చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడు నాకు మాట చెప్తూ ఉండేది, అదేంటంటే మనకు ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలంట. నేను కూడా అదే అనుకుని నాన్న పిన్నిళ్ళు మాటలు మీరలేక పెళ్లికి ఒప్పుకున్నా. మా అమ్మ తరపు బంధువుల్లోనే నాకు పెళ్లి సంబంధం కుదిరింది. అదేదో సామెత చెప్పినట్టు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారుగా, అలానే నా పెళ్లి కూడా అనుకోని రీతిలో అయిపోయింది. కొత్త కోడలుగా నేను అత్తగారి ఇంటిలో అడుగు పెట్టాను. తల్లి లేని పిల్లనని చాలా ప్రేమ చూపిస్తున్నారు మా అత్తగారింటి వాళ్ళు. ఈ ప్రేమ నాపై ఇలానే ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు దీపం వెలిగించి చేతులు జోడించి నమస్కరించుకున్నా. నా చదువు మధ్యలో ఆగిపోయిందన్న బాధ ఒక పక్క ఉన్నా వీళ్ళు నాపై చూపే ప్రేమ అభిమానాలు కొంతవరకు ఊరట కలిగించేది. ఒకరోజు మా శ్రీవారు బయటికి వెళ్దాం తయారుగా ఉండు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. నేను మంచి చీర కట్టుకొని తయారయ్యి మా ఇంటి కాంపౌండ్లో ఉన్న కూర్చీలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నా. బైక్ హారన్ కొడుతూ ఉషా రెడీ అయ్యావా రా అంటూ గట్టిగా పిలిచాడు. నేను తయార్ అంటూ ఒక్క పరుగున గేటు వాకిలి తీసుకొని చీర సర్దుతూ సిగ్గుపడుతూ నిల్చున్నా ఆయన ముందు. బైక్ ఎక్కు మళ్ళీ సిగ్గుపడదు గాని అంటూ నవ్వుతూ అన్నాడు. నేను ఒక్కసారిగా ఆ మాటలకు ఉలిక్కిపడి బైక్ ఎక్కి కూర్చున్నా. ఎక్కడికి అని అడగాలనిపించినా భయం బెరుకుతో అడగలేకపోయా. 20 నిమిషాలకి ఏదో కాలేజీ దగ్గర బైక్ ఆపి ఏవో ఫైల్స్ నా చేతిలో పెట్టి లోపలికి వెళ్ళు, బైక్ పార్క్ చేసి వస్తా అన్నాడు. నేను లోపలికి వెళ్లకుండానే తన కోసం గేట్ బయట ఎదురు చూస్తూ నిల్చున్నా. బైక్ పార్క్ చేసి చేతిలో బైక్ తాళాలను ఊపుతూ విజిల్ వేస్తూ నన్ను చూసి వెళ్దామా లోపలికి అన్నాడు. నాకు అర్థం కాక అయోమయం పరిస్థితిలో ఆయన వెనకే నడిచా. మా ఎదురుగా ఫోన్ మాట్లాడుతూ నిలుచున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడ్మిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అని అడిగాడు. ఆయన ఇలాగే కొంచెం ముందుకెళ్ళి అక్కడ అడగండి అన్నాడు. కొంచెం ముందుకెళ్ళాము. అడిగే పనే లేకుండానే అడ్మిషన్ జరుగు ఆఫీస్ అంటూ అక్కడ ఒక పేపర్పై రాసి నోటీస్ బోర్డులో అతికించి ఉంది. నేను మా అమాయకంగా ఎవరిని చేర్పించాలి కాలేజీలో అన్నా. ఎవరినో చేర్పించడానికి నిన్ను ఎందుకు పిలుచుకొని వస్తాను అని అన్నాడు. నేను అలిగినట్టు ముఖం పక్కకి తిప్పుకున్నా. నవ్వుతూ ఎవరినో చేర్పించడానికి నేనెందుకు వస్తాను, నిన్ను చేర్పించడానికే అన్నాడు. నన్నా నాకు పెళ్ళయిందిగా అంటూ తలదించుకున్నా. తలదించుకునేంత తప్పు నువ్వేమీ చేయలేదే అన్నాడు. అయినా పెళ్ళైన ఆడవాళ్ళు చదువుకోకూడదని ఏమైనా ఎక్కడైనా ఉందా? ఉన్నా పర్వాలేదు, దానితో నాకు పట్టింపు లేదు. నా భార్యను నేను చదివిస్తాను, అది నా ఇష్టం అన్నాడు. నేను 2 చేతులు ఎత్తి మొక్కాను. నేను దేవుణ్ణి కాదమ్మా అన్నాడు. నా దృష్టిలో నువ్వే నా దేవుడివి,
మా నాన్నగారు నన్ను పై చదువులు

0: చదివించాలనుకున్నారు. కానీ మా పిన్ని బలవంతం చేయడం వల్ల నా పెళ్లి చేశాడు. మధ్యలో ఆగిపోయిందనుకున్న నా చదువు మళ్ళీ మొదలవుతుందని అనుకోలేదు. అంత ఒక కలలా ఉంది అన్నాను. హా, ఆకలే నిజమయ్యిందిగా ఇప్పుడు. ఇక మీదట నువ్వు ఏ కల కన్నా అది నిజం చేస్తా, భర్తగా అది నా బాధ్యత అన్నాడు. కాలేజీలో చేరి 3 సంవత్సరాలు అవుతున్నా నాకు మాత్రం 30 రోజుల్లా అనిపించాయి. కళ్ళు మూసి తెరిచేలోపు ఇట్టే గడిచిపోయాయి రోజులు. నా డిగ్రీ చదువు అయిపోయి నా డిగ్రీ పట్ట నా చేతికి వచ్చింది. ఇంతలో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన కూడా వచ్చింది. చాలా సంతోషం వేసింది. బాగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా. ఇదే మాట మా శ్రీవారితో చెప్పా. చదువుకో, నువ్వు ఎంత చదివితే అంత చదివిస్తా అన్నాడు. మంచి కోచింగ్ సెంటర్లో కూడా మాట్లాడి వచ్చాడు. కానీ నేను ఇంట్లోనే ఉంటూ చదువుకుంటా అని నా అభిప్రాయాన్ని నేను చెప్పా. సరే నీ ఇష్టం అంటూ నాకు కావలసిన బుక్స్ మెటీరియల్స్ ఆయనే తీసుకొచ్చి ఇచ్చాడు. నేను శ్రద్ధగా చదువుకుంటూ ఉన్నా. మా అత్త మామగారులు కూడా నేను చదువుకోవడానికి వాళ్ళు ఎంతగానో తోడ్పడ్డారు. నేను పొద్దుపోయే వరకు చదువుతూ ఉంటే నాకు టీ కాఫీలు చేసిచ్చేది మా అత్త. నేను ఏదైనా పనిలో ఉంటే మా మామయ్య గారు నా బుక్స్ పట్టి చదివి వినిపించేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా పోటీ పరీక్ష సమయం రానే వచ్చింది. పోటీ పరీక్ష బాగా రాశాను. అందరూ ఊహించిన విధంగానే నేను ఐఏఎస్ పాస్ అయ్యాను. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. నేను ఉంటున్న మా సొంత ఊరికే జిల్లా కలెక్టర్గా రావడం మా కుటుంబంలో అందరినీ సంతోషంలో ముంచివేసింది. ఈ సంతోషం ఇలా ఉండగా ఇంకొక సంతోషకరమైన విషయం, అదేంటంటే నేను అమ్మను కాబోతున్నా. చనిపోయిన మా అమ్మ నా కడుపున పుట్టాలని, ఆ పాపను తీసుకెళ్లి మా పిన్నీకు ఇవ్వాలని ఉంది. అమ్మ ఎప్పుడూ చెప్పేది, ఏం జరిగినా అంతా మన మంచికే అని. నా జీవితంలో కూడా అంతా నా మంచికే జరిగింది.
1: మీరింతవరకు ఏం జరిగినా అంతా మన మంచికే కుమారి సి పద్మావతి గారి కథానిక విన్నారు. ఇప్పుడు విందాం ఒక పాట.

0: నగరాని.
1: నేటి యువత
2: ఇప్పుడు వినండి. పెద్దల మాట సర్వదా శిరోధార్యం, శ్రీ మునీంద్ర గారి ప్రసంగం.
1: నేటి యువత చాలా చురుకుదనంతో అన్ని రంగాల వైపు మొగ్గు చూపుతూ అచంచల దీక్షా పట్టుదలతో తాను ముందుకెళ్తూ తన కుటుంబం, తన సమాజం, తన దేశం యొక్క అభివృద్ధిలో తన వంతు కృషిని అవిరళంగా అందిస్తున్నారన్నది అతిశయోక్తి కాదు. అయితే నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తల మునకలైన యువత పెద్దల మాటలను పెడచెవిన పెట్టడం, పెద్దల పట్ల, గురువుల పట్ల గౌరవం, వినయ విధేయతా భావాలు సక్రమంగా ప్రదర్శించలేదన్నది నగ్న సత్యం. ఇది ఏమాత్రం తగ్గకుండా యువత ప్రవర్తించినట్లయితే మనం మరింత ముందుకు సాగగలం అనుట జగమెరిగిన సత్యం. పెద్దలను గౌరవించుట అనేది ఒక బృహత్ కార్యం. వారిచ్చే ఉచిత సలహాలు, బాధ్యతాయుతమైన సూచనలు మనం తూచా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందరో పెద్దల, గురువుల సమూహంతో యువత అడుగడుగునా మంచిగా, కలుపుగోలుతనంగా ఉండి వారిచ్చు అమృత భాండాగార వాక్కులను అనుసరించి ప్రవర్తించాలి. తల్లిదండ్రుల, గురువుల, అమ్మమ్మల, తాతయ్యలు, ఇలా వయస్సులో పెద్దలెవరైనా సరే వారి ఆలోచన విధానాలు మనపై వేసి ముందుకు వెళ్లమని సూచిస్తే ఉడుకు రక్తంతో ఉప్పొంగిపోతూ క్షణికావేశంతో తిరస్కరించటం నేటి యువతకు పరిపాటిగా మారుతోంది. ఉదాహరణకు అంతర్జాలం, చరవాణి, ఇంటర్నెట్, సెల్ఫోన్. నేడు చరవాణి ప్రతి ఒక్కరికి నిత్యావసరంగా మారింది. అయితే దీన్ని ఫేస్బుక్, వాట్సప్, టిక్టాక్లను విచ్చలవిడిగా ప్రయోగిస్తూ అసాంఘిక కార్యక్రమాలను యథేచ్ఛగా వాడుతూ మొత్తం సమాజం తలదించుకునేలా చేస్తూ మానవత్వ విలువలను తుంగలో తొక్కి క్రమశిక్షణకు తూట్లు పొడుస్తూ విధి నిర్వహణకు అంతరాయాన్ని కల్పిస్తూ వీటికే పెద్దపీట వేస్తున్నారు అన్నది నగ్న సత్యం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమంగా వినియోగిస్తే ఆకాశమంత వృద్ధిని సాధిస్తాం, లేదంటే అది మనల్ని అధపాతాలోనికి తొక్కేస్తుంది. అవి ధన, మాన, ప్రాణాలను, జీవన భృతిని సైతం ప్రశ్నార్థకంగా మారుస్తుందనుట నేడు మనం కోకొల్లలుగా చూస్తున్నాం కదా. హంస నీళ్లను, పాలను వేరు చేసినట్లు మంచిని గ్రహించి చెడును త్యజించాలి. అతి సర్వత్రా వజ్రయత్ కాదా మరి? కావున నీ ఆలోచనకు వారి సలహాలను జోడించి ముందుకు సాగాలి. పెద్దల సలహాలు యువత భవితకు బంగారు బాటను వేయటానికే గాని మరొకదానికి కాదు అని చెప్పక తప్పదు. నేటి యువత వయస్సుకు సరిపడా సదాలోచన చేయగల నేర్పరి కాదు. అలాంటి తరుణంలో పెద్దలను ఆశ్రయించి వారి అమూల్య సలహాలను అడిగి తెలుసుకొని దానికనుగుణంగా మనం ముందుకు సాగడానికి అవి సువర్ణ అవకాశం కాగలవు. వారు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది తమకు ఇష్టం లేకపోతే సున్నితంగా వారికి సలహా ఇచ్చి ఒప్పించి తమ అభిప్రాయాలను వెలువచ్చి దానికి తగిన కృషిని నేను చేస్తానని పెద్దలను ఒప్పించాలి. అడగందే అమ్మైనా పెట్టదు కదా. కానీ యువత కోరిక తీరలేదని ఎలాంటి అఘాయిత్యానికి చోటివ్వరాదు. కొన్ని సందర్భములలో కొన్ని కోరికలు తీర్చుకొనుటకు సాధ్యం కాదు. ఉదాహరణకు మామూలు సౌకర్యం గల సెల్ఫోన్తో సరిపెట్టుకొనక విలాసమునకు అవకాశమిచ్చు స్మార్ట్ ఫోన్స్ కావాలనే కోరిక సమర్థనీయం కాదు. అది కొనిపెట్టనిచో యువత క్రోధమునకు గురి అవుతున్నది. కామము క్రోధమునకు, క్రోధము సర్వనాశనముకు దారితీయును. ఒక యువకుడు ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపుతాడు, తండ్రేమో మెడిసిన్ చేయమంటాడు. అంతటితో వారిరువురు ఎవరికి వారు భీష్మిచ్చుకుంచుంటే ప్రయోజనం శూన్యం. ఇందులో ఇరువురి ఆలోచనలు సరైనవే కానీ

తండ్రి మాట గౌరవించి ఆ విధంగా విద్యనారంభించి పూర్తి చేయడం కొడుకు బాధ్యత. దాంతో కొడుకు సంస్కారవంతుడని ఆ తండ్రికి హద్దులు దాటిన ఆనందం కలుగుతుంది. వయసు మీరిన తల్లిదండ్రులను అవసాన దశలో వారికి అవసరమైన కూడు గూడు గుడ్డలకు ఏలోటు రాకుండా చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల స్థానం ఇహపర లోకాలలో ఉన్నతమైనది. తైత్తరీయోపనిషత్తులోని మాటలు వినండి, మాతృదేవోభవ పితృదేవోభవ. కావున తల్లిదండ్రులను గౌరవించడం, వారి అడుగుజాడల్లో నడవడం, వారిని చివరి వరకు సంతోషంగా చుచ్చుకోవడం యువత ప్రథమ కర్తవ్యం. ఇంకా వారి ఆలోచన సరళిని, వారి యొక్క మార్గదర్శకత్వాన్ని స్వీకరించినట్లయితే ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతాము. నేటి యువత నేను సరైన మార్గంలో పయనిస్తున్నాను అన్న ఒకే ఒక్క వెలుగు దీపాన్ని చేబూని ముందుకు సాగుతున్నాడన్నది, భ్రమలో ఉన్నాడన్నది నగ్న సత్యం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న మాట వారి దురాలోచనకు పరాకాష్ఠగా నిలుస్తోంది. పెద్దల మాట సద్దెన్నమ్మూట అన్నట్లు వారి యొక్క సలహాలు సహకారాలు ప్రగతికి మార్గదర్శక సూత్రాలు. యువత ఆలోచన వెలుగుకు తల్లిదండ్రుల సలహాలు తోడైతే యువత అభివృద్ధి అంచులను అనతి కాలంలో చేరుకొని తాను తన చుట్టూ ఉన్న సమాజం అభివృద్ధి పదంలో పయనించక తప్పదు. ఈనాడు అనేక వర్గాలకు చెందిన వృద్ధాశ్రమాలు అక్కడక్కడా వెలిశాయి. ఇది అత్యంత బాధాకరం. కారణం ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం నేటి యువత అంతరాత్మకు వదిలేస్తున్నాను. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోయినట్లు మేధావులైన యువత ధనాశతోనూ నాగరికత మోసుతోనూ బాహ్య ఆర్భాటాలతోనూ వలసపోతూ వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి వారి కష్టాలకు కారణమవుతున్నారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం జన్మజన్మలకు తీర్చుకోలేనిది. వేదవ్యాసుడు తల్లిని అద్భుతంగా వర్ణిస్తూ నాస్తి మాతృ సమాప్రియా అనగా తల్లితో సమానమైన నీడ కానీ సద్గతి కానీ ఆపదల నుండి కాపాడేది కానీ ప్రియమైన వస్తువు కానీ లేవు అని అర్థం. తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసిన వినాయకునికి ప్రథమ ఆరాధ్య స్థానం, విఘ్నాలకు అధిపతి స్థానం దక్కింది. అదేవిధంగా భక్త పుండరీకుడు, శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల సేవలో చూపిన భక్తి భావాలు నేటి యువత ఆచంద్రార్కం గుర్తుంచుకోవలసిన చరిత్ర కలిగిన వారు. జన్మనిచ్చి బ్రతుకును చూపిన తల్లిదండ్రులను అగౌరవపరిచి నైతిక బాధ్యతను మరచిన యువత పుట్టుకొక కారణం మేమేనా అని తల్లిదండ్రులు తల్లడిల్లి పోవడానికి నేటి యువత సమాధానం చెప్పక తప్పదు. ఈ విషయాన్ని యువత గమనించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తల్లిదండ్రులను ఆదరించి అభిమానించాలి. మన హక్కులను మనం కాపాడుకున్నట్లు బాధ్యతలను కూడా గుర్తెరిగి ప్రవర్తించినప్పుడు మనకు మనమే సాటి అనుట అతిశయం కాదు. అప్పుడే యువతకు గర్వకారణం, గుర్తింపు కూడా. తల్లిదండ్రుల అనుభవ సలహాలను అడిగి తెలుసుకొని ముందుకు సాగడం చీకటిలో జ్యోతిని మన చేతిలో ఉంచుకోవడం వంటిది. ఠాగూర్ గారన్నట్లు ఒక వెలుగుతున్న జ్యోతి ఎన్నో జ్యోతులను వెలిగించగలదు. నేటి యువతరం తల్లిదండ్రులను అన్ని విధాలా గౌరవించి అవసాన దశలో వారికి అండగా నిలిచి సంపూర్ణ మనశ్శాంతిని అందిస్తే రాబోయే నీ తదనంతరం వారసులు అలాంటి గౌరవ మర్యాదలు నీకు అందిస్తారనుట వేరే చెప్పనవసరం లేదనుకుంటాను. నేటి యువతే రేపటి పెద్దలు కాబోయే తల్లిదండ్రులు. కావున యువత నేటి నుంచే కాదు ఈ క్షణం నుంచే తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి జీవితాలలో చిగురు ఆశలు చిగురింపచేసి అవి కార్యరూప వృక్షాలై, వటవృక్షాలై, మహావృక్షాలై చల్లనైన గౌరవం అన్న పువ్వులు పూయటానికి యువతరం అహర్నిశలో ప్రయత్నించటానికి నేడే అంకురార్పణ చేయాలి. అప్పుడే

0: సంస్కారపూర్ణమైన జాతి ప్రగతి మార్గం వైపు పయనించగలదు. దానికి సంస్కారవంతమైన యువత రావాలి, మారాలి. అది మీరే కావాలి, మీరే పునాదులు వేయాలి. చివరిగా ఒక్క మాట చెప్తాను. ఈనాటి యువత మనస్సుల మీద పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. కొత్తను ఆచరించు, ఆస్వాదించు, తప్పు కాదు. అది మన సంస్కృతి సంప్రదాయాలకు ముప్పు కారాదు. పాత రోత కొత్త వింత కదా. తల్లిదండ్రులను మనం గౌరవించుట అన్న బాధ్యతను విధిని ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లా మనం నెమరు వేసుకుంటూనే ఉండాలి. తదనుగుణంగా ప్రవర్తించాలి. ఈ శ్లోకాన్ని పరిశీలించండి. మాతరం పితరం చైవ ప్రత్యక్ష దేవతా భవేత్ మత్వా గృహీణి సేవేత సదాసర్వ ప్రయత్నతః. తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు. వారిని సేవించి పూజించుటే ప్రథమ కర్తవ్యం అనే అర్థాన్ని ఇస్తుంది. యువతరమా మేలుకో, నీ బాధ్యతలు తెలుసుకో. యువతరమా మేలుకో, నీ బాధ్యతలు తెలుసుకో. సర్వే జన సుఖినో భవంతు.
1: మీరింతవరకు పెద్దల మాట సర్వదా శిరోధార్యం శ్రీ బి మునీంద్ర గారి ప్రసంగం విన్నారు. యువవాణి కార్యక్రమంలో చివరిగా వినండి ఒక పాట.

ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పరుల కోసం పాటుపడని లలిత గీతం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుండి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు అహ్మదాబాద్లో వెల్స్పన్ వరల్డ్ ఇండియా గ్రూప్ సీఈఓ నితిన్ జైన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ విశాఖలో వెల్స్పన్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా సంస్థను ఆహ్వానించారు. అలాగే కాకినాడలో టెక్స్టైల్స్, లాజిస్టిక్స్, డిఐ పైపుల తయారీ, పైప్ కోటింగ్ యూనిట్, గ్రీన్ అమ్మోనియా తయారీ యూనిట్లను ఏర్పాటుకు వీలుగా వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెల్స్పన్ సీఈఓ నితిన్ జైన్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సంస్థ రాష్ట్రంలోని కర్నూలు, కడపలో 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నిర్వహిస్తోందని, కాకినాడ శ్రీకాకుళం గ్యాస్ పైప్లైన్ రిలయన్స్ కేజీ D6 పైపుల కోసం సరఫరా చేస్తోందని తెలిపారు. మంత్రి లోకేష్ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆయన తెలిపారు. ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన 2026-27 ఖరీఫ్ ధాన్యం సేకరణ రాష్ట స్థాయి సన్నద్దత సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తమది సంపూర్ణ రైతు ప్రభుత్వమని, వారికి న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతులకు రవాణా ఛార్జీలను వెంటనే చెల్లిస్తామని, గోనె సంచుల కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యమని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ధాన్యం సేకరణ అంచనాలు పెంచుతామని తెలిపారు. రాష్ట్రంలో సమృద్దిగా 3 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉండడంతో ధాన్యం దిగుబడి పెరిగే అవకాశముందన్నారు. వైద్య సేవలను అనుసంధానం చేసే సంజీవని కార్యక్రమాన్ని వచ్చే 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన ధర్మవరం నుంచి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన 71 ఆరోగ్య రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రథాల్లో 41 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని, సాధారణంగా 3 నుంచి 5 వేల రూపాయల వరకు ఖర్చయ్యే పరీక్షలను కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. డయాబెటిస్, రక్త పరీక్షలు, కిడ్నీ, కాలేయం తదితర పరీక్షలు ఇందులో ఉంటాయన్నారు. వ్యక్తిగత వైద్య వివరాలను డిజిటల్గా నమోదు చేసే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నామని, రక్తపోటు, రక్తంలో చక్కెర, రక్త గ్రూప్, తీసుకున్న చికిత్స, వాడుతున్న మందులు వంటి వివరాలు ఇందులో నమోదవుతాయని మంత్రి వివరిస్తూ, రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పల్నాడు జిల్లా కేసానుపల్లి వద్ద జాతీయ రహదారి 167A 2వ దశ 4 వరుసల విస్తరణ పనులకు ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 387 కోట్ల రూపాయలతో భూసేకరణ చేపట్టి 2 ఏళ్లలో జాతీయ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భూసేకరణకు సంబంధించి రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైవే పూర్తయితే నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని, పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది.

0: చేస్తుందని తెలిపారు. అనంతరం పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, నక్కరికల్లు చిలకలూరిపేట రహదారి హైదరాబాద్ నుంచి చీరాల వరకు కనెక్టివిటీ కల్పిస్తూ 4 జిల్లాలను అనుసంధానిస్తుందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ప్రజాసేవ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప్ అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వ్యాపార యజమానులను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, వారిని అధిక వడ్డీల బారి నుంచి రక్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ముద్రా యోజన పీఎంఎంవై పథకాన్ని ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో ప్రారంభించింది. సూక్ష్మ చిన్న సంస్థలకు పూచీకత్తు లేని రుణాలను అందించడం ద్వారా వారికి నిధులు సమకూర్చడం, తయారీ, వాణిజ్యం, సేవలు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఆదాయాన్నిచ్చే కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గడిచిన 11 సంవత్సరాల కాలంలో ఈ పథకం కింద 57.79 కోట్లకు పైగా రుణ ఖాతాల ద్వారా 40.07 లక్షల కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేయబడింది. అలాగే తొలిసారిగా పారిశ్రామికవేత్తలుగా మారిన 12 కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ రంగంలోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా శిశు, కిషోర, తరుణ్, తరుణ్ ప్లస్ అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్దిదారులలో 60-68% మంది ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు చేరువ కావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో ఈ పథకం ఘన విజయం సాధించింది. పీఎం ముద్రా యోజన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో మాట్లాడుతూ, అనే 4 విభాగాల కింద రుణాలను పొందవచ్చు. మొత్తం రుణ లబ్ధిదారులు 60-68% ఉన్న మహిళా పారిశ్రామిక
1: యోజన కో బల్ దియా. इससे महिलाओं सहित उन वर्गों को छोटे छोटे बिजनेस के लिए लोन लेना आसान हुआ. इन लोगों के पास बैंकों को देने के लिए कोई गारंटी नहीं होती. ऐसे में सरकार ने खुद उनकी गारंटी ली. मुद्रा योजना से अभी तक 24 लाख करोड़ रुपये से अधिक के लोन दिए जा चुके हैं.
0: మహిళల సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాల్సిన అవసరం ఉందని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలి జేఎంజే మహిళా కళాశాలలో మహిళల మానసిక ఆరోగ్యంపై ఈరోజు నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కుటుంబం, విద్య, ఉద్యోగం, సామాజిక పరిస్థితులు వంటి వివిధ అంశాలు మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. మానసిక సమస్యలను దాచిపెట్టకుండా వాటిని గుర్తించి అవసరమైన సమయంలో నిపుణుల సహాయం తీసుకునేలా మహిళలకు, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి వివిధ అనుమతుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ అధికారులను ఆదేశించారు. నగరంలో ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల సమస్యలు, పెండింగ్ అనుమతులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రాధాన్యత కలిగిన కంపెనీలు, ప్రాజెక్టుల అనుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి

0: లోకేష్ అహ్మదాబాద్లో వివిధ సంస్థల అధిపతులతో సమావేశమై రాష్టంలో పరిశ్రమల ఏర్పాటుకు విజ్ఞప్తి చేశారు. సంజీవని కార్యక్రమాన్ని వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం ప్రసారమవుతుంది. 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారిచే ఎరుగల సాని ఘట్టం చెంచు నాటకం వింటారు. 7:45 దార్శనిక భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రీమతి నీరుగంటి మారెక్క బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు జానపద సంగీత కార్యక్రమంలో. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె హనుమేష్ గారి గానం వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడలపై రోజువారీ ముఖ్యాంశాలు వింటారు. 10:20 ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. శ్రోతలకు ఒక ప్రకటన. 2027-28 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి మరియు 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో పూరించుకోవచ్చు. 9వ తరగతి విద్యార్థుల కోసం ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో సంప్రదించవచ్చు. https://cbseitms.nic.in/2026. 11వ తరగతి విద్యార్థుల కోసం https://cbseifsms.nic.in/2026 నందు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. ఎంపిక పరీక్ష 2027 April 10 నిర్వహించబడుతుంది. ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అనంత శయనం అయ్యంగార్ గానం చేసిన వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30 డాక్టర్ జి పవనకుమారి గారు వినిపించిన వినిదగ మాట. 6:35 సేద్య శుద్ధులు కార్యక్రమంలో ఒక్క సాగులో యాజమాన్యం ఈ అంశం గురించి అమరాపురం మండలం హలకూరు రైతు సేవా కేంద్రం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీ జి రంగనాథ్ గారు అందించే వివరాలు వింటారు. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచనాలోచనం రచన డాక్టర్ ఎల్లా ప్రగడ మల్లికార్జునరావు 4వ భాగం వింటారు. ఆ తర్వాత మన ప్రపంచం ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ రచన ఎం మనోహర్. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. తొమ్మిదింటిలా.

ముప్పై నిమిషాలకు ఏకచిత్రగానం శీర్షికన మాస్ మూవీ మేకర్స్ వారి బేబీ చిత్రం నుంచి పాటలు వింటారు. పది గంటలకు వసుదైక కుటుంబం వింటారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్త విభాగం. 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు. 2:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పోక్స్పో చట్టం గురించి న్యాయవాది శ్రీమతి జి పద్మజ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. 6:00 లలిత గీతం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు వింటారు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో మామిడిలు సంరక్షణ, న్యూజివీడు మామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు గారి ప్రసంగం వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ కేవి మహీధర్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:15 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:40 సినిమా పాటలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సరోజమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాలు వింటారు. 10:20 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా విందాం పెళ్లి సంబంధం చిత్రం కోసం పి సుశీల బృందం పాడిన పాట, కొసరాజు సాహిత్యం, సంగీతం పెండియాలా.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేవిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: కార్యక్రమంలో తర్వాత ఏమండి, పోస్ట్ మ్యాన్ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ బృందం పాడిన పాట, శుద్ధాల ఆసక్తి తేజ గీతం, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

రాజు రాణుల ప్రేమ పురాణం, రాజమహేంద్రపు కోట రహస్యం, మేఘాలలో మేఘాలతో రైతుల చాటున భద్రం చేసి గమ్యం చేర్చిన వార్త విహారి పావుర మేరా స్పీడు పోస్ట్ మ్యాను, దాని వారసుడేరా నెట్టి పోస్ట్ మ్యాను.

మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరం అయితే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.

0: మీరు విన్న పాట ఊర్మిళ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. అది గీత రచన భువనచంద్ర, సంగీతం విద్యాసాగర్.
1: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్ మీ దగ్గరలోని బ్రాంచ్ని ఈ రోజే సందర్శించండి.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
0: పసివాడే ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వినండి. వెటూరి సాహిత్యం, సంగీతం చక్రవర్తి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి. మీ అవసరం ఏదైనా అసలు చింతపడకండి. డబ్బే అవసరమైతే కోశమట్టం ఫైనాన్స్ ఆఫర్ చేస్తుంది. తక్షణమే మీ బంగారానికి నిజమైన విలువ. మేమిస్తున్నాం మీ విలువైన బంగారానికి బెస్ట్ ప్రైస్. పెరుగుతున్న నమ్మకం కోశమట్టం ఫైనాన్స్.
1: కార్యక్రమంలో తర్వాత వినండి, ప్రేమతో రా చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత బృందం పాడిన పాట వినండి.

0: మీకు గోల్డ్ లోన్ అవసరమైతే ఇండియాలో అత్యంత సురక్షితం మరియు స్పష్టమైన కోశమట్టం ఫైనాన్స్ నుండి సులభంగా లోన్ పొందొచ్చు. కోశమట్టం ఫైనాన్స్, మీ దగ్గరలోని బ్రాంచ్ ని ఈ రోజే సందర్శించండి.
1: మీరు వింటున్న పాట పెళ్లి కానుక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శుభ పాడిన పాట. అది గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం విలువలు పడిపోతే ఒక లలిత గీతం.

విలువలు పడిపోతే లలిత గీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 7:05 కావస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలను సూచిస్తూ వాతావరణ శాఖ ఆరెంజ్ రంగు హెచ్చరికను జారీ చేసింది. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఈ కార్యక్రమం వలన భారత్లోనే తయారీలు పెరిగాయని, దేశంలో పెట్టుబడులు పెరిగాయని, దేశం నుండి ఎగుమతులు పెరిగాయని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ఈ మార్పు కనిపిస్తుందని, దేశ ఎదుగుదల వృద్ధికి తోడ్పడే మౌలిక సదుపాయాలు, సంస్థలు, నవీన కల్పనల అభివృద్ధికే ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అని అన్నారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనకు 8 ఏళ్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్కు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆరోగ్యమంతన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంతన్ జన ఆరోగ్య యోజన కారణంగా 90% క్యాన్సర్ కేసులకు 30 రోజుల్లోనే చికిత్స ప్రారంభమవుతుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయబడుతుందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కేర్ను బలోపేతం చేయడం కొనసాగిస్తుందని, పౌరులకు మరింత రోగి కేంద్రీకృత సేవలను అందించడానికి సాంకేతికతను ఉపయోగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ 2 పథకాల కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవార్డులను ప్రదానం చేశారు. భారతదేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య హామీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రిజిస్ట్రీ మొబైల్ యాప్, సెక్యూర్ డేటా ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ను కూడా మంత్రి ప్రారంభించారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్రాల సీనియర్ నాయకులు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు, బీమా సంస్థలు, రంగ నిపుణులు పాల్గొన్నారు. వీరంతా ఈ కార్యక్రమాల కింద సాధించిన పురోగతిని సమీక్షిస్తూ భారతదేశ ఆరోగ్య వ్యవస్థ పరివర్తన తదుపరి దశపై చర్చిస్తున్నారు. అత్యంత వెనకబడిన దేశాలతో ఉన్న దృఢమైన భాగస్వామ్యాన్ని భారతదేశం పునరుద్ఘాటించింది. న్యూయార్క్లో జరిగిన 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాలు కార్యదర్శి సుధాకర్ దలేలా అత్యంత వెనుకబడిన దేశాల వార్షిక మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన దేశాలు సుస్థిరంగా, తిరుగులేని విధంగా అభివృద్ధి పథం నుండి బయటపడడానికి అందుబాటులో ఉండే ఆర్థిక సహాయం, స్థానిక ఉత్పత్తుల పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, సాంకేతిక భాగస్వామ్యాలు అవసరమని మంత్రి పిలుపునిచ్చారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్, ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద నివారణ కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన సమ్మిళిత విపత్తు వాతావరణ స్థితిస్థాపకత అనే అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి దలేలా ప్రసంగిస్తూ, భారతదేశ పటిష్టమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రమాద ఆధారిత మౌలిక సదుపాయాలు, విపత్తు సంసిద్ధతతో పాటు విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, భారత్ ఆసియా సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ముందస్తు హెచ్చరికలను సకాలంలో చర్యలుగా మార్చాల్సిన అవసరాన్ని తెలుపుతూ 2030లో 4వ ఐక్యరాజ్యసమితి ప్రపంచ విపత్తు ప్రమాద నివారణ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం చేసిన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. దేశం నేతృత్వంలోని అనుసరణ కోసం ఊహించదగిన ఆర్థిక సహాయం అందించాలని, ఇచ్చే ఆర్థిక

సహాయం బలహీన దేశాలు వర్గాలపై రుణభారాన్ని పెంచకుండా వారిని సంరక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరి సహకారం భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్ కింద వారణాసి నుంచి వడ్నగర్ వరకు యాత్ర చేస్తున్న సేవాయాత్రికులతో వర్చువల్గా జరిపిన సంభాషణలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన విలువలను వడ్నగర్ అందించగా కాశీ ఆ విలువలకు సేవ అనే అసంఖ్యాకమైన రంగులను అద్దిందని ప్రధానమంత్రి అన్నారు. యువత కూడా సేవ అనే అనేక రంగులతో ఈ యాత్రను సుసంపన్నం చేస్తున్నందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. గత 12 ఏళ్లలో భారతదేశంలో నగరాలకు గ్రామాలకు మధ్య అంతరం గణనీయంగా తగ్గిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడగా దేశంలోని మహిళల్లో ఆత్మనిర్భరత కూడా పెరిగింది. ఈరోజు పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి అని మోదీ పేర్కొన్నారు. పండిట్ ఉపాధ్యాయ అందించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం మరియు సంభాషణ అనే 7 సూత్రాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సేవాస్ఫూర్తితో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చూపిన మార్గాన్ని అనుసరించడం ప్రతి బీజేపీ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు. ఈరోజు గౌహతిలోని శ్రీమంత శంకర్దేవ కళాక్షేత్రంలోని బనికంఠ కాకతి ఆడిటోరియంలో మేరా యువ భారత్ కామ్రూప్ మెట్రో ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే వందే మాతరం శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన సందర్భంగా యువజన సంక్షేమ క్రీడల శాఖ మంత్రి బిశ్వజిత్ దైనరి యువత స్వయం సమృద్ధి సాధించి సమర్థులైన వ్యక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. కేవలం బహుమతులు గెలుచుకోవడం కోసమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, సమాజ పురోగతికి దోహదపడడానికి కూడా క్రీడలను కొనసాగించాలని ఆయన అన్నారు. 24 నుండి 30 వరకు జరుగుతున్న ఈ శిబిరంలో అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి సుమారు 150 మంది యువకులు పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పేందుకు సాంప్రదాయ నృత్య సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక మార్పిళ్లు, దేశభక్తి కార్యక్రమాలు, రాజ్యాంగ అవగాహన కార్యక్రమాలు, యువతతో సంభాషణలు వంటివి ఉంటాయి. ఈ కార్యక్రమానికి క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ డైరెక్టర్ అంకుర్ బరాలి, అస్సాం కామరూప్ మెట్రో మేరా యువ భారత్ డైరెక్టర్ దీనబంధు సహా కూడా హాజరయ్యారు. ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్ కేటగిరీల్లో భారత్కు కాంస్య పథకం సాధించింది. సెమీఫైనల్స్లో చైనీస్ జోడి వాంగ్ చుక్విన్ సన్ ఇంక్షాతో తలపడిన భారత్ జోడి దియా చితాలే మనుషా 0-3 తేడాతో ఓడిపోయారు. ప్రపంచ ర్యాంకింగ్లో 8వ స్థానంలో ఉన్న భారత్ జోడి క్వార్టర్స్లో ప్రపంచ ర్యాంకింగ్స్లో 4వ స్థానంలో ఉన్న హాంకాంగ్ జోడి వాంగ్ టింగ్ డూఓయీ కెంపై 3-1 తేడాతో గెలిచి సెమీస్కి చేరుకున్నారు. ఈ టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఇది భారత్కి 2వ పథకం కాగా 2018 ఆసియా క్రీడల్లో శరత్ కమల్, మణికా బాత్రా జోడీ దేశానికి తొలిసారిగా కాంస్య పథకాన్ని అందించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూయార్క్లో తన జమైకా సహచరి కమీనా జాన్సన్ స్మిత్, ఘనా విదేశాంగ మంత్రి శామ్యూల్ జగుట్చెడో అబ్లాక్వా, సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బౌవా, ఈస్ట్ వెస్ట్ సెంటర్ అధ్యక్షురాలు సెలెస్ట్ క్యాండ్స్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ప్రపంచం కేవలం 2 ఎంపికలకే పరిమితం కాదని, దేశాలు తమ ప్రయోజనాలు, విలువలు, విశ్వాసం ఆధారంగానే తమ నిర్ణయాలు తీసుకుంటాయని చర్చించినట్లు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలు వాస్తవాలను ప్రతిబింబించేలా సంస్కరణల ఆవశ్యకతను గుర్తిస్తూనే ఐక్యరాజ్యసమితి అనివార్యమని కూడా వారు అంగీకరించారు. భౌగోళిక, రాజకీయ విభజన, సంఘర్షణలు, వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి మరియు సాంకేతిక అంతరాయం వంటి పరిస్థితుల మధ్య కూడా గ్లోబల్ సౌత్ వాణికి ప్రాధాన్యత కొనసాగుతుందని డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతిపాదిత ఈపీఆర్ రియాక్టర్ల ఏర్పాటుపై భారత్, ఈడీఎఫ్ మధ్య కొనసాగుతున్న సహకారాన్ని సమీక్షించేందుకు విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ ఈరోజు న్యూఢిల్లీలో ఫ్రాన్స్కు చెందిన ఈడీఎఫ్ గ్రూప్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బెర్నార్డ్ ఫోంటానాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈపీఆర్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, అణురంగానికి సంబంధించిన భారతదేశ నియంత్రణ సంస్కరణలు, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులపై సహకారం మరియు పటిష్టమైన పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. భారీ స్థాయి స్థానికీకరణ కోసం భారతదేశంలో ఒక పర్యావరణ వ్యవస్థను, సరఫరా గొలుసును నిర్మించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల గురించి ఈడీఎఫ్ భారత పక్షానికి తెలియజేసింది. అలాగే బహుళ అణు రియాక్టర్లతో కూడిన ఒక భారీ కార్యక్రమం

0: భారత పరిశ్రమ సామర్థ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా సరఫరాదారులకు విశ్వాసాన్ని ఇస్తుందని, భారీ స్థాయి ఉత్పత్తి వల్ల కలిగే ప్రయోజనాలను సాధ్యం చేస్తుందని పునరుద్ఘాటించింది. ముఖ్యాంశాలు మరోసారి. మేక్ ఇన్ ఇండియా మొదలుపెట్టి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో భాగంగా సాధించిన విజయాలను కొనియాడారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని, జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యంతో మాత్రమే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారిచే ఎరికలసాని ఘట్టం చెంచు నాటకం వింటారు.

0: అమ్మా లక్ష్మీదేవి, ఇంకా చెప్పేది నవమ్మ.
1: బాగానే చెప్పమ్మా.
0: అమ్మా లక్ష్మీదేవి
1: చెప్పమ్మా.
0: శ్రీలక్ష్మి నవమ్మ సిగ్గేలనమ్మ, మేలవును నీకెల మేలు చెప్పేదనో, చేతిలో శుభములు చెప్పేదైనవే, పాతరలాడకు పరమ కళ్యాణి.

0: లక్ష్మీదేవి ఇంకా చెప్పేది నవ్వా
1: బాగానే చెప్పమ్మా.
0: బుట్టికి మక్కవే ఓ సతి అమ్మా,
1: అవును
0: బుట్టికి మక్కవే ఓ సతి పట్ట

మీరింతవరకు పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ కె నారాయణ స్వామి బృందం వారిచే చెంచు నాటకం ఎరుకల సని ఘట్టం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:45. ఇక వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: తెలియజేయండి.
1: సో చాలామంది చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్న తరుణంలో ఈ దేశ అవసరాలు భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి.

0: అది ఆ కుల మూలకి అయితే ఫ్రీగా ఇస్తామని ఇట్లా
1: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కుల మూలకి అయితే ఫ్రీగా ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపంలోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీకు కష్టం ఉన్నా ఇష్టం ఉన్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యూఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్యగారు ముఫ్తీ బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుందని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతా ఉన్నారు.
2: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తూ ఉంది.
2: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
2: ప్రధానమంత్రి

0: కురియాగర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
1: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పలకలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
0: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
1: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్, ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
0: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
1: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకొని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
0: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
1: సి, అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళించి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
0: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
1: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకొస్తా ఉన్నాం.
0: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
1: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరిని ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
0: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్య మిత్ర శిక్షణ అంటే ఏమిటి?
1: ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని

0: తయారు, బిగింపు, ఇంట్లో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రా వైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంటు సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం వింటారు. మన భారతీయ సంస్కృతికి, నవభారత పునర్నిర్మాణ సంకల్పానికి మరియు మన సార్వభౌమాధికార ప్రగతికి ప్రతిరూపంగా నిలిచే ఒక అద్భుతమైన ప్రయాణానికి మీ అందరికీ సాదర సుస్వాగతం. భారతదేశం అంటే కేవలం నదులు, పర్వతాలు,

0: పటంలో కనిపించే కొన్ని సరిహద్దు గీతలు మాత్రమే కాదు, వేల సంవత్సరాల చరిత్ర, సనాతన సంస్కృతి, లక్షలాది మంది వీరుల త్యాగం, 140 కోట్ల మందికి పైగా ఉన్న భారతీయుల ఆశయాలే మన భారతదేశం. మన దేశ చరిత్రను స్మరించుకుంటే ప్రతి యుగంలోనూ మన సృజనాత్మకతకు, మన శిల్పకళకు ఉదాహరణగా నిలిచే కట్టడాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ ఈనాడు అంటే 21వ శతాబ్దంలో ఒక నవభారత్ మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటుంది. మనం ప్రతిరోజు పత్రికల్లో చదివే లేదా వార్తల్లో చూసే గొప్ప ఇంజనీరింగ్ ప్రాజెక్టుల వెనుక ఉన్న అసమాన్య శ్రమను, వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యతను, ఇంకా మన జాతీయ గౌరవాన్ని చాటి చెప్పే స్మారక చిహ్నాల అంతరార్థాన్ని సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాం. ఒక దేశ అభివృద్ధికి ప్రామాణికం ఏమిటి? కేవలం ఆర్థిక గణాంకాలు లేదా బడ్జెట్ కేటాయింపులు మాత్రమేనా? కాదు. ఒక దేశపు నిజమైన శక్తి ఆ దేశపు మౌలిక సదుపాయాల బలాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సుదూర తీరాలను, కొండ ప్రాంతాలను క్షణాల్లో అనుసంధానించే ఆధునిక రవాణా మార్గాలు, విపరీతమైన భూకంపాలను, తీవ్రమైన తుఫాన్లను సైతం తట్టుకొని నిలబడే మహావంతెనలు, మన సైనిక దళాలకు వేగవంతమైన రవాణాను కల్పిస్తూ సరిహద్దు భద్రతను పటిష్టం చేసే వ్యూహాత్మక నిర్మాణాలు, ఇవన్నీ కేవలం కాంక్రీట్ స్టీల్తో చేసిన కట్టడాలు కావు. ఇవి మన భారతీయ ఇంజనీర్ల మేధస్సుకు, మన శ్రామిక శక్తి పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యాలు. పూర్వకాలంలో మన రాజులు, మహారాజులు గొప్ప కోటలు, ఆలయాలు నిర్మించి దేశ వైభవాన్ని చాటారు. నేడు స్వతంత్ర భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ భారీ వంతెనలు, టన్నెళ్ళు, కారిడార్లు నేటి నవభారతానికి ఆధునిక దేవాలయాలు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవి ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తూ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, సుదూర ప్రాంతాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి.
1: దేశంలో ఇటీవల నిర్మించిన 4 ముఖ్యమైన వంతెనల గురించి ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. అవి చీనా బ్రైలు వంతెన, అంజీకడ్ వంతెన, న్యూ పంబన్ వంతెన మరియు సుదర్శన సేతు. ముందుగా చీనా బ్రైలు వంతెన, జమ్మూ కాశ్మీర్. చీనా బ్రైలు వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఈఫిల్ టవర్ కంటే సుమారు 35 మీటర్ల ఎక్కువ ఎత్తు. దీన్ని 2025 జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఇది 1315 మీటర్ల పొడవైన ఉక్కు వంపు వంతెన. కాశ్మీర్ రైలు మార్గంలో ఇప్పటి వరకు కష్టతరంగా ఉన్న అంతరాన్ని ఈ వంతెన పూర్తి చేసింది. దీంతో కత్రా నుండి శ్రీనగర్ వరకు ప్రయాణం సమయం 3 గంటలకు తగ్గింది. చీనా బ్రైలు వంతెనను 8 తీవ్రత గల భూకంపాలను మరియు గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునేలా డిజైన్ చేశారు. అంజీకడ్ వంతెన, జమ్మూ కాశ్మీర్. అంజీకడ్ వంతెన భారతదేశపు మొదటి కేబుల్ స్టైడ్ రైలు వంతెన. ఇది నదీ గర్భానికి 331 మీటర్ల ఎత్తులో 725 మీటర్ల పొడవుతో ఉంది. సాధారణ స్తంభాలు నిలబెట్టలేని భూభాగంలో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణం 11 నెలల్లోనే పూర్తయింది. చీనా వంతెనతో పాటే 2025 జూన్ 6వ తేదీన అంజీకడ్ వంతెనను ప్రారంభించారు. దీంతో కత్రా రియాసీ మార్గంలో చివరి అంతరం కూడా పూర్తయింది. ఈ వంతెనకున్న వై ఆకారపు స్తంభం పునాది నుండి 193 మీటర్ల ఎత్తు వరకు ఉంది. దీని డెక్క నిర్మాణానికి సుమారు 8200 మెట్రిక్ టన్ల ఉక్కు వాడారు. న్యూ పంబన్ వంతెన, తమిళనాడు. న్యూ పంబన్ వంతెన భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైలు సముద్రపు వంతెన. ఇది రామేశ్వరం దీవికి రైలు మార్గాన్ని కలుపుతుంది. 1914లో నిర్మించిన పాత షెర్జర్ రోలింగ్ లిఫ్ట్ వంతెనను 2022లో మూసేశారు. కొత్త వంతెనను 2019లో మంజూరు చేసి 2025 ఏప్రిల్ 6వ తేదీన ప్రారంభించారు. దీని నిర్మాణ వ్యయం 550 కోట్ల రూపాయలు. ఈ వంతెనలో 72.5 మీటర్ల నావిగేషనల్ స్పాన్ ఉంది. ఇది 17 మీటర్ల ఎత్తు వరకు పైకిలేస్తుంది. దీనివల్ల ఓడలు క్రింద నుండి వెళ్లగలవు. అదే సమయంలో రైళ్లు యథావిధిగా నడుస్తాయి. 100 ఏళ్ల పాటు ఉప్పుగాలిని సైతం తట్టుకునేలా ప్రత్యేక పూతగల

0: స్టెయిన్లెస్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ వాడారు. చివరిది సుదర్శన సేతు గుజరాత్. సుదర్శన సేతు గుజరాత్లో ఓకా బెయిత్ ద్వారకాల మధ్య నిర్మించారు. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన కేబుల్ స్టైడ్ వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. 4 లేన్ల రహదారి దీని మీద ఉంది. దీనికి ముందు బెయిత్ ద్వారకాకు బోటు ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. 2017 అక్టోబర్ 7న శంకుస్థాపన జరిగింది. నిర్మాణం 2023 డిసెంబర్లో పూర్తయి 2024 ఫిబ్రవరి 25న సుదర్శన సేతు వంతెనను ప్రారంభించారు. ఈ వంతెన కాలిబాట్ల వెంబడి భగవద్గీత శ్లోకాలు చెక్కారు. డెక్కుపైన ఉన్న సోలార్ ప్యానెల్ల ద్వారా సుమారు 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
1: ఈనాడు మన కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను ఒక్కసారి పరిశీలిస్తే మన దేశం ఎంతటి సాంకేతిక శిఖరాలకు చేరిందో స్పష్టంగా అర్థమవుతుంది. మంచు కురిసే హిమాలయ పర్వతాల గుండా పగలు రాత్రి తేడా లేకుండా రవాణా సాగించేలా రాతి కొండలను తొలిచి నిర్మించిన సుదీర్ఘమైన స్మార్ట్ టన్నెళ్లు, వేలాది టన్నుల బరువున్న రైళ్లను మరియు యుద్ధ ట్యాంకర్లను సైతం సునాయాసంగా మోయగల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కమాన్ ఆకారపు రైల్వే వంతెనలు, నగరాల మధ్య దూరాలను సగానికి పైగా తగ్గించి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే భారత్ కారిడారులు మరియు ఎక్స్ప్రెస్ వేలు, దట్టమైన సముద్ర గర్భంలో లోతైన పిల్లర్లపై నిలబడి మహా తుఫాన్లను సైతం లెక్క చేయకుండా ద్వీపాలను ప్రధాన భూభాగాలతో కలిపే కేబుల్ స్ట్రే వంతెనలు, ఇవి కేవలం దూరాన్ని తగ్గించే రవాణా మార్గాలు మాత్రమే కావు. ఒకప్పుడు సాధ్యం కాదు అని ప్రపంచం అనుకున్న ప్రతీదాన్ని సాధ్యమే అని నిరూపించిన భారతీయ సంకల్ప శక్తికి నిదర్శనాలు. ప్రతి మలుపులో, ప్రతి వంతెన పైకప్పులో మన దేశ సాంకేతిక సార్వభౌమాధికారం స్పష్టంగా కనిపిస్తుంది. సరిహద్దు గ్రామాల్లోని చివరి పౌరుడికి కూడా దేశ ప్రధాన స్రవంతితో వేగవంతమైన అనుసంధానాన్ని అందిస్తూ ఆర్థికాభివృద్ధికి సరికొత్త దారులు వేస్తున్న ఈ మహోన్నతమైన ప్రాజెక్టుల గురించి ఇంకా తెలుసుకుందాం.
2: బోగిబీల్ వంతెన, అస్సాం. ఇది బ్రహ్మపుత్ర నది మీదుగా 4.94 కిలోమీటర్లు పొడవున్న బోగిబీల్ వంతెన భారతదేశంలోనే అత్యంత దీర్ఘమైన రైలు కమ్ రోడ్డు వంతెన. దీనిని 25 డిసెంబర్ 2018 ప్రారంభించారు. 1997 నిర్మాణం మొదలైంది. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్ ఇటానగర్ రహదారిని ఇది కలుపుతుంది. రైలు ప్రయాణానికి 200 కిలోమీటర్ల దూరం మేర వేగవంతమైన ప్రయాణం చేయవచ్చు. ఇది సైనిక అవసరాలకు, సామగ్రి రవాణాకు, ఉపకరణాలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా వరదల సమయంలో రవాణా సులభం, సరిహద్దు ప్రాంతాలకు వ్యూహాత్మక మద్దతు కూడా లభిస్తుంది. అలాగే ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్యం, భద్రతకు ఇది ఎంతో తోడ్పడుతుంది. ఈ వంతెన వల్ల 70,000 టన్నుల సరుకు నెలకు 30 లక్షల మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. డాక్టర్ భూపేన్ హజారికా సేతు. ఇది ధోల్ మరియు సదియా వంతెన, అస్సాం. బ్రహ్మపుత్ర నదిపై ఇది నిర్మించబడింది. 9.15 కిలోమీటర్ల పొడవు గల వంతెన ఇది. దీనిని 26 మే 2017 ప్రారంభించారు. 60 సంవత్సరాల ప్రజల కల ఇది సాకారమైంది. T-72 యుద్ధ ట్యాంకులను సైతం ఇది మోయగలదు. అస్సాంలోని తొలి మరియు రెండవ దీర్ఘమైన రహదారి వంతెన ఇది. ఈ వంతెన వల్ల వాయువ్య ప్రాంతానికి తూర్పు ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడింది. వాణిజ్య, రవాణా, రక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో సహాయం అందుతుంది. ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, ఉపాధి అవకాశాలకు, ఆర్థికాభివృద్ధికి ఈ వంతెన దోహదం చేస్తుంది. ఈ వంతెన యొక్క శక్తి, వేగం అభివృద్ధికి ప్రతీకగా నిలిచింది. దీనివలన రోజుకు 165 కిలోమీటర్ల ప్రయాణం తగ్గింది. అటల్ బిహారీ వాజ్పేయి సేవా వంతెన, ముంబై. ఇది ముంబై మరియు పుణే ఎక్స్ప్రెస్ వేలో భాగంగా సముద్రంపై నిర్మించారు. మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు, అంటే సుమారు 16.5 కిలోమీటర్లు సముద్రంపై నిర్మించబడింది. డిసెంబర్ 2016 నిర్మాణం ప్రారంభమై 6 జనవరి 2024 ప్రారంభమైంది. ఇంకా 2016 పూర్తి అయ్యింది. ఈ వంతెన ద్వారా ముంబై, నవీ ముంబై ఇంకా పుణే ఎక్స్ప్రెస్ వే కలిసింది. సముద్రంపై నిర్మించిన భారత్లోనే రెండవ అతిపెద్ద వంతెన ఇది. రవాణా సమయాన్ని తగ్గిస్తుంది, ఇంధన ఖర్చును, కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ముంబై, పుణే మధ్య

0: రవాణా సౌకర్యం, స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారత మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది మరొక మైలురాయి అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా ముంబై మరియు పుణేల మధ్య ప్రయాణం ఇంకా సులభం, వేగవంతం, సురక్షితంగా మారింది. ఇది మొత్తం 17,840 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది.
1: మనం ప్రారంభంలో అనుకున్నట్లుగా ఈ వంతెనలు, ఈ కేబుళ్లు, ఈ ఆర్చులు, కాంక్రీట్ గోడలు కేవలం భౌతికపరమైన నిర్మాణాలు మాత్రమే కావు. ఇవి భారతదేశపు నూతన ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపాలు. ఒక్కసారి ఊహించండి, -డిగ్రీల చలిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల మధ్య కాశ్మీరు లోయల పైభాగంలో నిలబడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చు నిర్మించడం ఎంత సాహసంతో కూడుకున్నదో. సముద్రపు ఉప్పునీటి తాకిడిని తట్టుకుంటూ భారీ నౌకలు వెళ్లేందుకు వీలుగా తెరుచుకునే ఆధునిక వంతెనలను సముద్రంపై నిర్మించడం ఎంత గొప్ప నైపుణ్యమో. కొండలను తులిచి సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గంటల నుండి నిమిషాలకు తగ్గించడం వెనుక ఎంతమంది ఇంజనీర్లు, శ్రామికుల చెమట చుక్కలు ఉన్నాయో. ఈ ప్రాజెక్టులన్నీ మనకు ఒకటే పాఠం నేర్పుతున్నాయి. భారతదేశం విదేశీ సాంకేతికతపై ఆధారపడే రోజులు పోయాయి. నేడు భారత్ తన సొంత ప్రతిభతో, స్వీయ శక్తితో ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈ నిర్మాణాలను కేవలం ప్రభుత్వం చేసిన పనులుగా చూడకండి. ఇవి ప్రజల భాగస్వామ్యం. ప్రతి పౌరుడు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. మన జాతీయ ఆస్తులను కాపాడుకోవడం మన బాధ్యత. మన పిల్లలకు ఈ మౌలిక వసతుల ప్రాముఖ్యతను మరియు దేశ సరిహద్దుల్లో జరుగుతున్న త్యాగాలను వివరించడం మన పౌరుల బాధ్యత. ప్రగతి పదంలో పయనిస్తున్న నవభారత్లో మనందరం ఐక్యంగా నిలుద్దాం. మన సాంకేతిక విజయాన్ని మనస్ఫూర్తిగా నిరంతరం స్మరించుకుందాం. మీరింతవరకు దార్శనిక భారత్ కేంద్ర ప్రభుత్వ నిర్మాణాల గురించిన రూపకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: మార్కాపుర కేంద్ర సౌజన్యంతో ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినండి. కార్యక్రమంలో ముందుగా వినండి, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్లకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, సాత్విక్ మరియు యంగముని వీరంతా కోరుతున్న పాట బంగారు బొమ్మల చిత్రం కోసం ఘంటసాల పి సుశీలే పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాకారం నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మయ్య, మీనా, లోకేశ్వర్, రజని, వెన్నెల, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, దుర్గారావు, సంగారెడ్డి వీరంతా కోరుతున్న పాట ఒసై రామలమ్మ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ స్వర్ణత పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమ్విందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరుతున్న పాట పెళ్లి సందడి చిత్రం కోసం చిత్ర ఎంఎం శ్రీలేఖ పాడిన పాటను కోరుతున్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

అభిలాష కార్యక్రమంలో మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈ ప్రసారంలో 8:45 శ్రీమతి నీరుగంటి మారెక్క బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 8:30 వస్తోంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమైతే విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్.

0: శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఉపరాష్టపతి భవన్లో ఈరోజు జరిగిన అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య కార్యక్రమం ఇన్ స్టెప్ 4వ సంచికలో పాల్గొన్న వారితో ఆయన మాట్లాడుతూ, పరస్పర సంబంధాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ దేశాలు తమకు ఎదురయ్యే సవాళ్లను ఒంటరిగా పరిష్కరించలేవని పేర్కొన్నారు. భారతదేశం G20కి అధ్యక్షత వహించిన సమయంలో వసుధైవ కుటుంబకం స్ఫూర్తి సమ్మిళిత సహకార అంతర్జాతీయ భాగస్వామ్యాల పట్ల భారతదేశ విధానానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ కాలేజ్ కమాండెంట్ ఎయిర్ మార్షల్ మనీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, నేషనల్ డిఫెన్స్ కాలేజ్ వ్యూహాత్మక విద్యకు అత్యున్నత కేంద్రమని అన్నారు. సాయుధ దళాలలోనూ సివిల్ సర్వీసెస్ ఉన్నతాధికారులలోనూ మిత్రదేశాలలో వ్యూహాత్మక ఆలోచన నాయకత్వాన్ని తీర్చిదిద్దడంలో ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని వివరించారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వారణాసి నుండి వద్నగర్కు జరుగుతున్న యాత్రలో పాల్గొంటున్న సేవాయాత్రికులతో ఆయన వర్చువల్ విధానంలో ఈరోజు సంభాషించారు. యువత సేవా కార్యక్రమాల ద్వారా ఈ యాత్రను మరింత అర్థవంతం చేస్తుండటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన 12 ఏళ్లలో దేశంలోని గ్రామాలు నగరాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గిందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు దేశంలోని మహిళల్లో స్వయం సమృద్ది కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి అని గుర్తు చేసిన ప్రధానమంత్రి ఆయన బోధించిన సేవ, సమతుల్యత, సహనం, సమన్వయం, సానుకూల దృక్పథం, సున్నితత్వం, సంభాషణ అనే 7 సూత్రాలను ప్రస్తావిస్తూ,
1: పండిత్ దీనదయాళ్ జీని హమే సమాజ జీవన్ మే అప్నే కర్తవ్యం కో నిభానే కే లియే 7 సూత్ర దియే హై. సేవాభావ, సంతులన, సంయమ, సమన్వయ, సకారాత్మకత, సంవేదన ఔర్ సంవాద్, యే హై యే 7 సూత్ర. యహీ 7 సూత్రో ఆప్కి ఇస్ సేవా యాత్రా కి ఆత్మా హై.
0: సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణల ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. బెంగళూరులోని ఐఐఎస్సీలో ఈరోజు జరిగిన సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ సౌత్ జోన్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల దైనందిన జీవితాలను మెరుగుపరిచే మెళకువలను అభివృద్ది చేయడంలో ఈ కార్యక్రమం అందరినీ ఒకచోట చేర్చుతుందన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనకు దోహదపడేలా యువ ఆవిష్కర్తల ఆలోచనలను పరిష్కారాలుగా మార్చేందుకు సహాయం అందించాలని అంకుర సంస్థలు, పారిశ్రామిక భాగస్వాములను కోరారు. పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, వర్ధమాన సాంకేతికతల్లో ఆవిష్కరణలు ఎంతో ఆవశ్యకమని ప్రహ్లాద్ జోషి ఉద్ఘాటిస్తూ,
2: ఎస్ఎఫ్ఐసి డస్ నాట్ ఎండ్ విత్ ది సబ్మిషన్ ఆఫ్ ఐడియా. Promising solution will be supported beyond the prototype. Further, it will be supported with a mentoring and incubation and pathways for the adoption in the real life. So that is a huge opportunity for you. Whatever the innovation is being done, whatever the research is being done, it should be useful for the common person, common people. Then only people will remember you.
0: Akashavani, Jatiya Vartalu Vintunnaru. ఆయుష్మాన్ భారత్ పథకం దేశ ఆరోగ్య సంరక్షణ రంగ స్వరూపాన్ని మార్చివేసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఆరోగ్య మంధన్ 2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద ఇప్పటి వరకు సుమారు 13 కోట్ల మంది రోగులకు చికిత్స అందించారని తెలిపారు. జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పంపిణీ చేయబడ్డాయని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలులో ఉందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో వలస కార్మికులు లబ్ది పొందుతున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి సంస్కరణల విషయంలో పురోగతి లేకపోవడంపై అంతర్జాతీయ సమాజంలో అసంతృప్తి పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్ లో జరుగుతున్న

81వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా రప్చర్స్ అండ్ ర్యాంపార్ట్స్ బిల్డింగ్ బ్రిడ్జెస్ ఫర్ ఎ చేంజింగ్ వరల్డ్ శీర్షికతో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్య సమితి మారాలన్న భావన ప్రజల్లో పెరుగుతోందన్నారు. ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ

0: వని దేశాలు ఆ సంస్థను ఉపయోగించుకోలేవని చెప్పారు. కాగా ఈ సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్, లైబీరియా దేశాలు సంయుక్తంగా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ షిప్పింగ్ అండ్ సీ ఫేరర్స్ ను ప్రారంభించాయి. గల్ఫ్, ఎర్ర సముద్రం, నల్ల సముద్రం, ఒమన్ గల్ఫ్ వంటి ప్రాంతాల్లో వాణిజ్య నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులను పరిష్కరించడం ప్రధాన లక్ష్యంగా ఈ గ్రూప్ ఏర్పాటైందని జైశంకర్ పేర్కొంటూ,
1: As a major source country for seafarers, India has joined hands with Liberia, which hosts the largest shipping registry by tonnage on this matter. This group, which we have started today, will be inclusive, voluntary and action-oriented platform aimed at deepening cooperation among member states and other stakeholders. It will promote exchange of views, sharing of experiences, practical cooperation. It will complement and strengthen the existing international frameworks, mandates and instruments in these areas.
0: గత దశాబ్ద కాలంలో భారతదేశం ఆవిష్కరణలు, పరిశోధనలలో గణనీయమైన వృద్ధిని సాధించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 85వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, గత 5-6 దశాబ్దాలతో పోలిస్తే గడిచిన 10 ఏళ్లలోనే దేశంలో అధిక ఆవిష్కరణలు, పరిశోధనా కార్యకలాపాలు, కొత్త ప్రయోగశాలల స్థాపన జరిగాయన్నారు. అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గ్రేటర్ నోయిడాలో ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత్ 7.8% వృద్ధి రేటును సాధించిందన్నారు. ఎగుమతులు అనేక రెట్లు పెరిగాయని, సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన పురోగతి ఉందని అమిత్ షా పేర్కొంటూ, 2047 నాటికి వికసిత్ భారత్ అనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని తెలియజేశారు. ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు నిర్వహించిన ఆసియా గేమ్స్లో ఈవెంట్లో భారత్కు పతకం రావడం ఇదే ప్రథమం. మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ విభాగంలో గుల్వీర్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల దూరాన్ని 28:29.38 పూర్తి చేసి సిల్వర్ మెడల్ అందుకున్నాడు. తాజా ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 2 స్వర్ణాలు, 9 రజతం, 12 కాంస్య పతకాలతో కలిసి మొత్తం 23 పతకాలు సాధించింది. సమర్థవంతమైన అటవీ నిర్వహణ కోసం సామర్థ్య పెంపుదల ప్రాజెక్టు వర్క్షాప్ను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాజెక్ట్ అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ, జీవ వైవిధ్య పరిరక్షణ, వాతావరణ చర్యలలో సాంకేతిక క్షేత్రస్థాయి సామర్థ్యాలను పెంపొందించగలదని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వసుధైవ కుటుంబకం స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సమిష్టి శ్రేయస్సును ప్రతిబింబిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం అందరి భాగస్వామ్యం సహకారంతో అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేటి ప్రపంచ వాస్తవాలను మరింత మెరుగ్గా ప్రతిబింబించేలా ఐక్యరాజ్యసమితి మారాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల జీవిత సమస్యలకు ఆవిష్కరణ ద్వారా పరిష్కారాలను రూపొందించాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి యువ ఆవిష్కర్తలకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

టక్కర దొంగ చిత్రం నుంచి పాట అది ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి నీరుగంటి మారెక్క బృందం వారు పాడిన జానపద గీతాలు.

0: అడుకులకు పట్టుకులకు చిన్నదాని నడుకులకు నాగుబాము నడుములకు జర్రిపోటు జడలకు పైన పొయ్యి పత్తులకు బలుసుగాయ గుట్టులకు
1: ఆ చెట్టుకులకు.

మీరు ఇంతవరకు శ్రీమతి నీరుగంటి మారెక్క బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. జానపద సంగీత కార్యక్రమంలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: చిన్న
1: మీరు ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కె హనుమేష్ గారి గానం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాలు వింటారు. మరి కాసేపట్లో

పాతాల భైరవి చిత్రం కోసం రేలంగి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఊరికి ఉపకారి చిత్రం నుంచి పి సుశీల పాడిన పాట, సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, సంగీతం సత్యం.

మీరు విన్న పాట ఊర్వశి నీవే నా ప్రేయసి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అది. డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. పంచదార చిలుక చిత్రం నుంచి ఈ పాట.

మీరు వింటున్న పాట ఊహా చిత్రం చిత్రం కోసం సునీత కారుణ్య పాడిన పాట. అది సాహిత్యం పెద్దాళమూర్తి, సంగీతం నందిగామ శివ.

మీరు వింటున్న పాట పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. అది ఆరుద్ర సాహిత్యం, సంగీతం కేవీ మహాదేవన్.

ఇంద్రధనస్సు కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపటి ప్రసారాలు, రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజనీ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. గానం శ్రీ అనంత శయనం అయ్యంగారు. 6:30 వినదగ మాట వినిపిస్తారు.

డాక్టర్ జి పవనకుమారి. 6:35 సేద్యశుద్ధులు కార్యక్రమంలో ఒక్కసాగులో యాజమాన్యం ఈ అంశం గురించి అమరాపురం మండలం హలుకూరు రైతు సేవా కేంద్రం హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీ జి రంగనాథ్ గారు అందించే వివరాలు వింటారు. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం ఆలోచనలోచనం 4వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ ఎల్లప్రగడ మల్లికార్జునరావు. అనంతరం మన ప్రపంచం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ, రచన ఎం మనోహర్. 8:35 హలో అభిలాష. శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాట వింటారు. 9:30 ఏకచిత్ర గానం కార్యక్రమంలో మాస్ మూవీ మేకర్స్ వారి బేబీ చిత్రం నుంచి పాటలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. 12:40 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 నుండి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పోక్స్పో చట్టం గురించి న్యాయవాది శ్రీమతి జి పద్మగారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో ప్రస్తుత పరిస్థితులలో మామిడి పంటలో సస్యరక్షణ ఈ అంశం గురించి న్యూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి శాలిరాజు గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ కేవి మహీధర్ గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 దార్శనిక భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది కర్నూలు కేంద్ర సమర్పణలో. 8:15 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎం సరోజమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 20వ ఆసియా గేమ్స్ రోజువారీ ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి జపాన్లో జరుగుతున్న క్రీడలపైన. 10:20 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 11:02. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంలో